ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 27వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూన్ నెల 17వ తేదీ బుధవారం మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు ఆ ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. గడిచిన కాలంలో మానవుని అధ్యయనమే చరిత్ర. చరిత్రలో ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. అలాగే కొంతమంది ప్రముఖుల జననాలు పరమపదించిన రోజులు తెలిపే కార్యక్రమం చరిత్ర పుటల్లో ఈరోజు. ఇక ఈరోజు విషయానికి వస్తే 17వ తేదీ చరిత్రలో, సమాజంలో, పర్యావరణ పరిరక్షణలో విశేష ప్రాధాన్యం కలిగిన రోజు. మొదటగా మనం మాట్లాడుకుందాం ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవం గురించి. వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్. భూమి సారవంతతను కాపాడడం, అడవుల సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం గురించి అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినాన్ని నిర్వహిస్తుంది. భూమిని కాపాడితేనే భవిష్యత్తు భద్రం అనే సందేశాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. అలాగే ఈరోజు ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి వీరమరణ దినం. రాణి లక్ష్మీబాయి 1857 స్వాతంత్ర

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్య సాహసాలతో పోరాడి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. నేను నా ఝాన్సీని ఇవ్వను అనే ఆమె సంకల్పం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. 1858 సంవత్సరం జూన్ 17 ఆమె వీరమరణం పొందారు. ఇక ఈరోజుకున్న మరొక ప్రత్యేకత, ఒరిస్సా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకులు ఉత్కలమణి గోపబంధుదాస్ వర్ధంతి కూడా ఇదే రోజున. గోపబంధుదాస్ సమాజ సేవ, విద్యాభివృద్ధి, జాతీయోద్యమంలో ఆయన చేసిన సేవలు అపారమైనవి. ప్రజల సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా భావించిన ఆయనను ఉత్కలమణిగా గౌరవించారు. జూన్ 17 భారత చరిత్రలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్లో సంభవించిన ఘోరమైన వరదలు దేశాన్ని కలిచివేశాయి. పర్యావరణ పరిరక్షణ, వీటి సంరక్షణపై దేశవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు ఈ రోజున నిర్వహిస్తూ ఉంటారు. ఇక చివరిగా మనం పర్యావరణ పరిరక్షణ కోసం మన వంత బాధ్యతను నిర్వర్తిద్దాం. మహారాణి లక్ష్మీబాయి వంటి వీరుల త్యాగాలను స్మరించుకుందాం. గోపబంధుదాస్ వంటి మహనీయుల సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుందాం. ఇది చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సమయం 5:59 కావస్తుంది. మరికొద్దిసేపట్లో మనం వినేద్దాం దేశభక్తి గీతం.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. సమయం 6:30 అవుతుంది. ఇప్పుడు విందాం కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం విశేష పఠన ఫలప్రద ఫలితం. యోగారూఢం యోగిరాజం యోగానంద ప్రదాయకం యోగ్య భక్తి సమర్పితం సాయినాథం గురుం భజే. భక్త శిఖామణులారా, బాగా వినండి. భారతీయ సంస్కృతిని తెలియపరిచే ఇతిహాసాలు, ముఖ్యంగా చెప్పుకోదగినవి రెండు, ఒకటి రామాయణము, రెండవది మహాభారతము. అంతేగాక మరో విధముగా చెప్పాలంటే శిష్యులకు జ్ఞానోపదేశం కావించడి, మరి రెండు ఉపదేశానుకూల సందేశానుకూల నిత్య పారాయణ కృతులు కలవు. అవి రెండును భారతంలోనివే. ఒకటి భగవద్గీత, రెండు విష్ణు సహస్రనామము. మొదటిది శ్రీకృష్ణుడు యుద్ధ సమయాన అర్జునునికి ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి తందించినాడు. రెండవది భారత సంగ్రామము తర్వాత అంబసీయపై ఉండిన

0: భీష్ముని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేస్తూ లోకాన్ని తరింపచేయుటకు చెప్పబడినది. ఎవరైతే నిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించురో వారి కోరికలు శీఘ్రముగా నెరవేరును అని చెప్పక తప్పదు. ఎందుకంటే అవి అంత మహిమ గలవని నుడివినారు. ఈ ప్రపంచంలో భగవద్గీతతో సమానమైన పవిత్ర గ్రంథం మరొకటి లేదు. ఇది కళ్యాణకారకము, ఉపయోగకరము, ప్రబోధకరము, జ్ఞానయోగ సంప్రాప్తి సిద్ధికై ఇది ఎంతో ఫలప్రదమైన గ్రంథము. భగవద్గీతను వర్ణించుటకు ఎవరికి అలివి కాదు. ఇది పరమ గోపనీయమైన గ్రంథము. దీని యందు సకల వేద సారము నిండి ఉన్నది. నిత్యం దీన్ని పారాయణం చేయబడినచో ఎప్పటికినప్పుడు కొత్త భావాలు ఉలమునందు వెలువలై ఉవికి వచ్చుచుండును. అందుచేత గీత నిత్య నూతనమైనది. ప్రతి పదమునందు ఒక నిగూఢమైన రహస్యము నిక్షిప్తమైనట్లుగా తోచుచుండును. ఇందులో ప్రతి శబ్దం ఒక ఉపదేశభరితముగా ఉండును. అందుచేత ప్రతి మానవుడు భగవద్గీతను ప్రతినిత్యం పఠించవలెను. కనీసం అందులో ఒక శ్లోకమైనా పఠించిన వారి జన్మ ధన్యమగునని సద్గురువులు చెప్పుచున్నారు. భగవద్గీతను కేవలము ముసలివారే చదవాలి అని కొందరు చెబుతారు, కానీ తప్పుగా భావించవచ్చును. పిల్లలు సైతము భగవద్గీతను పఠించి చిన్నతనం నుంచే విజ్ఞానం పొంది వారి వారి జీవితాలను ముందు ముందు అవగాహన కలిగి జీవితంలో ఒడిదుడుకులను ఎలా పరిష్కరించుకొని జీవితాన్ని సాఫీగా సాగించుకొని సుఖంగా జీవించుటకు ఆస్కారము కలదు. కాన భగవద్గీతను చిన్నతనం నుంచే విద్యార్థులకు నేర్పించిన మంచిదని నా మనోభావన.
1: ఇప్పటి వరకు శ్రోతలు కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:34 అవుతుంది. ఇప్పుడు పొలం కబుర్లు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమంలో మామిడి కోతల అనంతరం చేపట్టే చర్యల గురించి తెలుసుకుంటారు.
1: మామిడి కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మన దేశంలో పండించే మామిడి పండ్లు మంచి రుచి వాసనతో వివిధ రకాల ఆకారం, పరిమాణం మరియు రంగుల్లో 1000 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మామిడి పండు తినడం ద్వారా ఒక్క రోజుకు మన శరీరానికి కావలసిన పీచు పదార్థంలో సుమారు 40% వరకు దొరుకుతుంది. తద్వారా కొలెస్ట్రాల్ పెరగకుండా, గుండె జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. మామిడి పండ్లలో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధికంగా దొరుకుతాయి. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, కెరాటినాయిడ్స్, ఫ్లవనాయిడ్స్ వంటి సూక్ష్మ రసాయన పదార్థాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రపంచంలోనే భారతదేశం మామిడి పండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. మామిడిని సుమారు 80 దేశాలకు పంపిణీ చేస్తున్నారు. మన దేశంలో సంవత్సరంలో సుమారు 23,96,219 హెక్టార్లలో 2.39 మిలియన్ హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. తద్వారా 2,23,98,022.39 మిలియన్ మెట్రిక్ టన్నులు మామిడి పండ్ల ఉత్పత్తి జరిగింది. మన రాష్ట్రంలో సుమారు 13,07,175 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. తద్వారా 59,24,510 మెట్రిక్ టన్నులు మామిడి పండ్లు ఉత్పత్తి జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మామిడి ఉత్పత్తిలో 23.47% మరియు అత్యధిక ఉత్పాదకతతో మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో 2023-24 సంవత్సరంలో 32,104 మెట్రిక్ టన్నుల తాజా మామిడిని ప్రపంచానికి ఎగుమతి చేసింది. దీని విలువ సుమారు 60 మిలియన్ US డాలర్స్. ప్రపంచంలోనే మామిడి పండు గుజ్జు ఎగుమతులలో మన దేశం ప్రథమ దేశం. మరియు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం కోసం సూక్ష్మ ఆహార పరిశ్రమల అధికారీకరణ, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల ఆధునికీకరణ, ఒక జిల్లా ఒక రకమైన ఆహార ఉత్పత్తి కేంద్రం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం

ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పచ్చి మామిడికాయలతో ఆమ్చూర్ పౌడర్, మామిడికాయ పచ్చడి, మామిడి పండు జ్యూసు, మామిడి పండు లెదర్ బారు, మామిడి పండ్ల రైపెనింగ్ చాంబర్, మామిడి పండ్ల జాము, జెల్లీ, గుంజెల్లీస్ మొదలైన చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల ఏర్పాటు చేసుకుంటే ముడిసరుకు అందుబాటులో ఉంటుంది. మామిడి పండ్లలో ముఖ్యమైన వాణిజ్య రకాల విషయానికొస్తే బంగినపల్లి, సువర్ణరేఖ, నీలం, తోతాపురి, దశహరి, అల్ఫోన్సా, కేసర్, పైరి, చౌసా, లాంగ్రా, బాంబే గ్రీన్, రాజపురి, జామాదార్, మల్లిక మొదలైనవి ముఖ్యంగా చెప్పుకోదగినవి. మామిడి పండ్లు తినడం ద్వారా కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే మామిడిలో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ అధికంగా ఉండి ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి, కండ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. మామిడిలో విటమిన్ ఏ మరియు ల్యూటిన్ ఉన్నాయి. ఇవి మంచి దృష్టిని పెంపొందిస్తూ మరియు రేచీకటిని కూడా నిరోధిస్తాయి. మామిఫెరిన్, క్వెర్పిటిన్ మరియు పాలీఫినాల్స్ వంటి ముఖ్యమైన ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మామిడిలో అమిలేస్ వంటి ఎంజైమ్స్ మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండి మేలైన జీర్ణక్రియను ప్రోత్సహించడం మరియు మలబద్ధకాన్ని నివారించడం చేస్తాయి. సహజంగా మామిడిలో మామిఫెరిన్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మామిఫెరిన్, ల్యూపియల్ మరియు గాలిక్ ఆమ్లం వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. మామిడి కోత అనంతరం సాధారణంగా చేసే పొరపాట్ల విషయానికొస్తే సరైన పక్వ దశలో శాస్త్రోక్తంగా కాయకోత కోయకపోవడము మరియు ఒక చెట్టు నుంచి ముదిరిన మరియు ముదురుతున్నటువంటి కాయలను ఒకే సమయంలో కోత కోయడం, దీని వలన ముదిరిన కాయలు తొందరగా పండి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కోసిన కాయలను జాగ్రత్తగా చూసుకోకపోవడము, అలాగే దెబ్బతిన్న మరియు పనికిరాని కాయలను వేరు చేయకపోవడం, సరైన గ్రేడింగ్ విధానాలను పాటించకపోవడం, సరైన పద్ధతిలో తగినటువంటి ప్యాకేజీ మెటీరియల్లో ప్యాకింగ్ చేయకపోవడం, లోపభూయిష్టమైన రవాణా మరియు రవాణా సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇంకా నిల్వలో లోపాలు, అపరిశుభ్రత, ఇటువంటి కోత అనంతరం చేసే పొరపాట్లను సరిదిద్దుకున్నట్లయితే ఇంకా శాస్త్రీయ పద్ధతులను మేలైన సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించి పంట కోత అనంతరం జరిగే నష్టాలను తగ్గించుకోవచ్చు. తోటలో తెగుళ్లను సక్రమంగా యాజమాన్యం చేసుకోవాలి. సరైన దశలో కాయలను కోసుకోవాలి. ఇంకా మనం కొయ్యదగ్గ కాయలను చల్లటి సమయంలోనే కోసుకోవాలి. సరైన పనిముట్లతో మరియు సక్రమమైన పద్ధతులతో కాయలను కోసుకోవాలి. మేలైన ప్యాక్ హౌస్ పద్ధతులను పాటించి కాయలలో సొన తీసివేయాలి. ఇంకా నీటితో శుభ్రపరచడం, పనికిరాని మరియు దెబ్బతిన్న కాయలను వేరు చేయడం, కాయ సైజు మరియు రంగులను బట్టి వివిధ గ్రేడ్లుగా విభజించి ప్యాక్ చేసి అమ్మినట్లయితే లాభం ఎక్కువగా ఉంటుంది. సరైన పద్ధతిలో అనువైన పెట్టెలలో ప్యాకింగ్ చేసి నిర్దిష్టమైన వాతావరణంలో, అంటే సరైన ఉష్ణోగ్రత, వాతావరణంలోని తేమ శాతంలో ప్రీ కూలింగ్ చేసుకోవాలి. ఇంకా కాయలను శీతల గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి. కంట్రోల్ వాతావరణంలో ఉంచడం, కోల్డ్ స్టోరేజ్ వాహనాలలో కాయలను రవాణా చేయడం, ఇంకా రైపెనింగ్ చాంబర్స్ ద్వారా కాయలను పండించడం, మార్కెట్ ఇంటెలిజెంట్ సమాచారంతో కాయలను మరియు పండ్లను మార్కెట్కు సిద్ధం చేయాలి. కృత్రిమంగా సురక్షిత పద్ధతిలో మామిడికాయలను మాగబెట్టే విషయానికొస్తే కృత్రిమంగా మామిడికాయలను మాగబెట్టడం ద్వారా మార్కెట్ డిమాండ్కు అనువుగా మామిడి పండ్లను సరఫరా చేయవచ్చు. మామిడికాయలను పండ్లుగా పండించడం ద్వారా సహజ సిద్ధమైన, రుచికరమైన మరియు పోషక విలువలతో కూడిన సరైన పక్వత, రంగు, రుచి, సువాసన రావడానికి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా, ముఖ్యంగా వినియోగదారుడికి ఆమోదయోగ్యంగా ఉండేలా చూడడం చాలా ముఖ్యమైన విలువ జోడింపు పద్ధతి. సహజ సిద్ధంగా పండిన మామిడి పండ్లను ఎక్కువ దూరం రవాణా చెయ్యలేము. అంతేకాకుండా అవి త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పంట నష్టానికి దారితీస్తుంది. పంట నష్టాలు తగ్గించడం, అధిక లాభాలను గడించడం, మార్కెట్లో అందరికీ మామిడి పండ్లను అందుబాటులో ఉంచడం కోసం మామిడికాయలను కృత్రిమ పద్ధతిలో హానికర రసాయనాలను వాడకుండా మరియు వాటి రసాయన అవశేషాలు పండ్లలోకి వెళ్లకుండా మామిడికాయలను పండ్లుగా మార్చడం ఎంతో అవసరము. కృత్రిమంగా మామిడికాయలను పండ్లుగా పండించడానికి

విషాదిత రసాయనాలు, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్, ఎస్టెలిన్ గ్యాస్ ద్వారా పండించడం కేంద్ర ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం చట్టరీత్యా నేరం. కాల్షియం కార్బైడ్, ఎస్టెలిన్ గ్యాస్ ద్వారా మామిడికాయలను పండ్లుగా పండించడం, తినడం వలన పండ్లపైన హానికరమైన రసాయన అవశేషాలు, ముఖ్యంగా ఆర్సెనిక్ మరియు భాస్వరం మొదలైనవి ఉండడం వలన మైకము, తరచుగా దాహం, అలాగే చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది, వాంతులు, చర్మపు పుండ్లు మొదలైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కాల్షియం కార్బైడ్ నుండి ఎస్టెలిన్ గ్యాస్ ఉత్పత్తి సమయంలో అక్కడ పనిచేస్తున్న వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. పండ్లను సహజంగా పండించడంలో ఇథిలిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సహజంగా పండ్ల నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఇథిలిన్ గ్యాస్ పండ్లు మిగతా మామిడికాయలను పండడానికి, ముఖ్యంగా ఇథిలిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అనుమతించబడిన పద్ధతుల ప్రకారం పండ్ల పక్వత ఖచ్చితంగా ఉపయోగించడం ద్వారా మాత్రమే కృత్రిమంగా మామిడి పండ్లను పీపీఎం 100L గాఢతా ప్రమాణాలను వాడాలని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధనలు సూచిస్తున్నాయి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. శ్రోతలు ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలతో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కెఎచ్ నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: అమరావతి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సస్టైనబుల్ వాటర్ సిటీ దే కెన్ ప్రొవైడ్ వి ఆర్ హావింగ్ గోదావరి కృష్ణ అదర్ రివర్స్ ఆల్సో దే ఆర్ థింకింగ్

0: అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
1: కనెక్టివిటీ బెహతర్ కర్నే కే లియే 2,245 crore ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73,743 crore రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కర్నే కా కామ్ చల్ రహా హే. రైల్వే అలోకేషన్ ఆజ్ హమ్ 26-27 మే ఆంధ్రప్రదేశ్ కు 10,134 crore దియా హే.
0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాతికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేము ఏమి అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 points.
0: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2,958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2,655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్పీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహవర్ధంతి ఈరోజు 1867 సెప్టెంబర్ 26వ తేదీన ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ధి పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17వ తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్

రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఆక్వారంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేర ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी अथ वार्ताः फ्रांस देशस्य एवियन नगरे G7 शिखर सम्मेलनावधौ प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना विभिन्नानां राष्ट्राणां नेतृभिः सह द्वैपाक्षिकोपवेशनं कृत्वा विस्तृतं कूटनीतिक कार्यं विहितम् विदेश मंत्रालयानुसारं प्रधानमन्त्रिणा श्रीमोदिना तथा तस्य कनाडा देशस्य समकक्षीयेण मार्क कार्नी इत्यनेन च भारत कनाडा देशयोः संबंधेषु सकारात्मकतायाः स्वागतं कृतम् ब्रिटिश प्रधानमंत्री कीर स्टार्मर इत्यनेन सह मिलित्वा प्रधानमंत्री श्रीमोदी 35-2000 दूरदृष्ट्यांतर्गतं भारत यूके संबंधानां प्रगतिं समीक्षितवान् प्रधानमंत्री मोदी G7 शिखर सम्मेलनावधौ UAE अध्यक्षेण शेख मोहम्मद बिन जायद अल नाहियान इत्यनेन सहापि मिलितवान् तथा च पश्चिम एशिया क्षेत्रे चिरस्थायी शान्तिं सुरक्षां स्थिरतां च प्रवर्धयितुं संवादस्य कूटनीतेः अन्ताराष्ट्रिय विधेः सार्वभौमत्वस्य प्रादेशिक अखण्डतायाश्च सम्मानस्य महत्त्वम् अधोरेखितम् केन्या देशस्य राष्ट्रपतिना विलियम रूटो इत्यनेन सहापि श्रीमोदी मेलनं कृतवान् श्रीमोदी अवदत् यत् भारतं केन्या च वैश्विक दक्षिणस्य आकांक्षासु दीर्घकालं यावत् सहभागित्वं कुर्वन्ति जापान देशस्य प्रधानमन्त्रिणा सह मिलित्वा श्रीमोदी अवधानं दत्तवान् यत् भारत जापान देशयोः सम्बन्धः विविधेषु क्षेत्रेषु निरन्तरं सुदृढं भविष्यति फ्रांस देशस्य एवियन नगरम अद्य वैश्विक कूटनीतेः केन्द्रः अस्ति यत् G7 शिखर सम्मेलनस्य महत्वपूर्णे चरणे अस्ति भारतस्य सहभागी देशस्य रूपेण सहभागित्वेन सर्वेषां दृष्टिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन सह बहुप्रतीक्षितायां द्विपाक्षिक सम्मेलने दृढतया निबद्धः अस्ति यत् अद्य शिखर सम्मेलनावधौ भविष्यति 25,000-2000 फरवरी मासे वाशिंगटन डीसी इत्यत्र अंतिम वारम मेलनानंतरम उभयोः मध्ये एतत् प्रथमं मेलनं भविष्यति अद्यतनस्य संवादस्य समये तौ बहुविध क्षेत्रेषु द्वैपाक्षिक सहयोगं सुदृढं कर्तुं चर्चां करिष्यतः तथा च परस्पर हितानां क्षेत्रीय वैश्विक विषयेषु चर्चां करिष्यतः इत्यपेक्षा अस्ति अमेरिका देशस्य राष्ट्रपतिना सह मेलनम् अतिरिच्य अद्य प्रधानमन्त्री श्रीमोदी सर्वेभ्यः लाभाय सन्तुलितं सर्वसमावेशं सुस्थिरं च आर्थिकवृद्धेः पुनरुत्थानम् इत्यस्मिन् विषये तथा कृत्रिमबुद्धिमत्तायाः सुरक्षितं द्रुतप्रभावी उपयोगं सुनिश्चेतुम् इति विषये G7 इत्यस्य कार्यसत्रे अपि भागं ग्रहीष्यति प्रधानमंत्री ईयू परिषदः अध्यक्षेण एंटोनियो कोस्टा इत्यनेन सह ईयू अध्यक्षस्य आयोगस्य अध्यक्षया फॉन डेर लेयन इत्यनया सह त्रिपक्षीय सम्मेलनं करिष्यति जर्मन चांसलर फेडरिक मर्ज इत्यनेन सह अपि द्विपाक्षिकोपवेशनं भविष्यति प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः फ्रांस देशस्य एवियन नगरे G7 शिखर सम्मेलने नूतन सहभागित्वस्य निर्माणं तथा अन्तर्राष्ट्रिय ऐक्यभावस्य पुनर्निर्माणं इत्यस्मिन् विषये सत्रम् अभिसम्बोधितवान् विदेश मंत्रालयेन सूचितं यत् सत्रावधौ प्रधानमन्त्रिणा अन्तर्राष्ट्रिय सहभागित्व विनिर्माणे विशेषतः वर्धमान परस्पर सम्बद्ध विश्वे विश्वासस्य महत्त्वम् अधोरेखितम् सभायां प्रधानमन्त्रिणा अधोरेखितं यत् भारतं सर्वदा मानवतायै प्रथमं इति दृष्टिकोणम् अनुसरति सः अग्रे अकथयत् यत् भारतस्य अन्ताराष्ट्रिय सहभागित्वस्य दूरदृष्टिः वसुधैव कुटुम्बकम् इत्यस्य कालातीत दर्शनस्य आधारेण अस्ति विश्वमेकः परिवारः अस्ति इति फुटबॉल क्रीडायां गतरात्रौ न्यूजर्सी क्रीडाङ्गणे प्रथम समूहस्य आरंभिक क्रीडायां फ्रांस देशेन सेनेगल देशं 3-1 इति अंकैः पराजितम् इति वार्ताः
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు అవుతుంది. ఈనాటి మా ప్రసార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు 7:05 ప్రసారమవుతాయి. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం నెల్లూరులో శ్రీ వెంకట్రామ అండ్ కో బుక్ షాప్ యొక్క యజమాని ధార్మిక కార్యక్రమ సేవకులు శ్రీపతి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మంజుల పాలెటి. అనంతరం కొన్ని లలిత గీతాలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 విజయవాడ కేంద్రం నుంచి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది, 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ అభిదుసెన్, నిర్వహణ నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని సినీ గీతాలు కూడా వింటారు. 9:00 హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఫోన్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం ఉంటుంది. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం. 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు, పోషకాహారం, పిల్లల పెంపకం, జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని సినీ గీతాలు కూడా కార్యక్రమంలో వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. కొన్ని సినీ గీతాలు కూడా వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మున్నగు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం జూన్21వ తేదీన యోగా దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి. గ్రామదర్శిని కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వేసవిలో కూరగాయల సాగు గురించి కేవీఎస్ శాస్త్రవేత్త డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం కొన్ని పొలం కబుర్లతో పాటు జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్న కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపూర్ కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:45 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటివరకు ఈనాటి మా ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజు రోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్యం

0: భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్దిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాట్లు ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్యం దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని NTA స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా, మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్, బయాలజికల్స్, వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరుసాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ను ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 దాటి 10 సెకండ్లు అవుతుంది. చిన్న ప్రకటన అనంతరం శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శుభోదయం సింహప్రియ కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం విందాం. నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా బుధా గురువారాల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కావలిలోని ఆర్డీఓ కార్యాలయంలో కమిషనర్, ఎంపీడీఓ, ఎస్డిఎస్డబ్ల్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. నెల్లూరుకు సాయంత్రం చేరుకుని బస చేయనున్నారు. నగరంలో కలెక్టర్ నిర్ణయించిన వేదికలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. గణేష్ ఘాట్ వద్ద సామూహిక యోగా నేడు. నగరంలోని ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో గల గణేష్ ఘాట్ వద్ద సామూహిక యోగాను బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాంశు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేపట్టనున్నామని వివరించారు. ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాపూరు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ బీఏ కోర్సులకు అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ హనుమంతయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దాతల సహకారంతో కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఉచిత యూనిఫామ్, విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలలో చేరాలని ఆయన కోరారు. శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని పీహెచ్సి వైద్యాధికారి మొహసీనా సుల్తానా కోరారు. మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆమె పల్స్ పోలియోపై సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గేయ పూజిత, సిహెచ్ఓ రాజయ్య, పీహెచ్ఎస్ జయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. దుత్తులూరు మండల కేంద్రమైన దుత్తులూరులో నూతనంగా నిర్మించే సీతారామ ఆలయానికి బుధవారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేసి అలాగే అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జ్యోతిబాలపులే బాలికల గురుకుల పాఠశాలను ఈ ఏడాది నుంచి జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి ఆనం కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన వెలువడింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు అందులో వివరించారు. శ్రోతలు ఇప్పటివరకు సింహపురి సమాచారం విన్నారు. సమయం 7:20 అవుతుంది. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు నెల్లూరులోని శ్రీ వెంకటరమ అండ్ కో బుక్ షాప్ యొక్క యజమాని, ధార్మిక కార్యక్రమ సేవకులు శ్రీపతి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త మంజులా పాలేటి.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పుస్తకం అంటే జ్ఞానానికి నిలయం. అటువంటి జ్ఞాన సంపదను తరతరాలకు అందిస్తూ శతాబ్దకాలంగా పాఠకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి శ్రీ వెంకటరామ అండ్ కో బుక్ షాప్, కాలం మారినా సాంకేతికత పెరిగినా పుస్తకాల పట్ల ప్రేమను, పఠన సంస్కృతిని కాపాడుతూ 100 ఏళ్లుగా విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి శ్రీ వెంకటరామ అండ్ కో బుక్ షాప్ యొక్క అధినేత శ్రీపతి శ్రీనివాసరావు గారు నేను మన స్టూడియోలో ఉన్నారు. శ్రీ వెంకటరామ అండ్ కో బుక్ షాప్ వెనుక ఉన్నటువంటి చరిత్ర, ప్రత్యేకతలు, అలాగే అరుదైన పుస్తకాల సేకరణ, పాఠకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, వారి భవిష్యత్ ప్రణాళిక, ఇలా అనేక అంశాల గురించి వారితో మాట్లాడి ఈ శతాబ్దకాలంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో మధుర జ్ఞాపకాలు, పుస్తకాలతో పెనవేసుకున్న వారి అనుబంధం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీపతి శ్రీనివాసరావు గారు, వెల్కమ్ టు ఆకాశవాణి స్టూడియోస్.
2: నమస్తే అమ్మా. ఆల్ ఇండియా రేడియో 90వ వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా మా యొక్క సంస్థ తరఫున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మా సంస్థ తరఫున మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచినందుకు వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసరావు గారు, ముందుగా శ్రీ వెంకట్రామ అండ్ కో బుక్ షాప్ 100 ఏళ్ల మైలురాయిని అధిగమించి విజయవంతంగా ముందుకు సాగుతున్న ఈ నేపథ్యంలో మీకు ఆకాశవాణి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో అనేక రకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, వాటిలన్నింటినీ అధిగమించి అనేక ఛాలెంజెస్ ని ఫేస్ చేసి అధిగమించి ఈ బుక్ షాప్ ను 100 ఏళ్ల కాలం నడపడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు వచ్చే ఆధునికతను జోడించి

0: మీరు ఈ కాలానికి అనుగుణంగా ఈ షాప్ని ఇంకా మీరు కొనసాగిస్తూ మీ యొక్క గ్రాండ్ జనరేషన్ యొక్క ఆశయాలను అలాగే వారి బాటలోనే నడుస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ప్రయాణానికి ముందడుగులు ఎలా పడ్డాయి? సో మొదటగా టాలీ ఈ బుక్ షాప్ను స్థాపించాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది? దీనికి నాంది ఏంటి? దీన్ని ఎవరు స్థాపించారు? ఎప్పుడు స్థాపించారు? ఆ వివరాలు మా శ్రోతలతో పంచుకుంటారా?
1: మా నాన్నగారు శ్రీపతి జానకిరామయ్య గారు 1932-33 రాజమండ్రిలో.
0: శ్రీనివాసరావు గారు, ఈ పుస్తక ప్రయాణంలో మీరు 100 ఏళ్ల మైలురాయిని దాటుకున్నారు. ఇది చిన్న విషయం కాదు, అంటే 100 ఏళ్ళు రీచ్ అయ్యి అది ఒక పెద్ద అచీవ్మెంట్. ఈ ప్రయాణానికి ముందడుగులు ఎలా పడ్డాయి? దీన్ని ఎవరు స్థాపించారు? ఎప్పుడు స్థాపించారు? ఆ వివరాలు మా శ్రోతలతో పంచుకుంటారా?
1: మా 1910-12 మా నాన్నగారు శ్రీపతి జానకిరామయ్య గారు వలస అంటే మాకు వెంకకామానికి చాలా బ్రాంచెస్ ఉండేవి. అక్కడి నుంచి నెల్లూరు వచ్చి సొంతపేట అలనీ కందప్ప మేస్త్రి సత్రంలో ఒక షాప్ ఓపెన్ చేసి ఆధ్యాత్మిక పుస్తకాలు, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు అన్నీ అందుబాటు తేవాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఆయన సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించినప్పుడు అప్పుడు బుక్ షాప్స్ కానీ ఏమీ లేవు, సంతలు జరుగుతూ ఉండేవి. ఈ సంతల్లో పుస్తకాలు పెట్టుకుని అమ్ముతూ ఉండేవాళ్ళు. కాలక్రమేణా బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఇచ్చారు.
0: మరి శ్రీనివాసరావు గారు, అప్పట్లో ఈ పుస్తకాలకు ఆదరణ ఎలా ఉండేదంటారు?
1: ఈ రోజుల్లో కన్నా ఆ రోజుల్లో దీనికి చాలా బాగా ఆదరణ ఉండేది. ఇప్పుడు యూట్యూబ్లు, తర్వాత వచ్చి ఫేస్బుక్స్ వచ్చి బుక్ రీడింగ్ తగ్గిపోతుంది, కానీ మరలా పెరుగుతుంది. ఏ చాలా పాత పుస్తకాలు, చాలా జ్యోతిష్యం పుస్తకాలు కానివ్వండి, వాస్తు పుస్తకాలు కానివ్వండి, పూజా పుస్తకాలు కానివ్వండి, అవన్నీ మా దగ్గరే దొరుకుతాయి. ఫస్ట్ నుంచి అదే వరం పడే సాగరిస్తున్నాం. మాది ఇప్పుడు ప్రజెంట్ 2nd జనరేషన్, 3rd జనరేషన్ కూడా వాళ్ళ ఉద్దేశాలు అన్ని బాగుండి చేయదలుచుకుంటే ఇదే ఆర్గనైజేషన్ కంటిన్యూ చేయగలరు.
0: మరి మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి తీసుకొని ఈ బుక్ షాప్ ని రన్ చేస్తూ ఉన్నారు కదా, ఆయన బాటలోనే నడుస్తూ ఉన్నారు. సో మీకు ఈ బుక్ షాప్ని తీసుకోవాలి, దీన్ని ముందు తరాలకు అందించాలి, పుస్తక జ్ఞానాన్ని అందరూ అందుకోవాలి అనేసి ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? దానికి ప్రేరణ ఏంటి?
1: పూర్వీకుల నుంచి వచ్చే సంపదని ప్రజలందరికీ భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతోనే ఇది పెట్టాం. మేము ఎప్పుడూ లాభాన్ని చూసుకొని మా సంస్థ నడపట్లేదు. మేము 4 అన్నదమ్ములం. అమ్మా 4 ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగి, మిగతా 3 ఈ వ్యవస్థని చూసుకుంటూ ఉన్నాం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము 3 రన్ చేసుకోవటం జరుగుతూ ఉండండి. కాలక్రమేణా మిగతా వాళ్ళు కాలధర్మం చెందటం, తర్వాత ఒక ఇంకో బ్రదర్ ఇదే ఫీల్డ్ ఎందుకని వేరే దగ్గర షాప్ పెట్టడం జరిగిపోయాయి. కానీ మా నాన్నగారు పెట్టిన వెంకకామానికి షాపు నెల్లూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కడిని రన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క ఆశయం, ఆకాంక్ష పుస్తకాల షాపులు బాగుండాలి, బాగా ఇచ్చేయాలి చేస్తున్నాం అన్నమాట. మా నాన్నగారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు. చదువు లేని పిల్లలకి చదువులు చదివిపించారు, గ్రంథాలయాలకు ఉచిత పుస్తకాలు ఇచ్చారు, తర్వాత హై స్కూల్స్కి ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. ఆయన నిజంగా చేసిన ధార్మిక కార్యక్రమాలే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాయి. అలా మేము కూడా అదే ధార్మిక కార్యక్రమాల్లో ముందుంటూ చాలా కార్యక్రమాలు చేశాను నేను కూడా. ఒకటి కోవిడ్ పీరియడ్లో దేశం మొత్తం అతాకుతలం అయిపోయింది. మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్లకు కానివ్వండి, కలెక్టరేట్లో వర్కర్లకు కానివ్వండి మెడికల్ కిట్స్ సప్లై చేసాం దగ్గర దగ్గర 5-6 లక్షల రూపాయలు పెట్టి. తర్వాత ప్రతి సంవత్సరం హరిజన గిరిజన పిల్లలకి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా ఉచితంగానే ఇస్తున్నాం. తర్వాత వచ్చి ఈ వినాయక చవితి ఉత్సవాలు మనం పర్యావరణ పరిరక్షణ కోసం 2017 1000 విగ్రహాలతో ప్రారంభించి ఇప్పుడు దగ్గర దగ్గరగా 12,000 విగ్రహాలు ఇస్తున్నాం. ఇంకా వాటర్ కూలర్స్ పెడుతున్నాము. తర్వాత ఇంకా ఎవరైనా లేమ్యాన్ వచ్చి బుక్స్ కానివ్వండి ఏదైనా వస్తే ఇస్తూనే ఉన్నాం. మా ఉద్దేశం నేను ఎవరికైనా శ్రోతలకు చెప్పేది ఒకటే, మీరు బుక్స్ కానివ్వండి ఏదైనా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 10 పైసలైనా మీరు

0: దానం చేయండి, ఆ దానాన్ని వాళ్ళు మరలా దానం చేసేట్లు చూడండి, ఇది ఆగిపోకుండా చూడండి. ఇది ఆగిపోకుండా చూస్తే పుస్తక పరిశ్రమ చాలా నిలదొక్కుంటుంది.
1: మీరు చేస్తున్న ఈ ధార్మిక కార్యక్రమాలు కానివ్వండి, అలాగే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా పిల్లలకి మీరు ఇస్తున్నటువంటి ఈ వాళ్ళ ఎడ్యుకేషన్కి దోహదపడేటటువంటి పుస్తకాలు మీరు అందజేస్తూ మీ నాన్నగారి దగ్గర నుంచి దీన్ని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలి అంటూ నిజంగా ఈ ఆలోచన చాలా ప్రశంసనీయమండి.
0: మా నాన్నగారు రామాయణం బుక్ ప్రింట్ చేయాలని చెప్పి కలలు కన్నారు. ఆయన ఈ మధ్య పుల్లెల రామచంద్రుడు గారి రామాయణం 7 భాగాలతో రామాయణం చదివే శ్రోతలందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చాం. 1590 రూపాయల రేట్ని ఆల్ ఇండియా శ్రోతలు విన్నవాళ్ళు చిన్న క్లిప్పింగ్ కానీ మేము పంపిస్తే నేను 950 రూపాయలకే ఇస్తాను. అలాగే బారిస్టర్ పార్వతీశం చాలా పాపులర్ ధర మీ ఆల్ ఇండియా రేడియోలో అప్పట్లోనే పబ్లిష్ అయింది. ఆ బుక్ని మన వెంకయ్య నాయుడు గారు సూచనల ప్రకారం మల్టీ కలర్ చేసాం, చాలా బాగా పోతుంది. ఇంకా కొన్ని కొన్ని పాత పురాణాలు, పాత భగవద్గీతలు అన్ని ప్రింట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం.
1: మీ షాపులో దొరికే, అంటే మిగతా షాప్తో పోలిస్తే మీ షాపులోనే ప్రత్యేకంగా దొరికే పుస్తకాలు ఏమిటి, మీ షాపుని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏంటి, దాని గురించి మాకు వివరిస్తారా?
0: అమ్మ, మా దగ్గర రామకృష్ణ మఠం, గీతా ప్రెస్, తర్వాత వచ్చి టీటీడి దేవస్థానమ్స్, తర్వాత వచ్చి బాలసరస్వతి బుక్ డిపో, ఇట్లా 100ల పుస్తకాలు మా దగ్గర అవైలబిలిటీ చేశాం. దేవుడి పుస్తకాలు కానివ్వండి, ఫిలాసఫర్ బుక్స్ కానివ్వండి అని. ఇప్పుడు కొత్త జనరేషన్కి కావాల్సిన ఐఐటి, IIIT, JEE Mains అవి కూడా ఇప్పుడు న్యూ షాప్లో అప్డేట్ చేశాం. ఆ కాలానికి తగ్గట్ల పుస్తకాలు అప్పుడు ఎలా అప్డేట్ చేశామో ఆ పుస్తకాలతో పాటు ఇప్పుడు విద్యార్థులకు కావాల్సిన ఐఐటి, IIIT అన్నీ కూడా మేము తీసుకుని వస్తున్నాం. ఓల్డ్ బుక్ షాప్ శ్రీ వెంకటరామానిక ఆర్గనైజేషన్ ఉన్నది ఒకే సంస్థ. ఇప్పుడు అందులో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేషన్ అవుతున్నాయి విజ్ఞానాన్ని పెంచుకోవటానికి. అట్లే మన రామాయణ, భారత భాగవత కథలు, తర్వాత సినిమా కథలు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. తర్వాత వచ్చి ఇంటర్మీడియట్ బుక్స్, ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉంటాయి. మా యొక్క ప్లాట్ఫారం, మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పిల్లవాడు కానీ, పిల్లవాడితో వచ్చే తండ్రి కానీ, వాళ్ళ తాతగారు కానీ, వాళ్ళ అమ్మమ్మలు కానీ, వీళ్ళందరికీ ఒకే ప్లాట్ఫారం మీద మేము పుస్తకాలు అందించడం మాకు గర్వ కారణం. ప్రింట్ మీడియా ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. స్టేషనరీకి ఒక వింగే ఉంది, పెద్ద వింగ్, దాన్ని చూసి మీకు కావాల్సింది తీసుకోవచ్చు. ఒక 3 జనరేషన్స్ వచ్చి మా దగ్గర ఒకే దగ్గర కొనుక్కొని ఒక బ్యాగ్ లో కొనుక్కోపోవచ్చు. ఒకటి మట్టి గుర్తుపెట్టుకోండి, కింద షాపులకి పై షాపులకి తేడా ఉంది. పై షాపే శ్రీ వెంకటరామానికి.
1: మీరు ఏ సంవత్సరంలో దీన్ని మీరు తీసుకుని రన్ చేస్తున్నారు, అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి ఏ సంవత్సరం?
0: 1910-20లో మా నాన్నగారు స్థాపించారు. అలా కాలక్రమేణా మా నాన్నగారు 1991లో చనిపోయారు. అక్కడి నుంచి మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం.
1: సో 1991 నుంచి మీరు తీసుకొని దాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు.
0: ఆశయాలు పూర్తిగా, వాళ్ళు ఏమి ఆయన ఆశయం ఏది ఉందో అది పూర్తి చేస్తున్నాం. అది ఇంకా పెద్ద చేసి, ఎక్స్పాన్షన్ చేసి ఇంకా బాగా చేయాలని మా భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం.
1: పిల్లల కోసం మీ షాప్లో ఎలాంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయి?
0: ఇప్పుడు చిన్నపిల్లల కోసం చిన్న చిన్న రామాయణ మల్టీ కలర్ బుక్స్, టింకిల్ బుక్స్, తర్వాత వచ్చి చిన్న చిన్న స్టోరీ బుక్స్, చిన్న చిన్న కథలు, మన భారతదేశ కథలు, స్వామి వివేకానంద కథలు అన్నీ దొరుకుతున్నాయండి. అవి కొద్దిగా ఇప్పుడిప్పుడే రీడింగ్ పెరుగుతుంది, ఒక 10% రీడింగ్ పెరిగింది.
1: మీరు మీ బుక్ షాప్ ఈ జనరేషన్ తగ్గట్టుగా రన్ చేయాలంటే పాటించాల్సిన కొన్ని ప్రమాణాలని ప్రత్యేకంగా, అంటే మీ షాప్ ఒక ఐడెంటిటీ, గుర్తింపు ఉన్న బుక్ షాప్ కనుక ఎలాంటి ప్రమాణాలు మీరు పాటిస్తారు?
0: మేడం, చాలా మంచి క్వశ్చన్ వేశారు. ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. ఒక ఎథిక్స్ లేకుండా వ్యాపారం చేయకూడదు. ఒక డిస్కౌంట్ ఇవ్వటం, ఆ డిస్కౌంట్ మీద కమిట్మెంట్ కావటం, మంచి పుస్తకం అది డ్యామేజ్ అయితే తీసుకోవటం, వాళ్ళని మంచిగా రెసిప్రికేట్ చేసి తీసుకోవటం, వాళ్ళు అడిగిన దానికి మనం విసుక్కోకుండా సమాధానం చెప్పాలి ముందు. అంటే వాడు ఏదో అడిగాడు కదా, మనం ఏదో సమాధానం చెప్తే పాపం వాళ్ళకి ఏమి తెలీదు. కొంతమంది వస్తారు పల్లెటూరు నుంచి, ఒక చిన్న స్లిప్ తీసుకుని వస్తారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలీదు. కొన్ని షాపుల్లో వాళ్ళని విసుక్కుంటారు, మనం

0: వాళ్ళని విసుక్కోకూడదండి, వాళ్ళని మనం దేవతల్లాగా చూడాలి. మనం చేతనైనంత వరకు ఆ పుస్తకం దొరికితే దొరికిందని చెప్పచ్చు, దొరకకపోతే దొరకలేదని చెప్పచ్చు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ పుస్తకం దొరుకుతుందా దొరకదా ఒక్క నిమిషంలో వాళ్ళకి అందించవచ్చు. కానీ మంచి ఎథిక్స్ తో వ్యాపారం చేస్తే మన సంస్థ ఇప్పుడు చక్కగా 3 పూలు 6 కాయలుగా ఉంటాయండి.
1: సో మీ షాపుకి ఇప్పటిదాకా వచ్చిన ప్రముఖ వ్యక్తులు అలాగే ప్రముఖ రచయితల గురించి చెప్పగలరా?
0: ఓ షూర్, మన వెంకయ్య నాయుడు గారు, ఆయన మా షాప్కి వచ్చారు, పుస్తకాలు కొన్నారు, ఆయనే మాకు ప్రేరేపణ. ఆయన బారిస్టర్ పార్వతీశం ఒక మల్టీ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ప్రింట్ అవుతున్నప్పుడు ఇది మల్టీ కలర్ చేయమని చెప్పి సలహా ఇచ్చింది ఆయనే. తర్వాత వచ్చి నేదురుగొల్ల జనార్దన్ రెడ్డి గారు వచ్చిన్నారు. తర్వాత వచ్చి వేగళ్ళ జోగేశ్వరరావు గారని స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చిన్నారు. ఎంతో ప్రముఖులు వచ్చిన్నారు. మా చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు. తర్వాత వచ్చి మన షణ్ముఖ శర్మ గారు వచ్చారు. గరికపాటి నరసింహరావు గారు వచ్చారు. ఎందరో మహానుభావులు రచయితలు, వాళ్ళందరికీ మేము నమస్కరిస్తున్నాం. మా అంగట్లో పాదం మోపినందుకు ఒకళ్ళ ఇద్దర ముగ్గుర వాళ్ళందరికీ రోజు కొన్ని 100 మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ పాదాభినందనలు తెలియజేస్తున్నాం. అట్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రభుత్వ శాఖలు ఎంతో కోఆపరేట్ చేస్తున్నాయి మాకు. వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము. అందరి కస్టమర్లు నాకు దేవుళ్లతో సమానం. ప్రతి కస్టమర్లు నాకు రోజు వచ్చిపోతూనే ఉంటారు. వాళ్ళందరూ నాకు దేవుళ్లతో సమానం.
1: శ్రీ వెంకటరామ అండ్ కో షాప్ కి మరియు కస్టమర్ కి మధ్య ఉన్న ఈ 100 ఏళ్ల ప్రయాణం ఎలాంటి అనుభూతుల్ని మీకు అందించింది?
0: 1981 మా చేతిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ వ్యవస్థ నిజంగా రన్ చేయటం, మా నాన్నగారి ఆశయాలు సాధించటం మాకిచ్చి భగవంతుడు ఆ సర్వేశ్వరుడు ఇచ్చిన వరం. అట్లే మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే కాపాడతారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒక్క విషయం మీతో చెప్పాలనుకుంటున్నామా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏపీ గవర్నమెంట్ కి సంబంధించింది. నేను ఆల్ ఇండియా పేపర్ ట్రేడ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ లో రోజుకి 5,000 నుంచి 8,000 టన్నుల పేపర్ తయారవుతుంది. కానీ నోట్బుక్స్ మా దగ్గర కాకుండా వేరే స్టేట్ లో కొంటున్నారు. ఎన్ఎంసీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నప్పుడు లోకల్ వాళ్ళకు కూడా కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి లోకల్ పరిశ్రమలను కూడా ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చేయటం, ఈ సందేశాన్ని మీరు కానీ తీసుకెళ్తే 200,000 మంది ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళ జీవన పరిణామాలు పెరుగుతాయి.
1: భవిష్యత్తులో వెంకట్రామ అండ్ కో బుక్ షాప్ యొక్క ఈ పుస్తక ప్రపంచాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అలాగే మీ ముందు తరాలకి, ఈ ముందు జనరేషన్స్ కి ఇంకా మంచి మంచి బుక్స్ అందించడానికి ఎలాంటి ప్రణాళిక రచన చేస్తున్నారు?
0: మేము నెల్లూరులో డెవలప్డ్ ఏరియాలో ఒక షాప్ చూస్తున్నాం. అది కానీ సక్సెస్ అయితే అక్కడ పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఏరియా అనేది ఇంకా మేము చూసుకోలేదు. ఏరియా దొరికిన తర్వాత తప్పకుండా మంచి షాప్ పెడతాము, నేను ఇంకా ఎక్స్పెన్షన్ చేస్తాము. మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఫీల్డ్ లోకి వస్తుంది.
1: పుస్తక ప్రయాణంలో మీరు ఎలాంటి అవార్డులు గాని ప్రశంసలు గాని అందుకున్నారు, వాటి గురించి మాతో పంచుకుంటారా?
0: నాకు చాలా అవార్డులు వచ్చాయమ్మా, దగ్గర దగ్గర 10-15 అవార్డులు దాకానే 20 అవార్డులు దాకానే వచ్చాయి. అన్నిటికన్నా గర్వకారణం ఆంధ్రప్రదేశ్ లో ఏ పుస్తకాల షాప్కి రాంది. ఇండియా ఒక 2 ఇయర్స్ బ్యాక్ రిపబ్లిక్ డే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ద్వారా నన్ను గుర్తించి సన్మానం చేయటం నా జీవితంలో మర్చిపోలేని రోజు అమ్మా.
1: శ్రీనివాసరావు గారు, మీరు రేడియో వింటూ ఉంటారా? రేడియోతో మీకున్న అనుబంధం గురించి ఒక 4 మాటలు మా శ్రోతలతో పంచుకుంటారా?
0: చక్కగా రేడియో వింటే ఎన్నో జ్ఞానం విషయం తెలుస్తుంది. ఇంతకు ముందు మేము చిన్నప్పుడు 7:05 తెలుగు వార్తలు వచ్చేవి, దానికోసం మేము చాలా యాంగ్జైటీగా వినేవాళ్ళం. అట్లే సాయంత్రం 6:55 6:30 నాకు సక్రమంగా గుర్తులేదు. అప్పుడు మన ప్రాంతీయ వార్తలు వచ్చేవి, ఎంతో చక్కగా ఉండేవి. అలాగే మంచి మంచి సినిమా పాటలు వేసేవాళ్ళు, మంచి మంచి స్టోరీస్ చెప్పేవాళ్ళు. అని ఇప్పుడు ఇంతకుముందు కాంతమ్మ కథలని, తర్వాత వచ్చి చింతామణి నాటకాలు కానివ్వండి, అవన్నీ ఎంతో బాగా రేడియోలో వస్తున్నాయి. భారతదేశ రేడియో వ్యవస్థలో కాసేపు వింటే మనసుకు ప్రశాంతత ఆనందం కలుగుతాయి. ఆల్ ఇండియా రేడియో గురించి ఎంత చెప్పినా టైం చాలదు. రోజుకు ఒక గంట పుస్తకం చదవండి, రోజుకు రేడియో వినండి, మీకు కావాల్సింది ఏ భాష అయినా వినండి. అది మన మనసుకి చాలా ఆనందం ఇస్తుంది. నాకు తెలిసి నెల్లూరు ఎఫ్ఎం రేడియో రాత్రి 11:00 దాకా పనిచేస్తుంది అనుకుంటున్నాను. మొబైల్లోనే మనకు రేడియో వస్తుంది, వినమని చెప్పి మన శ్రోతలందరికీ సభ్య వినయంగా మనవి చేస్తున్నాను.
1: ధన్యవాదాలండి. ఇలా ఈ పుస్తక రంగంలో వ్యాపారాన్ని చేస్తున్నటువంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు, అలాగే ఎలాంటి సలహా గాని సూచనలు గాని అందిస్తారు?
0: పుస్తక షాపు ఒక రకంగా చాలా రిస్క్ తో కూడుకున్నది. ఈ సంవత్సరం క్యాపిటల్ పెట్టాము, ఈ సంవత్సరం డబ్బులు రావాలంటే ముట్టుకు రావు, లాంగ్ రన్ లోనే వస్తాయి. లాంగ్ రన్ లో కూడా రావచ్చు రాకపోవచ్చు, అది జాగ్రత్తగా చూసి అడుగులు వేయటం చాలా మంచిది. పాత తరం షాపులు అయితే మా గుడ్ విల్లు మాకున్న సపోర్ట్తో రన్ చేస్తున్నాం. కొత్త తరం చేస్తే మంచిదే, చేయాలని మేము కోరుకుంటున్నాం. కాస్త జాగ్రత్తగా మంచి అడుగులు వేస్తే మంచిది.
1: శ్రీనివాసరావు గారు, చివరిగా మా ఆకాశవాణి శ్రోతలకి అలాగే పుస్తక ప్రేమికులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: హాయిగా షాపుకి వచ్చి పిల్లలు పాపలతో కొనుక్కోండి, వాళ్ళ ఆనందాన్ని మీతో పంచుకోండి.
1: ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. ఒక మంచి పుస్తకం మనతో ఉంటే ఒక మంచి స్నేహితుడు ఉన్నట్లే అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అలాగే అనేక రకాల విభాగాలకు చెందిన పుస్తకాలని ఒకే చోట అందిస్తూ పాఠకులకి ఒక మంచి నమ్మకాన్ని, విలువైన జ్ఞానాన్ని అందిస్తూ అనేక ధార్మిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇంకా దీనిలో మరింత అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మీ యొక్క పుస్తక ప్రపంచ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు.
0: ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో యాజమాన్యానికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

శ్రోతలు, ఇప్పటి వరకు నెల్లూరులోని శ్రీ వెంకట్రామ అండ్ కో బుక్ షాప్ యొక్క యజమాని, ధార్మిక కార్యక్రమ సేవకులు శ్రీపతి శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మంజులా పాలేటి. సమయం 7:46 అవుతోంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వింటున్నారు. ఇప్పుడు విందాం స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా స్వరార్చనలో చక్కని గీతం విన్నారు. సమయం 7:55 అవుతుంది. ఇప్పుడు విందాం స్వాతికిరణం చిత్రం కోసం వాణి జయరాం ఆలపించిన గీతం. రచన వెన్నెలకంటి, సంగీతం కెవి మహాదేవన్.

0: The Statesman, in its editorial piece captioned, "Peace Without Peace," writes, "The announcement of a framework agreement between the United States and Iran has understandably been greeted with relief. Oil prices have retreated from their wartime highs, stock markets have rallied, and governments dependent on Gulf energy supplies have welcomed what appears to be a retreat from the edge. But relief is not the same as resolution. For weeks, the conflict demonstrated how a regional confrontation can swiftly become a global economic problem." The Delhi Tribune says, to curb pollution, Delhi may soon allow only BS6 vehicles. And finally, with the weather being benevolently pleasant on Tuesday, the Statesman has captured a picture of people relaxing under the shade of trees on the lawns near India Gate. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls on all nations to ensure security of global maritime routes and protect seafarers from conflict-related threats. Prime Minister Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avion, France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reach consensus on implementation of long-pending Keshau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
3: జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా యోగా కార్యక్రమాలు, మోగిన బడిగంట మొదలైన చేపల వేట ప్రారంభమైన ఎస్ఐఆర్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలు సేకరించారు. నాటి నేటి జాబితాలను సరిపోల్చి ఒకే కుటుంబంలో ఉన్న వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేలా మ్యాపింగ్ చేశారు. దీని ఆధారంగా ఎస్ఐఆర్ పరిశీలన కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రతి ఓటరుకు 2 గణన పత్రాలు అందజేస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసిన తరువాత సేకరిస్తారు. మార్పులు చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అదే నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పాకల, 15వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరం వద్ద యోగాసనాల సాధన చేశారు. మార్కాపురం జిల్లాలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై యోగాసనాలు వేయగా, ధీమాటిక్ యోగా పేరుతో ఈ నెల 14వ తేదీన మార్కాపురం పట్టణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో 1357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1,02,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునః ప్రారంభమైన రోజున శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతంలో మళ్లీ చేపల వేట ప్రారంభమైంది. చేపల వేట నిషేధకాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగియడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన జిల్లాలోని 8,554 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు గురించి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వివరించారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ, నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ బీవీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ది దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం శ్రీ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. ఒక చిన్న ప్రకటన అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఈనాటి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో కంటి సంబంధిత రుగ్మతలు చికిత్సా విధానం గురించి డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అబిద్ హుస్సేన్.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఉన్నారు. వారితో మాట్లాడి నేత్రపరంగా ఎలాంటి రుగ్మతలు వస్తాయి, అలాగే చిన్నపిల్లలకు మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడేయడం ఎలా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్తే అండి.
6: ప్రధానంగా నేత్రపరంగా తీసుకుంటే నేత్రపరంగా ఎలాంటి రుగ్మతలు వస్తాయి?
7: యూజువల్గా పుట్టిన పిల్లలకి, ఎస్పెషల్లీ నెలలు నిండకుండా పుట్టిన పురిటి బిడ్డలకి ఆర్ఓపి అనే ప్రాబ్లం, అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది కామన్గా వస్తుంటుంది. వాళ్ళలో రెటినా అనేది ఫుల్గా ఎదిగి ఉండదన్నమాట. సో వాళ్ళకి ఆ స్టేజ్, అంటే సో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కంపల్సరీగా ఐ డాక్టర్ ఎగ్జామిన్ చేయాలి. ఎస్పెషలీ రెటినా స్పెషలిస్టు ఆ పిల్లల్ని ఎగ్జామిన్ చేయడం సేఫ్ అనమాట. సో పిల్లల్ని పరీక్ష చేసిన తర్వాత ఆర్ఓపి అనే ప్రాబ్లం ఉందా లేదా, ఏ స్టేజ్లో ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనేది రెటినా స్పెషలిస్ట్ దాన్ని చూసి డిసైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి చిన్న పిల్లలకి పుట్టిన ఎంబటే కూడా కొద్ది మందికి కళ్ళ కలకల్లా కూడా రావచ్చు. ఇంకొకటి, కంటి నుంచి ముక్కుకి నీళ్ళ ప్యాసేజ్ అనేది ఒకటి బ్లాక్ అవుతుంది, దానికి మనము కంజనెటల్ నాసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటాం. సో ఇది కామన్గా వస్తుంటుంది పుట్టిన పిల్లలకి. సో దీన్ని మనము గుర్తించడం ఎలా అంటే, చిన్నపిల్లలకి నీళ్లు కారడము, పుసులు రావడం, అంటే బై బర్త్ ఉంటుంది అనమాట. సో దానికి మనము యాంటీబయాటిక్ డ్రాప్స్తో పాటు మసాజ్ అంటాం అనమాట. సో అది చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సో ఆ స్టేజ్లో మనం కనుక మసాజ్ చేయకపోతే ఫ్యూచర్లో ఇట్లాంటి వాటి కోసం సర్జరీ కూడా అవసరం అవ్వచ్చు. ఇంకొద్ది పెద్ద ఏజ్కి వస్తే, అంటే ప్రీ స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం, అంటే పవర్ అన్నమాట, అది మైనస్ కావచ్చు ప్లస్ పవర్ కావచ్చు లేదా ఆస్టిగ్మాటిజం అంటాం అంటే సిలిండ్రికల్ పవర్ కావచ్చు, ఇది కామన్గా ఉండే ప్రాబ్లమ్. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్ ప్రాబ్లమ్ ఈ ప్రీ స్కూల్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి కామన్గా ఉంటుంది. దాంతోపాటు మెల్లకన్ను ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సేమ్ టైం అలర్జీస్ కూడా కామన్, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఈ డస్ట్ వల్ల కానీ పోలెన్ గ్రెయిన్స్ వల్ల కానీ, సో వాతావరణంలో ఉండే స్మోకు హీట్ వల్ల కూడా ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చూడటం కోసం పిల్లల్ని యూజువల్గా ప్రీ స్కూల్ మనము కంపల్సరీగా ఒకసారి ఐ డాక్టర్కి చెక్ చేయించాలి, అంటే వాళ్ళకి ఏమైనా సైట్ ఉందా లేదా అనేది అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి పిల్లలకి అవసరమైతే గ్లాసెస్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్టయితే ఈ డిజిటలైజేషన్ ఎక్కువ అవుతుంది, చిన్నపిల్లలు అన్నం తినటం లేదనో లేకపోతే మారం చేస్తున్నారనో అని పేరెంట్సే వాళ్ళకి ఒక్కొక్కసారి మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టోరీస్ చూపించాలనో రైమ్స్ చూపించాలనో అట్లా ఫోన్ని మనమే పిల్లలకి అలవాటు చేయడం జరుగుతుంది. సో అది మనము తగ్గించుకోవాలి, పిల్లలకి స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయాలి. సో పెద్ద పిల్లలైతే ఒక్కసారి అలవాటు అయిన తర్వాత పిల్లలు దానికి అడిక్ట్ అవుతారనమాట. సో దానివల్ల మెయిన్గా డ్రైనెస్ అనేది వస్తుంది, కంట్లో తడి ఆరిపోయి పిల్లలు కళ్ళు స్ట్రెయిన్ అయినట్టు ఉండడం, కళ్ళు ఎరుపులు, కళ్ళు మంటలు, కళ్ళు నీళ్లు కారటం, ఈ ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే డ్రై ఐస్తో పాటు వాళ్ళకి ఈ ఎక్కువగా స్క్రీన్ టైం ఉండడం వల్ల, అంటే దగ్గరగా పెట్టుకొని ఫోన్ చూడటం కానీ లేదా టీవీ దగ్గరగా కూర్చొని చూడటం వల్ల కానీ, ఆ హార్మ్ఫుల్ రేడియేషన్ వల్ల పిల్లలకి ఎక్కువగా కూడా సైట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకటి పేరెంట్స్ స్క్రీన్ టైం తగ్గించాలి, రెండోది పిల్లల్ని అవుట్డోర్ యాక్టివిటీస్ని పెంచాలన్నమాట. ఎందువల్ల, ఎందుకు అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి అంటే, అవుట్డోర్ యాక్టివిటీస్ వల్ల అంటే సన్లైట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో దానివల్ల పిల్లలకి విటమిన్ డి అనేది ఎక్కువ అందుతుంది అనమాట. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద గ్రోత్ ఆఫ్ ఐబాల్ అండ్ ఆల్సో టు కంట్రోల్ మయోపియా అనమాట, అంటే మైనస్ పవర్ అనేది ఎక్కువగా పెరగకుండా ఉండడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా వచ్చిన స్టడీస్లో అయితే ఏం ప్రూవ్ అయిందంటే, అట్లీస్ట్ డైలీ 1 to 1.5 hours ఎ డే, ఆల్మోస్ట్ 5 to 6 days ఇన్ ఏ వీక్ సన్లైట్ ఎక్స్పోజర్ కనుక ఉంటే పిల్లలకి ఈ మైనస్ పవర్ అనేది రాకుండా చూడొచ్చు, వచ్చిన వాళ్ళకి ఎక్కువగా పెరగకుండా కూడా చేయొచ్చని ప్రూవ్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ స్క్రీన్ టైమ్ తగ్గించడంతో పాటు మనము అవుట్డోర్ యాక్టివిటీ పెంచాలి. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని ఐ డ్రాప్స్ కూడా వచ్చున్నాయి, సో అవి కనుక వేస్తూ ఉంటే ఈ మైనస్ పవర్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా పిల్లలకి పెరగకుండా కూడా మనం చూడొచ్చు అనమాట. సో లేటర్ అన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే ఈ స్కూల్ గోయింగ్ ఏజ్ తర్వాత, అంటే పెద్దవాళ్ళలో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్తో పాటు డ్రై ఐ సిండ్రోమ్ అంటాం లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం. సో ఇవాళ రేపట్లో అన్నీ కూడా మనము ఎక్కువగా మొబైల్స్లో, కంప్యూటర్స్లో, ట్యాబ్స్లో చూడటం జరుగుతుంది. సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వీ నీడ్ టు బ్రౌజ్ ఇన్ ద సిస్టమ్. సో ఆ సిస్టమ్ చూసేటప్పుడు వాళ్ళకి డ్రైనెస్ సింటమ్స్ అనేది ఎక్కువ వస్తుంది, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువ అవర్స్, అంటే ఆల్మోస్ట్ 8 to 10 hours పర్ డే సిస్టమ్ ముందు ఉండాల్సి వస్తుంది. సో దాన్నైతే ఆ టైంనైతే వాళ్ళు తగ్గించుకోలేరు, బికాస్ దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, సో దే హ్యావ్ టు గో విత్. సో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ డ్రై ఐ సింటమ్స్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు.
8: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే,
7: సో దానికి రూల్ ఆఫ్ 20-20-20 అంటాం, అంటే ఎవ్రీ 20 minutes ఒకసారి 20 seconds బ్రేక్ తీసుకోవడము, 20 feet అవే అంటే డిస్టెన్స్ చూడటం. కంప్యూటర్ అనేది మనకి ఇంటర్మీడియట్ లేదా నియర్ విజన్ కింద వస్తుందన్నమాట, సో దూరంగా చూస్తుండాలి, బ్రేక్ తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు సిస్టమ్ చూసేటప్పుడు బ్లూరే బ్లాకింగ్ గ్లాసెస్ అనేవి వేసుకుంటే ఇంకా సేఫ్ అన్నమాట. కొంతమందికి సివియర్గా ఉంటుంది డ్రై ఐ సిండ్రోమ్, వాళ్ళకి ఈ బ్లూరే బ్లాకింగ్ గ్లాసెస్, యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ వాడటంతో పాటు కొన్ని లూబ్రికేటింగ్ డ్రాప్స్ అనేవి కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఆ సిస్టమ్ మానిటర్ని కూడా మనము కొంచెం యాంగిల్లో పెట్టుకుంటే కనుక ఆ డ్రైనెస్ సింప్టమ్స్ కొద్దిగా బెటర్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకి వాలంటరీ బ్రేక్స్ తీసుకోమంటాం, ఎవరీ 30 minutes ఒకసారి ఇందాక చెప్పినట్టు అట్లా, తర్వాత 1 hour ఒకసారి చిన్న బ్రేక్ తీసుకొని దూరంగా, అంటే ఒక 5 minutes వాక్ చేసి రావటము అట్లా. ఎందుకంటే సిస్టమ్ కంటిన్యూస్గా చూస్తూ ఉన్నప్పుడు మనకి కంటిపైన ఉండే తేమ అనేది ఆవిరైపోతుండే, డ్రై అవుతుంటాయి, టియర్ ఫిలింగ్ ఫామ్ అవుతుంటుంది, తేమ అనేది కంట్లో ఫామ్ అవుతుంది కానీ తొందరగా ఎవాపరేట్ అవుతుంటుంది అన్నమాట. సో అందుకు వాళ్ళు ఆ బ్లింకింగ్ అనేది ఉండదు సిస్టమ్ స్టేర్ చేసిన, సో వాలంటరీగా బ్లింక్ చేయమంటాం. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా సిస్టమ్ ఎక్కువసేపు చూసేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కంప్లీట్ టోటల్ బ్లింక్ అంటాం, ఇట్లా కళ్ళు మూసి తెరవడం అనేది చేయాలన్నమాట, ఫ్రీక్వెంట్ బ్లింక్స్ చేయాలి. తర్వాత అలాగే ఫ్రెష్గా కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడము అవన్నీ చేయాలి. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అన్నిటితో పాటు కూడా ఇంకా డ్రైనెస్ అనేది తగ్గకపోతే అప్పుడు లూబ్రికేటింగ్ డ్రాప్స్ అనేది వాడుకోవాలి. సో అది కూడా ఏ టైపు మీకు డ్రై అయ్యి అనేది మీరు ఐ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే చెక్ చేసి ప్రాపర్గా ఏంటి, ఎవాపరేట్ అవ్వడం వల్ల డ్రైనెస్సా, లేకపోతే కంట్లో తేమనే ఫామ్ అవటం లేదా, అంటే ఆక్వియస్ డెఫిషియెంట్ డ్రై అయ్యి అంటాం. సో ఎందువల్ల ఏ టైప్ డ్రై అయ్యి, సో దానికి ఏ ట్రీట్మెంట్, ఏ టైప్ ఆఫ్ ఐ డ్రాప్స్ వాడితే బెటర్ అనేది మీకు మీ ఐ డాక్టర్ గారు కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి చెప్పగలరన్నమాట. సో అబౌవ్ 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కామన్గా వచ్చే ఐ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ప్రెస్బయోపియా అంటాం, అంటే లేదా చెత్వారం అంటాం. వాళ్ళకి ఏం ఇబ్బంది అవుతుందంటే దగ్గర చూపు, అంటే ఫోన్ చూడటం కానీ లేదా ఏదైనా పేపర్ చదవటం కానీ లేదా వాళ్ళు చేసే వర్క్ టైలరింగ్ కానీ అవన్నీ, ఆ థ్రెడ్ నీడిలు అవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా విజన్ ఉండదు. అదే గోల్డ్ స్మిత్స్ అయితే వాళ్ళు చేసే వర్క్లో బాగా డిఫికల్టీ కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి చత్వారం అద్దాలు అనేది వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది కామన్గా వచ్చే ప్రాబ్లం 40 ఇయర్స్ తర్వాత. సేమ్ టైం 40 to 50 టైంలో ఈ డయాబెటీస్ ఉండే పేషెంట్స్కి ఎక్కువ కామన్గా కూడా డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 6 నెలలకు ఒకసారి ఐ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఏదైనా డయాబెటీస్ వల్ల రెటినాలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మనము దానికి స్టేజెస్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్.
8: డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటారు మీరు?
7: డయాబెటీస్ వల్ల రక్తనాళాలన్నీ ఎఫెక్ట్ అవుతాయి, సో వాస్కులోపతి అంటా ఉన్నాడు. సో అది కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, రెటినా ఎఫెక్ట్ అవుతుంది. సో డయాబెటీస్ ఎక్కువ ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ రెటినా చెకప్ అనేది చేసుకోవాలి. సో రెటినాలో బ్లడ్ వెజల్స్ అనేది ఎఫెక్ట్ అవ్వటం వల్ల కంటి నరం లోపల వాపు రావడం కానీ లేదా కొవ్వు పదార్థాలు డిపాజిట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో వాటిని మనం మ్యాక్యులర్ ఎడిమా అంటాము లేదా సిఎస్ఎంఈ అంటాము, అంటే క్లినికలీ సిగ్నిఫికెంట్ మ్యాక్యులర్ ఎడిమా అంటాం. సో దానివల్ల వాళ్ళకి చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. సో అదే ఇంకా సివియర్గా వస్తే మైల్డ్, మోడరేట్, సివియర్ ఎన్పిడిఆర్, నెక్స్ట్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం, అంటే వాళ్ళకి ఇంకా చెడు రక్తనాళాలు పెరుగుతాయి అన్నమాట. సో వాటికి రెటినాకి ఆక్సిజన్ సరిపోదు వాళ్ళకి. సో దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం న్యూ బ్లడ్ వెజల్స్ అనేది రెటినాలో పెరుగుతాయి. సో ఆ కొత్త రక్తనాళాలు నార్మల్ రక్తనాళాలకు ఉండే స్ట్రెంగ్త్ ఉండదు వాటికి. సో అవి చిట్లడం వల్ల లోపల కంట్లో బ్లడ్ అనేది క్లాట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎవ్రీ ఇయర్ చూపించుకుంటున్నాం అనుకోండి, డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా చూస్తాము, ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ కానీ లేదా ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఓన్లీ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉంటే చాలు, ఏం ట్రీట్మెంట్ కూడా అవసరం. సో లేటర్ ఆన్ స్టేజెస్లో కొంతమందికి లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత ఇంజెక్షన్స్ కూడా అవసరం అవుతాయి అన్నమాట, యాంటీవెజఫ్ ఇంజెక్షన్స్ అంట. సో ఇవన్నీ లేకుండా అసలు యాన్యువల్ చెకప్ లేకుండా సడన్గా చూపు తగ్గిందని కొంతమంది వస్తారు డయాబెటిస్ పేషెంట్స్. సో ఎందువల్ల అంటే ఇట్లాంటి ప్రాబ్లం వల్ల, పీడిఆర్ అంటే సివియర్ రెటినోపతి, ప్రొలిఫరేటివ్ రెటినోపతి వల్ల లోపల బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి చూపు సడన్గా తగ్గిపోతుంటుంది. సో అది ఎమర్జెన్సీ కేసు అనమాట. అట్లాంటి వాళ్ళలో మనం ఎమర్జెన్సీగా ఇంజెక్షన్లు ఇచ్చి సర్జరీ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది.
9: డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారు, డయాబెటీస్ ఉన్నవారు కంటి సంబంధ సర్జరీలు చేయించుకోవచ్చా? అంటే చాలామంది కంటి సంబంధ సర్జరీలు చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. డయాబెటీస్ ఉన్నవారు కంటి సంబంధ సర్జరీలు చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
7: డయాబెటిక్స్లో సర్జరీ చేయాలంటే కొంచెం కాషన్ ఉంటుంది. ఎందువల్ల అంటే, ఒకటి బ్లడ్ షుగర్ అనేది బాగా కంట్రోల్లో ఉండాలన్నమాట. బ్లడ్ షుగరే కాకుండా ఇప్పుడు మనం HbA1c లెవెల్స్ అనేది అది కూడా చూస్తాం. అదేంటంటే పాస్ట్ 3 to 6 మంత్స్లో ఎట్లా ఉంది బ్లడ్ షుగర్ కంట్రోల్. బ్లడ్ షుగర్ చూసేది మనము ఆ రోజు ఆ వీక్ది మనకి లెవెల్స్ ఒక ఐడియా, బట్ HbA1c లెవెల్స్ చూస్తే ఓవరాల్గా మనకి మెటబాలిజం ఎట్లా ఉందనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ హై ఉన్నా, ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉన్నా, ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా మనకి హీలింగ్ అనేది డిలే అవుతూ ఉంటుంది. అదేవిధంగా డయాబెటిక్ రెటినోపతి ఎక్కువ ఎవరికి వచ్చే అవకాశం ఉందని మనం చెప్తామంటే, మామూలుగా చాలా ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉండేవాళ్ళకి ఒకటి, రెండోది ఎక్కువ ఫ్లక్చువేషన్స్, అంటే మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కావచ్చు అది, లేదా డైట్ రెస్ట్రిక్షన్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా కొంతమందికి మెడిసిన్స్ వాడుతున్నా కూడా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి రెటినా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్డ్గా ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న అలాంటి

0: అదే కాకుండా కొన్ని రెటినల్ డిస్ట్రోఫీస్ కూడా వస్తుంటాయి, బెస్ట్ డిజార్డర్ లేదా స్టార్గర్డ్స్ అంటాము, తర్వాత రెటినైటిస్ పిగ్మెంటోస అంటాం, అంటే కొన్ని రేచీకటి జబ్బులు అలాంటివి కూడా కొన్ని జన్యుపరంగా వచ్చేదానికి అవకాశం ఉంటాయి అన్నమాట.
1: డాక్టర్ గారు, మెల్లకన్ను అనేది తరచు మనం చూస్తూ ఉంటాం చాలామందిలో. అయితే మెల్లకన్ను అనేది అదృష్టంగా కొంతమంది భావిస్తూ ఉంటారు. వైద్యపరంగా అంటే వైద్య పరిభాషలో తీసుకుంటే ఇది మంచిదేనా? ఒకవేళ మంచిది కాకపోతే ఎలాంటి వైద్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది?
0: మెల్లకన్ను అనేది మంచిది అనేది అదృష్టం అనేది ఉంది నానుడి, బట్ అది ఎలా అదృష్టం అవుతుంది అనేది తెలీదు. కానీ మెడికల్ వైజ్గా అయితే మెల్లకన్ను అనేది అంటే ఇట్ ఇండికేట్స్ సర్టెన్ అండర్లయింగ్ డిజార్డర్స్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే హై పవర్ ఉండడం వల్ల కూడా కన్ను మెల్ల రావచ్చు. సో ఎవరికైనా మెల్లకన్ను ఉందంటే ఫస్ట్ ఐ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ చూపు ఎగ్జామిన్ చేస్తాం. సో లేదా కొన్ని మజిల్ డిజార్డర్స్ వల్ల కూడా మెల్లకన్ను రావచ్చు, ఎక్సోట్రోపియా, ఈసోట్రోపియా, దాంట్లో రకరకాలు ఉంటాయి. అంటే కళ్ళు రెండు కూడా మీడియల్గా రావడము లేదా రెండు సైడ్కి వెళ్ళిపోవడము, అట్లా చాలా రకాలు ఉంటాయి. సో అవి ఎన్ని డిగ్రీస్ ఉంది, ఏ ఏ టైంలో వస్తుంది, దాన్ని బట్టి దానికి మజిల్ సర్జరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం స్క్వింట్ సర్జరీస్ అంటాము.
1: డాక్టర్ గారు, కంటికి సంబంధించి విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా, సో విటమిన్ ఏ లోపం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
0: సో విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కామన్గా మనకి ఐలో రెండు మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి బైట్ అవుట్ స్పాట్స్ అంటాం, అంటే తెల్లగుడ్డు పైన వైట్ చుక్కల్లాగా వస్తాయి. సో అది దానివల్ల అంటే మేజర్ ప్రాబ్లం, చూపుకైతే ఏం పెద్ద డ్యామేజ్ ఉండదు. సో ఆ బైట్ అవుట్ స్పాట్ వల్ల, కాకపోతే కొంచెం వాళ్ళకి కళ్ళు మంటలు, ఒత్తుకోవడం, కరకర అట్లా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. సో అది కాకుండా నల్లగుడ్డులో కూడా న్యూట్రిషనల్ కెరటోపతి అంటాం మనం. సో ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల మనకి నల్లగుడ్డు పైన చుక్కలు చుక్కలు చుక్కల్లాగా స్కిన్ అనేది పోతుంది అనమాట. సో కార్నియల్ ఎరోషన్స్ అంటాం. సో వాటి వల్ల పిల్లలు బాగా, అంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వస్తుంది ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ. సో ఈ న్యూట్రిషనల్ కెరటోపతి వల్ల వాళ్ళకి వాటరింగ్, అంటే ఎక్కువ గుచ్చుకోవడం, నీళ్లు కారడము, ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ప్రాపర్గా విటమిన్ ఏ ఇంజెక్షన్స్ అనేది విత్ పీడియాట్రిషియన్ సలహాతో మనం ప్రాపర్ డోసేజ్లో విటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఇవ్వడము, అలాగే డైట్లో విటమిన్ ఏ సప్లిమెంటేషన్, అంటే ఎక్కువ క్యారెట్టు, ఆకుకూరలు, పాలకూర, బీట్రూటు ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటే, ఎగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఆ విటమిన్ ఏ డెఫిషియన్సీని కూడా మనము కరెక్ట్ చేయవచ్చు అన్నమాట.
1: రైట్. అలాగే కళ్ళ కలక లాంటివి వచ్చినప్పుడు జనరల్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక డ్రాప్స్ తీసుకొచ్చి కళ్ళలో వేసుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్టేనా, అట్లా సొంత వైద్యం అనేది కళ్ళకి చేయడం అనేది కరెక్టేనా?
0: యూజువల్గా కళ్ళ కలకలు అనేది వచ్చినప్పుడు పేషెంట్కి కళ్ళు నీళ్లు కారణం, ఎరుపు, మంటలు, ఆ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో వాటిలో చాలా రకాలు ఉంటాయి, బ్యాక్టీరియల్ అని, వైరల్ అని ఉంటాయి. సో బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అనేది మనం సాధారణంగా యాంటీబయాటిక్ డ్రాప్స్ అవి వాడుతూ ఉంటే తగ్గిపోతుంది, లూబ్రికేటింగ్ డ్రాప్స్, యాంటీబయాటిక్. కాకపోతే వైరల్ అయితే ఒక్కొక్కసారి వైరల్ కంజంక్టివైటిస్ లేదా వైరస్ టైప్ కళ్ళ కలకలు అయితే మనకి నల్లగుడ్డు పైన చిన్న చిన్న స్పాట్స్ లాగా కూడా వస్తాయి, ఎస్పీకేస్ అంటాం లేదా సూపర్ఫిషియల్ పంక్టేట్ ఎరోషన్స్ అంటాం. సో అది వచ్చినప్పుడు వాళ్ళకి చూపు అనేది కొంచెం మసగ్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నీళ్లు కారడం అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం మెడిసిన్ కౌంటర్లో మెడిసిన్స్ తీసుకుని వేయటం కరెక్ట్ కాదు. సో వీలైనంత వరకు రాగలిగితే ఆఫ్థల్మాలజిస్ట్, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే అది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు స్లిట్ ల్యాంప్లో అది బ్యాక్టీరియలా వైరలా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే అది మనకి తొందరగా హీల్ అవుతుంది. తర్వాత దానివల్ల ఫ్యూచర్లో నల్లగుడ్డు మీద వైట్ స్పాట్స్ రావటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి.
1: డాక్టర్ జ్యోతి గారు, కళ్ళ సంరక్షణకు సంబంధించి చివరిగా చెప్పండి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్ళని ఎలా సంరక్షించుకోవాలి?
0: కళ్ళ సంరక్షణ గురించి అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఐ చెకప్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీ స్కూల్ అండ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. సో అదేవిధంగా 40 అబోవ్ వాళ్ళకి చత్వరము, తర్వాత కామన్గా డయాబెటీస్, రెటినోపతి, గ్లకోమా అంటే నీటి కాసుల ప్రాబ్లములు, తర్వాత క్యాటరాక్ట్, 50-60 ఏజ్ గ్రూప్ వాళ్ళకి శుక్లాలు అనేవి కామన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అబోవ్ 40 ఇయర్స్ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయర్లీ వన్స్ ఐ చెకప్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అవసరాన్ని బట్టి. డయాబెటీస్ ఉండే వాళ్ళకైతే మనము 6 మంత్స్కి ఒకసారి కూడా రెగ్యులర్గా ఐ చెకప్ అవసరం అంటాం. ఏం ప్రాబ్లం లేదు.

0: చెప్పింది అనుకోండి, మీ ఐ డాక్టర్ మీకు చూసి 2 ఇయర్స్కి ఒకసారి చెప్తారు. అప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి అయినా మీరు చెకప్ చేయించుకోవచ్చు. అండ్ పవర్ ఉండే పిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, మైనస్ పవర్ ఎదిగే పిల్లలు, పవర్ అనేది మారుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. సో ప్రాపర్ ఐ ఎగ్జామినేషన్ ఉండి ఆన్ టైం ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి ప్రాబ్లం కూడా ట్రీటబుల్గా ఉంటుంది. సో ద ఎర్లియర్ ద బెటర్.
1: రైట్ మేడం. మామూలుగా ఖాళీ సమయం అంటూ దొరుకుతుందా, పాటలు వింటుంటారా మా శ్రోతల కోసం? ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
0: ఇళయరాజా సాంగ్ ఏదైనా ప్లే చేయండి. జగదేక వీడత్లోకి సుందరి.
1: జగదేక వీడత్లోకి సుందరి నుంచి తప్పకుండా మేడం మీకోసం పాట అయితే ప్లే చేస్తాము.

భాయ్యం ఆర్ బహనం, ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు. పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట. సరిగమల పుట్ట.

0: అరే రాజు,
1: చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈరోజు మా స్టూడియోకు వచ్చి కంటి సంబంధిత సర్జరీలు, మెల్లకన్ను అనేది మంచిదా కాదా, కంటికి సంబంధించి విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే చిన్నపిల్లల్లో మొబైల్ అడిక్షన్కి సంబంధించి కళ్ళ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి చాలా మంచి విషయాలు మా శ్రోతలకు తెలియజేశారు.
2: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎఫ్ఎం వాళ్ళకి నా ధన్యవాదాలు.
1: ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్తో డాక్టర్ గారి సలహాలు మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం విన్నారు. సమర్పణ అబిదుసెన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. సమయం 9 గంటలు కావస్తుంది. చిన్న ప్రకటనల అనంతరం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు 0861233330 అనే నెంబర్కు కాల్ చేసి మీరు కోరుకున్న పాట అయితే వినేయచ్చు. అండ్ లేట్ చేయకుండా మనం మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో
8: సార్, గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: అట్లా సతీష్ సార్, రాంపురం గ్రామం భద్రాద్రి కొత్తగూడెం.
3: సతీష్ గారు బాగున్నారా?
8: బాగున్నా సార్. ఈరోజు డాక్టర్ గారి సలహా కార్యక్రమం విన్నాను, చాలా బాగుంది.
3: వెరీ గుడ్, సూపర్.
8: బిజిస్తాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి.
3: డెఫినెట్ గా తెలియజేస్తానండి. అండ్ సార్ కూడా వింటా ఉండి ఉంటారు ప్రోగ్రామ్.
8: ఎందుకంటే శ్రోతలకు ఇటు ప్రజలకు ఆరోగ్యం పట్ల ఆయన చూపుతున్న అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్.
3: ఓకే, ఖచ్చితంగా మేము విశ్వస్ వారికి అందేలా చూసుకుంటాం. చెప్పండి, ఈ రోజు కార్యక్రమంలో మనం ఏ పాట విందాం?
8: జార్జి రెడ్డి సినిమాలో మన బుల్లెట్ పాట వినిపించండి సార్.
3: జార్జి రెడ్డి సినిమాలో బుల్లెట్ సాంగ్?
8: అవును సార్.
3: డెఫినెట్ గా అండి, మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తుంది. కోరుతున్న శ్రోతలు ఉన్నారా సతీష్ గారు?
8: సార్, ఇక వింటున్న వారందరికీ వస్తారు, ఎందుకంటే పాపం చాలా మంది లైన్ దొరకలేక నాకేదో గుడ్ లక్ లో
3: దొరికింది. సో ఆ సంతోషం కనిపిస్తుంది మీ మాటల్లో. ఓకే, మీకోసం జార్జి రెడ్డి చిత్రం నుంచి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
8: ఓకే సార్, థ్యాంక్ యూ.
3: ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.
8: థ్యాంక్ యూ.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: your health. Stop plastic pollution. Say no to single-use plastic.
1: మీరు ఎక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మహాప్రభాత ప్రసారాలలో భాగంగా హలో బ్రిడ్జి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాను జాకిర్ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను సార్. ఈ రోజు డాక్టర్ గారి సలహాలు ఆబిద్ హుస్సేన్ గారు కళ్ళ గురించి చాలా బాగా చెప్పారు సార్.
0: ఓకే, డాక్టర్ గారు చెప్పారు, చెప్పండి. చెప్పండి చెప్పండి
1: సార్. మా పాప బర్త్డే ఈరోజు, చిన్న పాప బర్త్డే.
0: ఓకే, ఏ పాట విందాం?
1: మన ఆకాశ్ అని 90 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా పాపని, మా పాప, మా డైరెక్టర్ గారు తమలో నాగేశ్వరరావు గారు, మీలాంటి పెద్దలు ఆశీర్వాదం ఆ అమ్మాయికి ఉండాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ, గంగోత్రి సినిమాలో ఒక తోటలో ఒక పువ్వు పూసింది ఆ పాట మా పాప కోసం వినిపించండి సార్. ఈరోజు బర్త్డే, మీరు శుభాకాంక్షలు తెలపండి సార్. మీలాంటి పెద్దోళ్ళు ఆశీర్వాదం ఉండాలా?
0: ఖచ్చితంగా, దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి పాపకి. సో గంగోత్రి చిత్రం నుంచి పాటను వినేద్దామా?
1: విందాం సార్, విందాం సార్. థ్యాంక్ యూ సార్,
0: ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో మనం తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో
0: చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్తే సార్, మన నెల్లూరు జిల్లా పాటలపూడి. తిరుపాల్ సార్ నా పేరు.
0: తిరుపాల్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం అండి, చూస్తాను. పాండురంగ మహత్సవం. ఓకే, కోరుకున్న శ్రోతలు ఉన్నారండి?
1: అందరూ సార్.
0: ఓకే, సో వినేద్దామా మరి?
1: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మనోరంజని శ్రోతల మనస్సులను
4: .7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

0: కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో శ్రోతలు 0861233310 లేదా 0861233102 నంబర్లకు కాల్ చేసి వారు కోరుకున్న పాటలైతే వింటున్నారు. మీ అందరి కోసం గోదావరి చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్.
1: ఏంటో నీకు

0: ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగంగ కాలనీ పొదలకూర్ రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:30 అవుతుంది. ఇప్పటి వరకు శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వినబోతున్నారు. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901-01-4415 అనే వాట్సాప్ నంబర్కు మీరు కోరుకున్న చిత్రం పేరు, పాట పేరు రాసి పంపండి. 10 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు కోరుకున్న పాట వినే అవకాశం ఉంది. ఎస్, ఫస్ట్ మెసేజ్ అయితే మనం చూద్దాం. ప్లీజ్ ప్లే ఘర్షణ మూవీలో ఏ చిలిపి కళ్ళలోన కలవు సాంగ్ అంటూ పాటను కోరుతున్నారు. విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ నుంచి. సో డెఫినెట్గా అండి, మీరు కోరుకున్న చిత్రం ఘర్షణ అండ్ మీరు కోరుకున్న పాట ఆలపించిన వారు శ్రీనివాస్. విని ఆనందించండి.

ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు, మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటున్నారు. సమయం అయితే 9:36 అవుతుంది. మరిన్ని మెసేజెస్ అయితే వచ్చినాయి, ఒకసారి మనం పరిశీలిస్తే ఈ మెసేజ్ మనకు రఘువీర్ సింగ్ సుగుణభాయ్ రాధమున్న ఏలూరు నుంచి పంపిస్తూ, హలో అభిరుచి కార్యక్రమంలో మా కోసం సంతోషం సినిమా నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీరు కోరుకున్నట్టుగా సంతోషం చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి. పాట పాడిన వారు ఉష, రచన సీతారామశాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాత మెసేజ్ మనం పరిశీలిద్దాం. ఈ మెసేజ్ మనకు పంపించిన వారు ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు, గణపతి, ఇంకా వారు కుటుంబ సభ్యులు అందరూ పంపించి మా కోసం ఏదైనా ఒక మంచి సినిమా నుంచి మంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది. సో మీరైతే వింటూనే ఉండండి. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు విద్యానగర్ నుంచి వాసు, శిరీష, కృష్ణమోహన్ పంపిస్తున్నారు. వీరు అడుగుతున్న చిత్రం సత్య 1998లో వచ్చిన సత్య చిత్రం నుంచి కానీ, లేదంటే శత్రువు చిత్రం నుంచి కానీ ఏదో ఒకటి మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటే అడుగుతున్నారు. ఓకే అండి, పొద్దున్నే పుట్టింది సందమామ అనే పాటను అయితే అడుగుతున్నారు. డెఫినెట్గా మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి. పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర రచన సీతారామ శాస్త్రి, సంగీతం అందించిన వారు రాజ్కోటి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ಪರಿಹಾರಿ, మీ యాత్రా సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30

0: పంపినవారు మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుభాయ్, ఎదోచే, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, ముసాపేట నరేష్ గ్రామ ప్రజలు. అండ్ ఎస్, వీరందరూ కోరుతున్న చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్. అండ్ అడుగుతున్న పాట
1: కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు వారు కోరుకున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. అండ్ మనకు ఒక రిక్వెస్ట్ అయితే వచ్చింది, కిషోర్ ఇంకా వారి మిత్ర బృందం కోరుతున్న పాట. ఎస్, సఖియా నాతోరా అనే చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, కార్తీక్ అండ్ గోపిక పూర్ణిమ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం విని ఆనందించండి. రచన సాహితీ అండ్ సంగీతం అందించిన వారు మణిశర్మ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు కార్యక్రమాలు అయితే విన్నారు. హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్దిసేపట్లో మన ప్రసారాలు అయితే ముగించబోతున్నాం. ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం అయితే ఉంటుంది. సో సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే, మీ నరసింహ.

0: ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. రెండు వేల 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించి గత 12 ఏళ్లుగా దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి, ఆ పాలనలో సాధించిన విజయాల గురించి ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ గారు. ముందుగా వారికి మన కార్యక్రమానికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం మాధవ్ గారు.
1: నమస్కారం
0: మాధవ్ గారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గడిచిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయాలు సాధించి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్విరామంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిపై మీ స్పందన తెలియజేయండి.
1: దేశంలో ఇది జరగటం 3వ సారి. మొదటిసారి నెహ్రూ గారి ఆధ్వర్యంలో 3 సార్లు ప్రభుత్వం రావటం జరిగింది. 2వ సారి ఇందిరాగాంధీ హయాంలో రావటం జరిగింది. అలాగే ఈసారి ఏదైతే ప్రత్యేకత ఉందో, అంటే ఒక కూటమిలు ఏర్పడిన తర్వాత, అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఒక పార్టీ తనంతట తానుగా అధికారంలోకి రావటం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనది. 2014లో 282 సీట్లతో గెలవటం, తర్వాత 2019లో 303 సీట్లు రావటం, అలాగే మొన్న 240 సీట్లు వచ్చినా కూడా అందరికి ముందే ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో ఆ అలయన్స్ మళ్లీ పెద్ద పెట్టేయడం, నరేంద్ర మోడీ గారికి అందరూ కలిసి ప్రోత్సహించడం ఏదైతే ఉందో, దేశంలో ఒక కొత్త మొరవడి దేశంలో రావటం జరిగింది. ఒక పార్టీ, ఒక నాయకుడు బలంగా పనిచేస్తే ప్రజలందరూ మద్దతు ఇస్తారనే దానికి తారకాణం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అప్రతిహాతంగా 3 సార్లు ప్రధానమంత్రిగా, ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన రాష్ట్రంలో సుమారు 7 సార్లు అధికారంలో రావటం, 3 సార్లు ఆయన ద్వారా, తర్వాత ఆయన ప్రోత్సాహంతో తర్వాత. సో ఇది కూడా చారిత్రాత్మకం. ఆ విధంగా 25 సంవత్సరాలు ఒక రాజ్యాంగ హోదా కలిగిన పదవిలో దేశంలో ఏ నేత లేదు, ప్రపంచంలో కూడా ఇటువంటి నేతలు అరుదు. అటువంటి కోవకి చెందటం మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మొన్ననే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఎలక్టెడ్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతుందో మనందరికీ కూడా ఒక స్ఫూర్తివంతమైన ఒక మైలురాయి. ఆ మైలురాయి దాటం మనందరూ కూడా తప్పనిసరి గర్వించాం.
0: అయితే 2014 ఎన్నికల ప్రచారంలో అవినీతి నిర్మూలన అనేది ప్రధాన ఎజెండాగా నిలిచింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకుంది, ఆ చర్యలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
1: ముఖ్యంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది దేశవ్యాప్తంగా. అవినీతి పైన అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, అనేక సామాజిక కార్యకర్తలు, అన్నా హజారే లాంటి అనేక మంది ఉద్యమం కారణంగా దేశవ్యాప్తంగా ఆ రోజు పూర్తి అవినీతిలో కుగులిపోయిన ప్రభుత్వం ఏదైతుందో ప్రజలు శ్రమగీతమార్చి, అలాగే నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఆయన కొనసాగించిన తీరు, అలాగే ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోకూడదు, మొత్తం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా ఎవ్రీడే ఆఫీసులో ఉండటం, ప్రపంచం అంతా తిరగటం, దేశం అంతా కలయ తిరగటం, అనేక రకాల విషయాలపైన ఆయన చేసిన తీరు ఏదైతే అందరూ హర్షించి ముందుకు స్వాగతం పలుకుతుంది. అందుకే 3వ సారి గెలవటం జరిగింది. అయితే అవినీతి సంబంధించిన అంశాన్ని ఆయన తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో మొదటిది పైనుంచి కింద వరకు ఏదైతే ఉందో సిస్టమ్ ని కరెక్ట్ చేయాలని చెప్పి ఆ విధంగా జనధన్ అకౌంట్ ప్రతి వాడికి అకౌంట్ ఓపెన్ చేయించాం. దాని తర్వాత ఏదైతే మొబైల్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే తన జనధన్ అకౌంట్, మూడింటిని జామ్ అని చెప్పి దాని అనుసంధానం చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ గా కేంద్రంలో నిధులు వేస్తే డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్లో డబ్బులు వచ్చే విధంగా ఈ దేశంలో మొదటిసారి జరిగింది, ఇంతకుముందు లేదు. ఆ విధంగా బెనిఫిషియరీ అకౌంట్లో రావడం కారణంగా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది, అలాగే పూర్తిగా ఒక రూపాయి కూడా నష్టం లేకుండా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. కేవలం డిబిటీ

0: కేవలం పెన్షన్స్ అంతవరకే కాదు, రైతుకు సంబంధించిన అది కాకుండా ప్రభుత్వానికి పంచాయతీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ప్రభుత్వాలకు ఇవ్వాలో, పంచాయతీలకు ఇవ్వాలో, వ్యక్తులకు ఇవ్వాలో, అన్ని కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ మెకానిజం తీసుకొచ్చాం. దేశంలో 90% అందరూ కూడా అకౌంటింగ్ సిస్టమ్ లోకి తీసుకురావడం ఏదైతుందో దీని ద్వారా అవినీతి పెద్ద ఎత్తున కంట్రోల్ అయ్యింది. రెండోది టెక్నాలజీ ఈ రంగానికే కాకుండా ఎక్కడైతే కాంట్రాక్టింగ్ రంగం ఉందో కాంట్రాక్ట్ రంగంలో జెమ్ పోర్టల్ అని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ తీసుకొచ్చి జెమ్ పోర్టల్లో నమోదు చేయించడం, దాని ద్వారానే టెండర్ సిస్టమ్, అలాగే ఈ టెండరింగ్ సిస్టమ్ ఒకటి తీసుకురావటం. ఇది ఎవరైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన ముందు ఫైనాన్షియల్ బిడ్ కానీ టెక్నికల్ బిడ్ దాకా పెడతారో, ఎప్పుడైతే టెండర్ ఓపెన్ అయిపోతుందో ఎవరికైతే మనం అవార్డ్ చేస్తాం, అవార్డ్ చేసిన తర్వాత ఎవరైనా దాంట్లో తప్పు తడకుండా చూసుకునే అవకాశం. అలాగే ఇంకొక మేజర్ ఏంటో రిక్రూట్మెంట్, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈరోజు గ్రూప్ 4 అలాగే ఇటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దానికి ఇంటర్వ్యూ తీసేయటం జరిగింది. ఇంటర్వ్యూ అనేది బాగా పెద్ద ఎత్తున కరెక్షన్కి అవకాశం కనుక దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఇవాళ మీరు పోస్టుకు సంబంధించిన ఏదైతే గ్రామ్ డాక్ సేవకు ఏదైతే ఉందో జీడిఎస్ డైరెక్ట్ గా 10th క్లాస్ వాళ్ళ మార్క్ షీట్ ప్రకారం మెరిట్ ప్రకారం అది నెట్ లో పెడతారు. కేవలం ఇటువంటివన్నీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కింద స్థాయి రిక్రూట్మెంట్ లో ఎక్కువ అవినీతి జరుగుతుంది. అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీలో ఇవాళ వెబ్సైట్ లో పెట్టి దాంట్లో రిక్రూట్ చేయటం. ఒకవేళ నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి ఎలా వచ్చిందో మీరు అడిగే అవకాశం మీకు ఇచ్చారు, సిటిజన్స్ గా రైట్ ఇచ్చారు. దాని కారణంగా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ పైన ఎటువంటి అవినీతి లేకుండా చేస్తారు. ఇంకొకటి లీగల్ ఫ్రేమ్వర్క్, ఈ దేశానికి సంబంధించిన ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉందో 1988 కరప్షన్ యాక్ట్, దాంట్లో బోల్డ్ అండ్ రిస్కులు ఉన్నాయి. దాన్ని మరింత పదును చేసి ఆయన 2018 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఇటువంటి అనేక రకాల ప్రావిజన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనీ లాండరింగ్, బినామీ ట్రాన్సాక్షన్ సంబంధించినవి యాక్ట్స్ మార్చడం జరిగింది. 2018 4 కరప్షన్ మీద యాక్ట్స్ రావడం జరిగింది. దాని కారణంగా ఎవరైనా ఫ్యూజిటివ్ అంటారు, ఫ్యూజిటివ్ ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విదేశాలు పారిపోకుండా అది ప్రివెంట్ చేశారు. జస్ట్ మీరు ఒక కంప్లైంట్ ఒక బ్యాంక్ లో ఫలానా ట్రాన్సాక్ట్ జరిగిందంటే తన హీ బికమ్స్ ఎ ఫ్యూజిటివ్, అంటే హీఈస్ నాట్ అలౌడ్ టు క్రాస్, ఆయనకి రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్తే యూపీఏ గవర్నమెంట్ లోనే ఆల్మోస్ట్ వీళ్ళందరూ లలిత్ మోడీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేశాన్ని విధులు పేలిపారు. వాడు వెనక్కి తీసుకురావాలని అనొచ్చు కానీ గోల్డ్ అని దాని లీగల్ ప్రావిజన్స్ ఉన్నాయి, కానీ అది మరీ జరగ మనం ఒకసారి జరగకుండా చూడలేదు. ఇంకొకటి చాలా పెద్ద మార్పు ఏం తీసుకోవాలి, బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చారు. మీరు బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా అడగండి, బ్యాంక్ లో గతంలో లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నాడని తెలుసు. ఇవాళ దాన్ని ట్రాన్స్పరెంట్ చేశారు, ఎవరికి లోన్ ఇవ్వాలన్నా దానికి సంబంధించి హై ట్రాన్సాక్షన్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా అదంతా పారదర్శకంగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతేనో కేవలం హీ డజంట్ లై విత్ ద బ్రాంచ్, ఇది పోలరైజ్ అయిపోయింది. మొత్తం అన్ని బ్రాంచెస్ కి కలిపి ఒకే హబ్ క్రియేట్ చేశారు అన్ని బ్యాంకులు. ఏ బ్యాంకులు అయితే ఇవి జరగలేదో ఆ బ్యాంకులు క్లోజ్ చేసి మనం మెర్జ్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పు ఏదైతుందో దాని కారణంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ బ్యాంకింగ్ సెక్టర్ జరిగేది అది పూర్తిగా ప్రివెంట్ అయింది. ఇట్ కెన్ బి ఆన్ రికార్డ్, అంటే లోన్ తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉండొచ్చు కానీ లోన్ తీసుకోవడంలో ఇంతకుముందు ఫ్రాడ్ జరిగేది. నాకు ప్రావిజన్ 1 crore కానీ 100 crore తీసుకున్నవాడు ఉన్నారు, ఇప్పుడు ఒకటి ఒకరు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ ని బాగా స్ట్రాంగ్ చేశారు. అలాగే వీటితో పాటు గతంలో ఉండే లోపాలు వాటిని కూడా అదే విధంగా ఉంచారు, దాన్ని ఎక్కడ కూడా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే అతిపెద్ద విప్లవాత్మక మార్పు ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కానీ ఇవి చేయడం కానీ మన ప్రజలంతా ముందుకు రావు కనుక రెండు చారిత్రాత్మక నిర్ణయాలు, ఒకటి జిఎస్టీ. సో ఏదైతే ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ ని అండర్ ఒక నెట్ కింద తీసుకురావడం కారణంగా ఎవడు ఎక్కడ ఏది కొన్నా వాడు వాడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాడి జిఎస్టీ ఏదేనికి దానికి లెక్క అన్నిటికీ కూడా అనుసంధానం చేసి ఒక వెబ్ లో చెక్ చేసుకునే వ్యవస్థ తీసుకొచ్చాం. సో ఆ విధంగా కాంప్లైన్స్ కానీ వాడు ఏదైనా ఉంటే అబ్జెక్ట్ చేయడం కానీ ఈజీగా చేసే అథారిటీస్ చేసే విధంగా వ్యవస్థిస్తారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రావిజన్ చాలా సులభతరం చేస్తారు చాలా. అలాగే ఎవడు కడుతున్నాడు కట్టడం లేదని అది ఫేస్లెస్ చేస్తారు, ఎవడు చూడకుండా ఉండేది. అలాగే ఇంకొక మీద డిజిటలైజేషన్ ఏదైతుందో భారతదేశం ఎక్కడ ఉండేదని ప్రపంచ దేశాల్లో 160 స్థానం ఉండేది, ఇవాళ ప్రపంచంలో 1 స్థానానికి వచ్చాం. అంటే ఏ చిన్న వెండర్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తున్నాం ఇవాళ యూపీఐ ద్వారా చేయగలిగే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం అకౌంటబిలిటీ రావడం జరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున కరప్షన్ కానీ ట్యాక్స్ పేమెంట్స్ లో కానీ మార్పు వచ్చింది. అలాగే జిఎస్టీ కూడా విప్లవాత్మక మార్పు. ఈ విధంగా డిజిటలైజేషన్ ఏదైతుందో ఇది చారిత్రాత్మకంగా దేశంలో జరిగింది. ఇవాళ ప్రపంచం వీసిపోతుంది, ఈ కంట్రీ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ లైక్ ఇండియా ఎలా చేసింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతుంది. డెవలప్డ్ కంట్రీస్ కూడా చేయలేదు. ఆ విధంగా మనం లాస్ట్ మెయిల్ వరకు డిజిటలైజ్ చేయడం ఏదైతుందో దీని కారణంగా కరప్షన్ తగ్గింది. అంటే కరప్షన్ పోలేదు, కరప్షన్ అయితే చాలా తగ్గింది. ఇంతకుముందు లాగా విచ్చలు విడిగా చేసే అవకాశం లేకుండా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది.
1: మాధవ్ గారు, 2015 NDA ప్రభుత్వం డిజిటల్ ఇండియా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా అనే కార్యక్రమం దేశ అభివృద్ధికి ఎలా దోహదపడిందంటారు?
0: ఒక్కసారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు రావటం జరిగింది. ఇవాళ మీరు అంటే ఫారెన్ ఎక్స్ ఫారెన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి విపరీతంగా పెరిగాయి. సుమారు 680 బిలియన్ డాలర్స్ వచ్చింది. దానికి మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అలాగే మనకి బ్యాంక్ సెక్టర్ దగ్గర విపరీతమైన డబ్బులు రావడం జరిగింది. అందుకే ముద్రా లోన్స్ లాంటివి అంటే ఎటువంటి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున అవకాశం, స్టాండప్ స్టార్టప్ లోన్స్. ఆ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర డిస్బర్స్మెంట్ కి క్యాష్ బాగా ఎక్కువ పెరిగింది. సో అది ఒక పెద్ద అవకాశం. కనుక దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి చాలా పెద్ద ఎత్తున దోహదపడింది. అలాగే మనం బోల్డ్ నిర్ణయాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కానీ గమనిస్తే 60 ఇయర్స్ లో భారతదేశం ఎంతైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందో గత 12 రోజుల్లో దాని అంతా చేసింది. అంటే ఈ 60 సంవత్సరాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చేస్తాం, ఈ 12 సంవత్సరాలు చేస్తాం. ఈ క్యాపిటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విధంగా ప్రజల దగ్గర ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో జమ అయిందో వాటన్నిటిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే ఇంకొక పెద్ద ఎత్తున అవకాశం దొరికిందంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్, అదే టెక్నాలజీని ఉపయోగించడం కారణంగా మనకి మొత్తం దేశ వ్యాప్తంగా ఒక సింగిల్ మార్కెట్ అయింది. మన ఇనామ్ అనేది ఏదైతుందో, ఒక ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అలాగే ఎండ్ కస్టమర్ వరకు అంతా కూడా ఓ సింగిల్ నెట్వర్క్ లో చూసే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ఇంకా ట్రాన్స్ఫర్ ఇంకా పెరగాలేదు, బట్ రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం దేశం అంతా పిన్ టు బిన్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ కార్నర్ విల్ బి కమింగ్ అండర్ వన్ రూఫ్. దాని కారణంగా మనకి ఏది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో తెలిసిపోతుంది.
1: అలాగే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశం గురించి తెలియజేయండి.
0: ఏ చిన్న పని చేయాలని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన నుంచి బయటపడాలి. ఎవరు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు పనిచేసుకునే మెకానిజం పెరగాలి. ఆ విధంగా పరిపాలన అనేది ఏదైతే ఉందో ప్రజలొచ్చే ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ఇది అందరికీ కూడా ఉండాల్సిన అవసరం. మనకి ఏదైతే కమ్యూనిస్ట్ ఆలోచనతో మన ప్రభుత్వం అప్పుడు ఉంది, రష్యా యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే దాంట్లో రెడ్ టేపిజం అనేది బాగా పెరిగింది. అలాగే బ్యూరోక్రటిక్ ఇంటర్వెన్షన్ ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉండేది. సో సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక 6 నెలలు ఆగే పరిస్థితి. ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున వేచి ఉండే అవకాశం. టెలికామ్ కనెక్షన్స్ దానికి కూడా ఎంపీ రికమెండేషన్ ఉండేది, ఎంపీ దగ్గరే ఇచ్చేవారు. ఇటువంటి రెడ్ టేపిజం ఏదైతే ఉందో అలాగే బ్యూరోక్రటిక్ హర్డల్స్ ఉందో దాని అన్నింటినీ తునాత్మకం చేశారు. ఎవరు కూడా వీటి కోసం ఆగే పరిస్థితి లేకుండా చేశారు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దానికి కూడా భయపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టేవాడు. ఎందుకంటే ఒకసారి నేను ఎక్కువ కట్టాను అనుకోని ప్రమాదం, నేను స్కాన్ అయిపోతాను. ఇవాళ ఫేస్లెస్ చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉందో అది కూడా సింగిల్ పే చేయటం, పాన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది కూడా సింపుల్గా ప్రతి వాడికి ఎందుకు ఇన్ని అవసరం అని చెప్పి మొత్తం కూడా పక్కన పెట్టేస్తాం. అలాగే ఇంకోటి డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్, ఏవైతే కొన్ని లాస్ కారణంగా వీటి కారణంగా శిక్షలు పడే అవకాశం ఉంది. సో ఆ శిక్షలు పడకుండా దాని ప్రావిజన్స్ కూడా బాగా తగ్గించారు. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద శిక్షలు వేయకుండా దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకురావడం. సో ఇవన్నీ డీక్రిమినలైజేషన్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ బాగా తగ్గించారు. సో ఆ విధంగా గవర్నమెంట్ కేవలం పరిపాలన చేయాలి. ఇంకొకటి పబ్లిక్ సెక్టర్లో మనం ఏదైతే ఉన్నాం దాన్ని కూడా తగ్గించాలని చెప్పి మనం అనుకుంటాం. పబ్లిక్ అంటే గవర్నమెంట్ షుడ్ డూ గవర్నమెంట్ బిజినెస్ ఇస్ నాట్ టు డూ బిజినెస్. ప్రభుత్వం యొక్క వ్యాపారం చేయడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాదు, పరిపాలన చేయడం. కనుక వాటిలో కూడా అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి రెడెండెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేని వాటిలో అవసరం. అలాగే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురావడం, ఎక్కడెక్కడ సంవత్సరాలు ప్రోత్సహించడం. ఆ విధంగా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే దాన్ని నరేంద్ర మోడీ గారు 100% ఇంప్లిమెంట్ చేస్తారు.
1: అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంత్యోదయ అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయి?
0: అంత్యోదయ అనే అంశం మన మహాత్మా గాంధీ గారి సర్వోదయ సిద్ధాంతంతో దాన్ని ప్రారంభం జరిగింది. అందరి జీవితాలు ఉదయించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. దీనికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా సిద్ధాంతకర్త ఉన్నాడో ఆయన దాన్ని అంత్యోదయ అని చెప్పి చెప్పడం జరిగింది. అంతిమ వ్యక్తి ఫలితాలు జరగాలని, ద లాస్ట్ మెయిల్ డెలివరీ. సో ఆ విధంగా ఎవరైతే క్యూ లైన్ లో ఉండే చిట్ట చివరి వర్గానికి నీ యొక్క సంక్షేమ ఫలితాలు వెళ్లే విధంగా ఆలోచించారు. ఆ విధమైన ఆలోచనలోనే డీబీటీ వచ్చింది, అలాగే జనధన అకౌంట్ వచ్చాయి, అలాగే ప్రతి వ్యక్తికి రక్షణ భద్రత పథకాలు వచ్చాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలోచనతో వచ్చింది. అలాగే ప్రధానమంత్రి అన్న యోజన కానీ, అలాగే ముఫ్త్ బిజిలీ యోజన కానీ, అలాగే

0: ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి గాని మాతృ వందన స్కీమ్ గాని ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన స్కీమ్స్. ఆ విధంగా ఒక వ్యక్తికి జీవితంలో కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు ప్రభుత్వం ఇవ్వాలని, కడుపులో బిడ్డ పుట్టినప్పటి పడినప్పటి నుంచి 6 నెలల దగ్గర నుంచి తను మరణించి శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏదైతే మహాప్రస్థానం ఉందో అప్పటి వరకు ప్రభుత్వం ఆలోచించేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తారు. ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేదు. ఆ విధంగా మనం చేయటం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి పథకాలు తీసుకురావటం. ఆ విధంగా మాతృవందన స్కీమ్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోషణ అభియాన్ కానీ, దాని పోషణ అభియాన్ తర్వాత ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పిల్లలకి తల్లులకి ఏ విధంగా సంరక్షణ అనేది, అలాగే దీని తర్వాత ఏదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేసే ప్రక్రియ కానీ, ఆ సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావో బేటీ పడావో లాంటి యోజనలు కానీ, ఇవన్నీ కూడా లాస్ట్ మెయిల్ డెలివరీ సంబంధించిన ఆలోచన. అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి, ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్ ఉండాలి, ప్రతి ఇంటికి అన్నం ఉచితంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి రక్షణ భద్రతా పథకాలు ఉండాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తికి అన్ని అందే విధంగా చూడాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్, ఒకరికి వెళ్ళాలి. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో అన్ని ప్రభుత్వం ఇచ్చే విధంగా వ్యవస్థిస్తారు. ఇవాళ 168 పథకాల ద్వారా దీంట్లో ఇవన్నీ కూడా అంత్యోదయ ఆలోచనతోనే ప్రారంభమై ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఏమిటని ప్రశ్నించాలి. ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వటం జరిగింది. ఒక గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, ఊర్లో ఉండే పాఠశాల కానీ, హెల్త్ క్లబ్ అది వైద్యాలయం కానీ, అలాగే ఊళ్ళో ఉండే రైతు భరోసా కేంద్రం కానీ, ఊళ్ళు చివరి ఉండే చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అన్ని కూడా 100% కేంద్రం ఇవ్వటం జరిగింది. దీనికి అదనంగా 14-15 ఫైనాన్స్ లో భాగంగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వటం అనేది ఇది కూడా విప్లవాత్మకం. ఆ విధంగా ప్రతి గ్రామానికి మీరు గత 6 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయల పైగా వచ్చింది. వాళ్ళకి సర్పంచ్ కూడా అకౌంట్ ఓపెన్ చేస్తారు, డైరెక్ట్ గా కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు. దాని కారణంగా పంచాయతీలో ఇవాళ మనం బిల్లులు కట్టగలుగుతున్నాం, జీతాలు ఇవ్వగలుగుతున్నాం, శుభ్రం చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు చేసి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు, వాటి గురించి ఆలోచన చేస్తున్నారు.
1: మీరు ఇప్పటి వరకు చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రవేశపెట్టిన పథకాల ద్వారా కానీ గత 12 ఏళ్లుగా సాధించిన ప్రగతిని పునాదిగా వేసుకుని వికసిత్ భారత్ లక్ష్య సాధన వైపు అడుగులు వేద్దామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. అసలు ఏంటి వికసిత్ భారత్, ఆ లక్ష్య సాధన గురించి కొంచెం వివరంగా తెలియజేయండి.
0: అంటే దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని యొక్క ఫలితం ఏంటి అంటే దేశం వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని మళ్ళీ పొందాలి అని, ఆ వైభవాన్ని పొందడానికి అందరం కూడా కృషి చేయాలి. దురదృష్టం ఏమైపోయిందంటే మనది అనుకున్న అంశాలపైన దేశ నిర్మాణం కాదు. మన విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, సిద్ధాంతాలు, ఆ వాళ్ల యొక్క ప్రగతి సంబంధించిన ప్రయోగాలు ఇక్కడ చేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ప్రయోగాలు మన దగ్గర ఫలించవు. యో దేశే యో జంతు తద్దేశే తదౌషధం అని చెప్పి సంస్కృతం అవుతుంది. ఏ దేశానికి సంబంధించిన వ్యవస్థలు ఆ దేశం మీద, ఆ దేశం యొక్క ఆలోచన ప్రకారం నిర్మాణం కావాలి. ఏ దేశంలో ఏ జంతువు ఉంటుందో ఆ జంతుకి ఆ దేశంలోనే ఔషధం ఇవ్వాలి. ఆ పక్క ఊర్లో ఇచ్చే మందు తీసుకొచ్చి ఈ జంతువుకి ఇస్తే నయం కాదనేది మనకి ఉండే ఒక శాస్త్రంలో ఉండే ఒక ఆలోచన. భారతదేశానికి ఏమని చెప్పి భారతదేశానికి సంబంధించిన సమస్యలు భారతదేశం యొక్క మేధస్సుతో ఆలోచించేది. దాని కారణంగా భారతదేశం వెనుకబడిన దేశంగా ఉంది, వికసిత భారతం కారేది. కనుక ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటే 75 వసంతాల పూర్తి చేసుకున్న దేశ స్వతంత్రావనిలో ఒక శపథం, ఒక ఆలోచన, ఒక లక్ష్యం, ఒక సంకల్పం మన ప్రధానమంత్రి గారు మన ముందుంచారు. ఎవరైతే అనేక లక్షలాది మంది యొక్క రక్తపు టేరుల కారణంగా, అనేక మంది ప్రాణత్యాగం కారణంగా మనకి స్వతంత్రం వచ్చింది, కేవలం కొంతమంది ఉద్యమం చేస్తే వచ్చింది కాదు, దేశవ్యాప్తంగా ఇంతమంది బలిదానం కాబట్టారు. అదేమో తెల్లని శాంతి కపోతం కాదు, కనుక ఇంతమంది యొక్క బలిదానం కారణంగా, ఇంతమంది యొక్క తపస్సు కారణంగా, ఇంతమంది యొక్క అనేక రకాల త్యాగాల కారణంగా వచ్చింది కాబట్టి దానిని మనం సఫలం చేయాలంటే ఈ 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యే భారతావని 2047 కల్లా వికసిత భారతం కావాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ఇది అమృత కాలం కనుక దీంట్లో అందరం కలిసి ప్రయాణం చేయాలి, ప్రయత్నం చేయాలి. వాళ్ల కళ, మన యొక్క స్వతంత్ర సేనాల యొక్క కళ, దేశాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పిన దార్శనికుల యొక్క కళని పూర్తి చేసే విధంగా అడుగులు వేయాలి. అదే వికసిత భారత్. అన్ని రంగాల్లో భారతదేశం ముందుండాలి. ఆ లక్ష్యం కోసం ఇచ్చిన నినాదం సబ్కె సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి యొక్క విశ్వాసాన్ని చేరుకున్నది, చివరికి సబ్కా ప్రయాస్, అందరి యొక్క ప్రయత్నంతో జరగాలి. కేవలం ప్రభుత్వం అనుకుంటే, ప్రధానమంత్రి అనుకుంటే అయిపోయింది కనుక ఈ సబ్కా ప్రయాస్ లో గవర్నమెంట్ కాకుండా ప్రజల్ని భాగస్వామ్యం చేసే ఆలోచనతో అనేక రకాల ఆలోచన ముందు తీసుకొచ్చారు. ఆ విధంగా వెళ్ళాలి. మనందరికీ కూడా ఒక లక్ష్యం పెట్టి పంచిప్పదని చెప్పి 5 లక్షలు పెట్టుకుని మనందరికీ కూడా పౌర విధులు అవలంబించడం, ఆత్మ నిర్భర్ భారత్ అనే స్వదేశీ సంకల్పం తీసుకుని దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడటం, అలాగే పర్యావరణ పరిరక్షణ ఏదైతుందో అది మనం విధిగా పెట్టుకోవటం, ఇటువంటి అనేక రకాల విషయాల ద్వారా దేశం ఆ స్థానానికి వెళ్తుంది. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఆ యొక్క ఆలోచన ఏదైతుందో, ఆ పంచిప్పద ఏదైతుందో, ఆ 5 అడుగులు ఏవైతుందో దేశం యొక్క మార్పుకి సంకేతం. ఆ విధంగా మనం ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానానికి వెళ్ళాలన్నమాట. వీ షుడ్ బి ఏ గైడింగ్ ఫోర్స్ టు ద హోల్ వరల్డ్. కనుకనే మన G20 సమావేశంలో చైర్మన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్న లక్ష్యం ఏంటి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు. అలాగే కింద ట్యాగ్ లైన్ అని పెట్టారు, వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్, అలాగే వన్ ఫ్యామిలీ అని పెట్టారు. సో ఆ విధంగా ప్రపంచంతో ఒక కుటుంబం, అందరి భవిష్యత్తు ఒకటే, ఆ లక్ష్యం కోసం మనందరం అడుగులు వేయాలి. ఇటువంటి ఒక ఉన్నత ఆలోచనతో మనం వెళ్తున్నాం, ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పనిచేయాలి.
1: మాధవ్ గారు, గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో అనుసరించిన విధానాలు, తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేశారు. మా శ్రోతల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి.
0: నమస్కారం.
1: ఇప్పటి వరకు మీరు దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి మధు బాలకృష్ణ పాడిన పాట వినబోతున్నారు. సాహితీ రచన, ఎంఎం శ్రీలేఖ సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహార నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత విశాఖపట్నం శ్రోత లక్ష్మీ విశాల్ కోరిక మేరకు వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన కులశేఖర్, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామం నుంచి కోతరప్పు వెంకట శివనాగేశ్వరరావు నాగమణి వీరి కోరిక మేరకు శ్రీరామరాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయా ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు. రచన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ప్రియ శ్రీనివాసరెడ్డి వీరి కోరిక మేరకు ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన గోపి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నుంచి సోమనాథన్ జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన వీరందరి కోరిక మేరకు బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వినబోతున్నారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రియరాగాలు చిత్రానికి చిత్ర పాడిన పాట విన్నారు. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోతలు రాజోలు గ్రామం నుండి వాణి వాసు వీరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా గోపికానగర్ శ్రోతలు శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరి కోరిక మేరకు కథానాయకురాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట భువనచంద్ర సాహిత్యంలో ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్ గానం చేశారు. ఈ చిత్రం ఠాగూర్.

కార్యక్రమంలో చివరిగా సరైనోడు చిత్రానికి జుబిన్ నౌట్యాల్, సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. గీత రచన శ్రీమణి.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: కార్యక్రమానికి స్వాగతం. ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల్లో భాగంగా రీసెంట్గా వన్ డే ఆర్జే కాంటెస్ట్ జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు. వేరువేరు కేటగిరీల్లో కొంతమంది విజేతలుగా కూడా నిలిచారు. ఆ విన్నర్స్ లిస్టులో ఒకరైన మిస్ ప్రియా అల్హాదిని గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ప్రియా గారు, వెల్కమ్ అండి. ఆకాశవాణి 90 వసంతాల కాంటెస్ట్లో విన్నర్స్ లిస్టులో ఒకరిగా వచ్చినందుకు మీకు ఎలా అనిపించిందండి?
1: నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ విన్నర్స్ లిస్టులో నేను ఒకరిగా అనేది నాకు చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: అవును, ఎంతోమంది పోటీ చేసినప్పటికీ అందరిలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మంచి విషయం. అయితే ఈ కాంటెస్ట్ గురించి మీకు ఎలా తెలుసు? అంటే దీంట్లోనే ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది?
1: నాకు ఇది ఎలా తెలిసిందంటే, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో నేను వోకల్స్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. సో నాకు మా గురువుగారు చెప్పటం వలన నేను దీంట్లో పాల్గొనటం జరిగింది. నాకు ఇది ఒకసారి ట్రై చేయాలనిపించింది. నాకు ఆకాశవాణి అనేది నా చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది దీని మీద. సో ట్రై చేద్దాము, అసలు ఏంటి ఆకాశవాణి గురించి కూడా తెలుసుకున్నట్టు ఉంటుందనే ఒక భావంతో నేను దీంట్లోకి రావటం కూడా జరిగింది. సో వచ్చిన తర్వాత ఆకాశవాణి ఇంత అని నాకు అప్పుడు దాని గొప్పదనం గురించి అవన్నీ నాకు అప్పుడు అర్థమైంది. సో నేను కూడా ఇంకా దీంట్లో వచ్చానన్నమాట.
0: అయితే మీ ఇంట్లో వాళ్ళకి ఈ కాంటెస్ట్ విన్నర్ అయ్యారని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి?
1: వాళ్ళు చాలా అంటే చాలా ఆనందపడ్డారు. ముందుగా మా అమ్మగారు ఆనందపడ్డారు ఎక్కువ. ఇట్లా ఆకాశవాణి అంటేనే వాళ్ళ చిన్నప్పటి నుంచి వస్తున్న ఇది, వాళ్ళు దాంట్లో రానిది, మా కూతురు వచ్చింది అని ఒక ఆనందంతో బాగా ఉన్నారు. అండ్ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇంకా మా నాన్నగారు కూడా చాలా ఆనందపడ్డారు. నేను దీనికి చాలా అసలు ఈ ఆకాశవాణి గురించి ఏంటి అనేది ఒక్క నైట్లో తెలుసుకోగలిగాను. అది కాస్త ఏఐని యూస్ చేసి అండ్ మా పేరెంట్స్ని కనుక్కోవడం, మా నాన్నమ్మ అమ్మమ్మ గారిని కనుక్కోవడం, అలా మా కుటుంబ సభ్యుల్లో కొంచెం అలా తెలుసుకుంటూ అసలు ఏంటి ఎలా జరుగుతుంది అనేది కూడా కనుక్కుంటూ నేను ఒకలాగా ఒక ఎస్సే రైటింగ్ లాగా ఆర్ ఒక పారాగ్రాఫ్స్ లాగా రాసుకొని అర్థం చేసుకొని నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీనెస్తో నిండిపోయింది అన్నమాట హౌస్ అంతా.
0: అయితే ఇప్పుడు డైరెక్ట్గా మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? కొత్తగా అనిపిస్తుందా, లేకపోతే కంగారుగా అనిపిస్తుందా?
1: అంటే ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చాం కాబట్టి కొంచెం కంగారు, కానీ నేను ఫేస్ చేయగలను. సో పర్లేదు.
0: అంటే మీరేం చదువుకున్నారండి?
1: నేను బీకామ్ కంప్లీట్ చేసి ఎంబీఏలోకి జాయిన్ అయ్యాను. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నాను.
0: అయితే నెక్స్ట్ మీ గోల్స్ ఏంటి?
1: నా గోల్స్ అంటూ నేను మంచిగా సెటిల్ లైక్ ఫైనాన్స్ దాంట్లో సెటిల్ అయ్యి కాస్త మా ఫ్యామిలీలో ఒక మంచి సెటిల్మెంట్ ఉండి అండ్ మా మమ్మీకి నాకు ఒక కోరిక ఉంది లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని. సో అది తీరుతుంది లేదో తెలీదు, బట్ ఐ విల్ ట్రై ఇట్. ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలని, అక్కడ పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. మా ఇంట్లో ఆల్రెడీ మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఆవిడ ఎట్లా కష్టపడుతున్నారో నాకు ఐడియా ఉంది. వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటో అవన్నీ నాకు తెలుసు. A to Z నేను మా అమ్మమ్మ గారికి నేను అన్నీ చేస్తాను, మా అమ్మగారు నేను అన్నీ చేస్తాము. సో దానివల్ల నాకు మా అమ్మగారికి కొంచెం హింట్ ఉంది కాబట్టి మేము చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మగారికి ఇద్దరికీ ఉందన్నమాట ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని. ఒకటి అది నా మెయిన్ గోల్ ఒకటి ఉంది.
0: అయితే ప్రియా గారు, ఇందాక నుంచి మీ గురించి రేడియో గురించి మాట్లాడాం కదా, అయితే ఇప్పుడు మన యువవాణి లిజనర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ కాలేజ్ లైఫ్లో కానీ చదువుకుంటున్నప్పుడు కానీ స్టూడెంట్స్లో మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ అనేది రిలేషన్షిప్స్. అయితే దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటారు?
1: సడన్గా స్కూల్లో చాప్టర్స్ మార్చినట్టు సబ్జెక్ట్ మార్చేశారు కదా. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి నాకు అంతగా తెలియదు. సో తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ అనేది మెయిన్ అనమాట, అండ్ ప్రయారిటీస్ అండర్స్టాండింగ్ అనేది మెయిన్. ఇప్పుడు ఒక ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఆ రిలేషన్షిప్ అనేది కొంతవరకు ఒక కాలం వరకు సాగుతుంది, అండ్ దాని తర్వాత స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకున్న మీ ఇద్దరుకున్న లైక్ టూ పర్సన్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకొని సో అది బ్యాలెన్స్ చేస్తూ ఫార్వర్డ్ అయిపోవడం లేదా అది తెలుసుకొని ఓవర్కమ్ చేసుకొని మీరు ఫార్వర్డ్ అయిపోతే రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అనే ఉంటుంది అనేది నా ఒపీనియన్.
0: అయితే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు లేదా బయట ఇప్పుడు కాలేజెస్లో ఉన్నప్పుడు కానీ ఒక పర్సన్ని జడ్జ్ చేయాలంటే మీరు ఎలా ఆ పర్సన్లో ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు, అంటే అతను మంచివాడా కాదా లేకపోతే అతనిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?
1: నేనైతే నేను ఎలా చూస్తాను అని అంటే ఆ పర్సన్ ఎలా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారా లేదా ప్రయారిటీ ఇస్తున్నారా లేదా అనేది నేను చూసుకొని నేను లైక్ జడ్జ్ చేస్తాను. అండ్ మంచిగా మాట్లాడితే హీజ్ అంటే కొంతమంది మంచిగా మాట్లాడతారు కొంతమంది ఇచ్చేస్తారు, బట్ నేను చూసిన నేను ఎలా జడ్జ్ చేస్తానంటే మంచిగా లైక్ నాతో మాట్లాడే విధానము నాతో బిహేవ్ చేసే విధానం బట్టి నేను ఆ పర్సన్ని జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది.
0: అయితే రెండు చదువుతో పాటు ఈ దీన్ని కూడా రిలేషన్షిప్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం మంచిదంటారు.
1: అవును.
0: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

0: అయితే ప్రియా గారు, పర్సనల్ లైఫ్లో స్పేస్ ఇవ్వకపోతే కన్ఫ్యూజ్ అవుతాం, కానీ నేచర్కి స్పేస్ ఇవ్వకపోతే భూమి మీద మన కూడా కష్టం. ప్రజెంట్ ఇప్పుడున్న వెదర్ చేంజెస్ చూస్తున్నారు కదా, జూన్ వచ్చేసినా సరే ఇంకా ఎండలు బాగా వస్తున్నాయి. అంటే ఈ వెదర్ చేంజెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి?
1: నిజం చెప్పాలంటే ఇప్పుడున్న వెదర్స్ చూస్తుంటే, వెదర్ చేంజెస్ని చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక క్షణం వాన పడుతుంది, ఇంకో క్షణం ఎండ వచ్చేస్తుంది. ఇప్పుడున్న నేచర్ మరి ఎలా తర్వాత ఎలా ఉంటుందో మరి ఏంటో తెలీదు. బట్ ఇప్పుడున్న ఎండలైతే బాగా దంచి కొడుతుంది. అసలు బయట రోడ్డు మీద మనుషులను చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మనమంటే ఇంట్లో ఏసీ గానో లేదా కూలర్స్ అనో ఫ్యాన్ కింద మనం ఉంటాం, కానీ బయట బెగ్గర్స్ కానీ ఎవరైనా చిన్న చిన్న పిల్లలు కానీ అలా ఎండల్లో అంత ఎండల్లో ఉంటుంటే వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది అవస్థ పడుతున్నారు, ఇంకా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు వాళ్ళు. సో ఈ ఎండలు కొంచెం తగ్గితే బాగుండనేది నా కోరిక. అండ్ వెదర్ చేంజెస్ అంటారా, ఇంకా మనం రోజు చూస్తున్నది ఇప్పుడు సమ్మర్లో కొంత వాన పడడం అనేది ఓకే, బట్ ఇప్పుడు చూస్తుంటే మన విజయవాడలో చాలా అంటే చాలా ఎక్కువగా వానలు కురుస్తూ ఒకసారి గాలేస్తుంది, ఒకసారి వాన పడుతుంది, ఇంకోసారి ఎండ వస్తుంది, ఒకసారి ఎండ రాదు, ఒకసారి వాన రాదు, అసలు ఏది ఉండదు, చీకటి చీకటిగా అయిపోతుంది. సో అలా ఉండకుండా కాస్త స్టాగ్నెంట్గా ఉండే బాగుండేది అనిపించింది.
0: అయితే ఇలాంటి చేంజెస్కి, ఇలాంటి వెదర్ చేంజెస్ని మనం ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు, ఇంతకుముందు లేవు. అయితే దీనికి గల కారణాలు ఏంటి?
1: సో ఇప్పుడున్న వెదర్ చేంజెస్ ఎయిట్ల వల్ల వస్తున్నాయంటే మేబీ డిఫారెస్టేషన్ కావచ్చు. అంటే ఇప్పుడు చెట్లు నరికేయడం వల్ల, అసలు చెట్లే మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి, ఆ దాన్నే మనం నరికేస్తే, అదే నరికేస్తే ఇంకా ఆక్సిజన్ అనేది, ప్యూర్ ఆక్సిజన్ అనేది ఉండదు మనకి. సో ప్యూర్ ఆక్సిజన్ కావాలి అని అంటే మనం చెట్లు నాటాలి, ఆ చెట్లు కట్ చేయకుండా ఉండాలి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ప్లాస్టిక్ యూసేజెస్, ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు అనేది పడేయటం వల్ల లేదా కాల్చడం వల్ల అలా జరుగుతూ ఉంటున్నాయి. సో వాటి వల్ల కూడా మనకి వెదర్ చేంజెస్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇలానే మనం కంటిన్యూ చేస్తే మన ఫ్యూచర్లో కూడా, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా హార్మ్ఫుల్ అయ్యే లైక్ సిచ్యువేషన్స్ రావచ్చు. సో దాన్ని మనం రెడ్యూస్ చేయాలని అంటే మనం చెట్లు అనేవి నాటాలి, దాన్ని పెంచాలి, అండ్ మనం దాన్ని మనం కేర్ చేయాలి. సో దానివల్ల మనకి వెదర్ చేంజెస్ అనేవి ఉండకుండా చేసుకోగలం. అది మన మన చేతుల్లోనే ఉంటుంది, అది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా. సో మనం పరిరక్షణ చేసుకుంటే మంచిది.
0: అయితే ప్రియా గారు, ఈరోజుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈరోజు ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవం. అయితే జనరల్గా ఇలాంటి రోజులు రాగానే అందరూ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టేసి లేకపోతే స్టోరీలు పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్గా మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు ఏంటంటారు?
1: నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్ని చూస్తూ ఉన్నా, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇట్లా పెడుతున్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన బిజీ లైఫ్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనకి బిజీ లైఫ్ చాలా ఉంటుంది. సో దాంట్లో ఒక్క డే అయినా మనం

0: ఫ్రీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, లేదా ఫ్రీగా ఉండే టైం అయినా ఉంటుంది. సో ఆ టైంలో మనం చెట్లు నాటడం కానీ లైక్ పరిరక్షణ లైక్ క్లీనింగ్ కానీ ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చెట్లు నాటితే మనకి మంచి మంచి ఆక్సిజన్ వస్తుంది అండ్ వెదర్ అనేది బాగుంటుంది, ఇట్లా వెదర్ చేంజెస్ అనేవి రాకుండా కూడా ఉంటాయి. సో మీకున్న బిజీ లైఫ్లోనో ఒక ఫ్రీ టైం చూసుకొని ఒక డే మంచి ఫ్రీ టైం చూసుకొని మీరు వెళ్ళి చెట్లు నాటడం వాటిల్ని పెంచడం అనేది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.
1: అయితే ప్రియా గారు, ఈ పర్టికులర్ డే అనుకున్న మెయిన్ గోల్స్ ఏంటంటారు?
0: ఈ డేలో మనం చెట్లు నాటడం అనేది చేయాలి అండ్ ఇప్పుడు మన మన వాటర్ ఉంటుంది లైక్ కాలువలు కానీ, ఇప్పుడు ఆ కాలువలు కూడా ఇంప్యూర్ అయిపోతున్నాయి లైక్ పొల్యూటెడ్ అయిపోయి పాపం అక్కడ ఉండే మనుషులు కూడా ఆ డర్టీ వాటర్ని తాగి వాళ్ళు కూడా డిసీజెస్ తెచ్చుకోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అలాంటివి జరగకుండా మనం చూసుకోవాలంటే చెత్త అనేది వాటర్స్లో పడేయకుండా వాటర్ని ప్యూర్గా ఉంచేటట్టుగా మనం చూసుకోవాలి. సో దానివల్ల కూడా మనకి వెదర్ చేంజెస్ అనేవి కూడా ఉంటాయి, వాటర్ వల్ల కూడా మనకి ఇంప్యూర్ వాటర్ వల్ల కూడా వెదర్ చేంజెస్ అనేవి మనకు ఉంటాయి. సో అలా ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్ అవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అండ్ యానిమల్స్ అవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి చెట్లు నాటడం చేయాలి, వాటర్ ప్యూరిఫైగా ఉంచుకోవాలి. సో మన బిజీ షెడ్యూల్లో ఫ్రీ టైం చూసుకొని వాటర్ ప్యూర్గా ఉంచుకునేటట్టుగా అంటే డస్ట్ అనేది దాంట్లో పడేయకుండా ప్యూర్గా ఉంచుకునేటట్టుగా చూసుకోండి అండ్ చెట్లు నాటేటట్టుగా చూసుకోండి మీకున్న ఫ్రీ టైంలోనే అంతే.
1: అయితే చాలా ఊర్లలో వాటర్ స్కేర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ వాటర్ స్కేర్సిటీకి గల కారణం ఏంటంటారు? అంటే మనం ఎక్కువగా ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడేయడం వల్ల అంటారా, లేకపోతే మనం దేనైనా పొల్యూట్, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక దేని ఓవర్గా పొల్యూట్ చేసేయడం వల్ల అంటారా, లేకపోతే గ్లోబల్ వార్మేషన్ వల్ల ఏమైనా సమస్యలు వచ్చి అంటారా?
0: ఇది రెండు ఛాన్సెస్గా ఉండొచ్చు, గ్లోబల్ వార్మేషన్ అయినా అయి ఉండొచ్చు లేదా ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్యూరిఫైయర్గా ఉంచుకుంటే ఇవన్నీ చేంజెస్ మనకి రావు కదా. లైక్ ఇప్పుడు చూస్తున్నాం చాలా స్మోక్ ఇది చూస్తున్నాం, ఎయిర్ వల్ల పొల్యూటెడ్ అయ్యే చూస్తున్నాము. ఆ ఎయిర్ మనం ఇంప్యూర్ ఎయిర్ మనం పీల్చుకోవడం వల్ల మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో మనం చూసుకుంటున్నాము అండ్ వాటర్ తాగడం, ఆ ఇంప్యూర్ వాటర్ తాగడం వల్ల చాలామంది చిన్నపిల్లలు కూడా చనిపోయడం మనం చూస్తున్నాము. సో ఇవన్నీ మనం చేయకుండా వాటి మీద బ్లేమ్ చేస్తే మనం ఏం చేయలేము కదా. మనం చెట్లు నాటడం కానీ వాటర్ ప్యూరిఫైగా ఉంచడం కానీ బ్యాడ్ ఎయిర్ అట్లా వెళ్లకుండా ఉండడం కానీ మనం చూసుకుంటే ఇవన్నీ మనకి డిసడ్వాంటేజెస్గా ఉండవు, మనకి అడ్వాంటేజెస్గా ఉంటాయి. సో మీకు ఇవన్నీ ప్యూరిఫైర్గా ఉంచడం, వాటర్ ప్యూరిఫైర్గా ఉంచడం, చెట్లు నాటడం, ఎయిర్ ఎక్కువ పొల్యూటెడ్ కాకుండా చేసుకుంటే మన వరల్డ్కి అండ్ మన గెలాక్సీ మొత్తం అన్నిటికీ మనకి బెస్ట్గా ఉంటుంది.
1: మరిన్ని విషయాలు తెలుసుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

She didn't.

తెలుగు సాహితీ మణితీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

Junior? Junior! Junior! Junior!

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈనాటి లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉన్నారు.

0: అని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ రెండో మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత్ కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత్ బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ ససి, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యుంగ్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను, భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తల్లిదాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీ ఎగ్జామ్ ప్రశ్న పత్రాన్ని ముందే ఇస్తామని నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్న పత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారం పైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవ్రాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కార్మికుల కార్యక్రమంలో సత్ కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రీ వి కృష్ణమాచార్యులు గారు, శ్రీ కె భాస్కర్ రామమ్మ గారు, శ్రీ రావి రాధాకృష్ణ గారు, శ్రీ నల్లమిల్లి మణిబాబు గారు మరియు శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, వి మణికుమారి, బిబి రవణమ్మ గారు. ఇప్పుడు శ్రీ ఈవి కృష్ణమాచార్యులు గారు ఒక భక్తి గీతాన్ని ఆలపిస్తారు.

0: దుష్ట రాక్షసుల బారి నుండి భూదేవిని రక్షించినటువంటి స్వామి. తాను రాముడిగా అమ్మ సీతమ్మగా అవతరించి ఎన్నో కష్టములు పడి రాక్షస సంహారం చేసి సాధువులకు రక్షణ కల్పించాడు. కృష్ణుడిగా అవతరించి కంసాది దుష్ట రాక్షసులను సంహరించి భూభారాన్ని తీర్చాడు. నారాయణమూర్తి అనేక కళ్యాణ గుణములతో నిండినవాడు. రాముడిలో సౌశీల్యం దర్శించవచ్చు. కోతిలో అని చిన్న చూపు చూడలేదు. సుగ్రీవుణ్ణి తన నాథుడిగా స్వీకరించినటువంటి స్వామి. రాముడు చక్రవర్తి అయినప్పటికీ తాను గొప్పవాడినని మనసులో కూడా లేకుండా గుహుణ్ణి తన సోదరునితో సమానంగా గౌరవించినటువంటి స్వామి. కృష్ణుడి అవతారంలో సౌలభ్యమను గుణం దర్శించవచ్చు. కుడి ఎడమలు తెలియని వారిలో ఒకటిగా కలిసిమెలిసి తిరుగుతూనే వారిని రక్షిస్తూ కోరికలన్నీ తీర్చేవాడు. నారాయణమూర్తికి వాత్సల్యం చాలా ఎక్కువ. ఒక తల్లి తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తుందో అలాంటి అనేక తల్లుల ప్రేమ కలిపితే ఎంత గొప్ప ప్రేమో అటువంటి ప్రేమమూర్తి. వామనమూర్తి అయి ఈ సకల జగత్తును తన శ్రీపాద స్పర్శతో పునీతం చేశాడు. తల్లి తన పొత్తిళ్లలోని చంటి పాపను ఎట్లా తడుము చూసుకుంటుందో అట్లా ఈ భూమినంతను కొలుచుకునే నెపంతో చూసుకున్నాడు. ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెంది వెతకి చూచిన అందెందేగలడు ధనవాగ్రని వింటే అనగానే సకల పదార్థం లోపల నరసింహ రూపంతో వేంచేసి ఉండి ఒక స్తంభం చూపించి అడిగితే అక్కడి నుండే ఆవిర్భవించినటువంటి వాత్సల్యమూర్తి. ఆ క్షణంలో హిరణ్యకశిపుడిపై తీక్షణమైన చూపులను ప్రసరింపజేసి వాణ్ణి నశింపజేశాడు. అదే క్షణంలో ప్రహ్లాదునిపై చల్లని ప్రేమ నిండిన చూపులతో అనుగ్రహించి తల నిమిరి తరింపజేసినటువంటి స్వామి ఆయన్ని ప్రేమించే భక్తులపై అంతులేని వాత్సల్యాన్ని కురిపిస్తాడు. ఆయనే ఆపద్బాంధవుడు. పాండవులకు కలిగిన అనేక ఆపదలను కృష్ణ అని తలుచుకుంటే చాలు, వారి ఆపదలన్నీ తీర్చేవాడు. ద్రౌపదికి ఎంత ఆపద వచ్చింది. ద్రౌపది రుతిమతి అయి ఏకవస్త్రగా ఉన్నప్పుడు జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకుని వచ్చి వస్త్రాలను లాగేశాడు దుష్టుడైన దుశ్శాసనుడు. అప్పుడు గోవింద పుండరీకాక్ష రక్షించు అని శరణి వేడింది. ఆమె స్నానం చేసి మడికట్టుని జపించలేదు. ఆపద వచ్చింది, గోవిందా అని పిలిచింది. అక్షయంగా వస్త్రాలిచ్చి ఆపదలను పోగొట్టినాడు. ఆయనే జ్ఞానప్రదాత. ఆయన అనుగ్రహం వల్లనే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సకల విద్యాస్వరూపుడైన హయగ్రీవుణ్ణి స్మరిస్తే అన్ని విద్యలు ప్రసాదిస్తాడు. ఆయనే ఐశ్వర్య ప్రదాత. విష్ణు వక్షసుల వాసిని అమ్మ లక్ష్మీదేవి. విష్ణుపాదాలను ఆశ్రయించిన వారికి సకల ఐశ్వర్యములు సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి గృహము విష్ణుమూర్తి వక్షస్థలం. ఆయన్ను మన హృదయంలో పదిలంగా దాచుకుంటే లక్ష్మీదేవికి వేరే ఆశ్రయం లేకపోవడం వల్ల మన దగ్గరే స్థిరంగా ఉంటుంది. ఆయనే మోక్షప్రదాత. ఈ లోకంలో కావలసిన రక్షణ పోషణ సంపదలు అన్నీ ఇచ్చి ఆపదలను తొలగించి జ్ఞానం ప్రసాదించి తానే ఒక ఆచార్యుడిగా తన్ను ఆశ్రయించిన వారికి దర్శింపజేసి ఈ సంసార కోపం నుండి ఉద్ధరించి ముక్తిని ప్రసాదించి అంత్యకాలమందు మోక్షాన్ని ప్రసాదించి పరంపదంలో మహదానంద భాగ్యాన్ని ఆచార్యుని ద్వారా ప్రసాదిస్తారు. అందరికీ ఆచార్యుని అనుగ్రహం కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
1: పద్మీ వీరన్ జీవితం శ్రీ భాస్కర్ రాము.
2: నా పేరు కూచి భాస్కర్ రామం. మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి, తల్లిగారి పేరు సత్యవతి. నేను కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి 1971 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం పొందాను. బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి MM2 ఆఫీసర్ క్యాడర్లో కాకినాడ మెయిన్ బ్రాంచ్లో 2007 పదవీ విరమణ చేశాను. సంగీతం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని రిటైర్మెంట్ తర్వాత సత్కళావాహినిలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఆనందిస్తూ వేసవి శిక్షణా శిబిరంలో కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో చేరాను. సత్కళావాహిని వ్యవస్థాపకులు శ్రీ ఈవి కృష్ణమాచార్యులు గారు నన్ను ప్రోత్సహించి ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ డిప్లొమాకు కట్టించారు. నేను ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్ థియరీ పాస్ అయి ఉన్నాను. సంగీతం కాకుండా నేను 25 క్రితం భద్రాచలంలో పనిచేసినప్పుడు కూచిపూడి నృత్యం అడుగులు నేర్చుకుని తిరిగి రిటైర్మెంట్ అయిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ ఆర్ నటరాజ్ రామ్

0: పదవి నిర్వహించి గత 10 సంవత్సరముల నుంచి విశ్రాంతి జీవితమును గడుపుచుంటిని. అనేక సంగీత సాహిత్య సభలలో సేవ చేస్తూ జాయింట్ సెక్రటరీగా సత్కళావాహిని భక్తిరస సంగీత సంస్థలోనూ, సంగీత విద్వత్ సభలోను, శ్రీరామ సమాజంలోను, సత్యభాస్కర జీవన సంధ్య వృద్ధుల ఆశ్రమంలోను ట్రెజరర్గా సేవ చేస్తూ నా జీవితమును పూర్తిగా వినియోగించుకుంటుంటుని. ఓం శాంతి సమాజంలో సత్కళాక్షేపమును కూడా చేయుచుంటుని. భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు నేను సమాజ సేవ చేయుటకు నేను నిర్ణయించుకున్నాను.
1: ఇప్పటి వరకు మనం శ్రీ నల్లమిల్లి మణిబాబు సేవా కార్యక్రమాల గురించి విన్నాం. ఇప్పుడు చర్చావేదిక. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీయుతులు ఈవి కృష్ణమాచారి, శ్రీ కె భాస్కర్ రామ, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమిల్లి మణిబాబు, శ్రీమతి ఇ మణికుమారి, శ్రీమతి బివి రమణమ్మ, శ్రీమతి గుజ్జారి కాత్యాయని.
2: రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి మన అనుభవాలు కేంద్రీకృతం పరచుకుంటూ రెండు మంచి మాటలు, ఒక ఆశయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందరగా నేను శ్రీ రావి రాధాకృష్ణమూర్తి గారిని రెండు మాటలు అడుగుతాను. రాధాకృష్ణమూర్తి గారు, మీరు రిటైర్ ఉన్నారు, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, మీ ఆశయ సిద్ధి ఏంది, ఎందులో పనిచేశారు, మీ అనుభవం తెలుపవలసిందిగా కోరుతున్నాను.
3: నేను ONGC అని వినే ఉంటారు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. అందులో అసిస్టెంట్ కెమిస్ట్గా 1963 జాయిన్ అయ్యాను. 1998 జనరల్ మేనేజర్ కెమిస్ట్రీగా రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన తర్వాత కాకినాడలోనే ఉన్నాను. నాకు ఆశయం అంటే నలుగురితోటి కలిసిమెలిసి సుఖంగా ఉండాలి అనుకునేవాడిని. ఆ విధంగా నాకు కాకినాడ అంతకుముందు ఎక్కువ తెలియకపోయినా, సత్కళా వాహినిలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రోగ్రాంలకు వచ్చి విని ఆనందించి వారు ఏదైనా సహాయం కోరితే ఏమీ వెనక తీయకుండా చేస్తున్నాను.
2: మరి మీరు రిటైర్మెంట్ లైఫ్లో యోగాసనాలు, యోగాభ్యాసం తర్వాత అటువంటి ప్రక్రియలు ఏమైనా మీకు అలవాటు ఉన్నాయా, మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా?
3: మెడిటేషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పింది. ఏదోనైనా నీకు ఎప్పుడు ప్రశాంతంగా టైం దొరికితే దేవుణ్ణి తలుచుకో అని చెప్పారు. అదే నిద్ర లేచే ముందు ఒక 5 నిమిషాలు మంచం మీద పడుకునే స్మరించుకుంటూ ఉంటాను. తరువాత ఏవో పూజలు కార్యక్రమాలు కొద్దిపాటి చిన్నతనంలో జరిగిన నాళ్ళు జరిగాయి. తర్వాత ఎప్పుడు రాష్ట్రం బయటనే దూరాన్ని ఉండటంతో కొంచెం పూజలు నియమాలు తగ్గినాయండి. అయినా కానీ భక్తి, దేవుని మీద కాన్సన్ట్రేషన్ మటుకు ఏమీ తగ్గలేదు.
2: థ్యాంక్స్ అండి రాధాకృష్ణమూర్తి గారు. మరి మా కూచి భాస్కరామ గారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎందులో పనిచేశారు, మీ శేష జీవితం గురించి.
4: నమస్కారం అండి. నేను 1971 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం పొందాను. బ్రాంచ్ మేనేజర్గా చేసి కాకినాడ మెయిన్ బ్రాంచ్లో 2007 రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన తర్వాత సంగీతం మీద మక్కువ కొద్దీ మా ఇంటికి దగ్గరలో ఉండే సత్కళా వాహినికి వచ్చేసరికి ఇక్కడ చక్కటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్స్ చూడడం, 10 ప్రోగ్రాములు జరుగుతున్నాయని తెలిసి అందులో సభ్యత్వం తీసుకుని ఆ ప్రోగ్రాములన్నీ విని చక్కటి ఆనందాన్ని పొందాను. వేసవి శిక్షణ శిబిరంలో సంగీతంలో చేరి నేను మ్యూజిక్ డిప్లొమా కూడా పూర్తి చేస్తున్నాను. ఆ సంగీతమే కాకుండా నాకు డ్యాన్స్ మీద మక్కువ ఉండడం లాంచి 25 సంవత్సరాల అడుగుల దాకా నేర్చుకుని ఆపివేసిన కూచిపూడి నృత్యాన్ని రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ ఆర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర అభ్యసించి మొదటి ప్రోగ్రాంగా బాలాత్రిపుర సుందరగుడిలో 2010 5వ ప్రోగ్రాంగా 2012 సత్కళా వాహినిలోను ప్రదర్శించానండి. రిటైర్మెంట్ తర్వాత ఇలా సంగీతం నేర్చుకోవడం, డ్యాన్స్ను ప్రదర్శించడానికి నాకు చాలా ఎంతో సంతోషం పొందుతున్నాను.
2: మీరు వయసులో పెద్దవారు అయ్యారు కదా, అంటే 70 పడి ఉండాలి మీరు, మరి నాట్యం చేస్తున్నప్పుడు మీకు కాళ్ళు ఏవి స్వాధీనపడతాయా, మీ శరీరం మీకు సహకరిస్తున్నదా?
4: డ్యాన్స్ చేయడం విషయంలో డ్యాన్స్ యొక్క గొప్పతనం అంతా మా గురువు గారిదనే చెప్పాలి. ఎందుకంటే నా బరువు 102 కేజీలు, మరి వయస్సు

0: అభయపడలా ఉన్నప్పటికి కూడా అంత చక్కగా చేయగలిగానంటే వారిచ్చిన చక్కటి శిక్షణే నాకు అలా ఉపకరించిందని, నేను వారి యొక్క శక్తి నాలో ప్రవేశించి అలా చేసిందని నేను భావిస్తున్నాను.
1: థ్యాంక్ యూ భాస్కరామ గారు. సంగీతం నాట్యం కూడా రెండు కళ్ళుగా పెట్టుకుని మీరు చేస్తున్న కళాసేవ, తద్వారా సమాజ సేవ కూడా జరుగుతుందని, మరి వయసును కూడా లెక్క పెట్టకుండా ఈ కళారంగాలకు సేవ చేస్తున్న మీకు నా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాను. నల్లమల్లి మణిబాబు గారు స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ అధికారిగా ఇందులో పాల్గొంటున్నారు. మణిబాబు గారు, మీ శాస్త్ర జీవితంలో కొన్ని మంచి మాటలు వినిపించండి.
2: నేను శాస్త్ర జీవితంలోనూ ఆధ్యాత్మికంగాను సంగీతపరంగాను సాహిత్యపరంగాను ఉన్న కార్యక్రమాలకే వెడుతూ ఇంకా వేరే ఏమీ వ్యాపకం అనేది పెట్టుకోకుండాను నేను నా జీవితాన్ని గడుపుతున్నాను. ఎక్కడైనా సరే టీవీలు చూడడం కానీ సినిమాలు చూడడం కానీ ఆహార నియమాలను పాటించుకుంటూ ఆ శేష జీవితాన్ని నేను గడుపుతున్నాను.
1: మరి ఇంకా మా రిటైర్డ్ మహిళా మండలి అంతా ఉండిపోయారు దీంట్లో, మరి వారి గురించి చెప్పే ముందుగా మరి నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదా ఒక నిమిషం. నేను ఈవి కృష్ణాజాలుగా రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్గా గత 20 సంవత్సరాలు కాకినాడ నుంచి విజయవాడ వరకు అనేక రైల్వే స్టేషన్లో పనిచేశాను. అనేక ప్రశంసా పత్రాలు అవార్డులు సంపాదించుకున్నాను. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం నుంచి గత 20 సంవత్సరాలుగా లలిత సంగీతం పాడుతూ ఈ సంగీత సేవలు కూడా చేస్తూ కాకినాడ పట్టణంలో ఓ చక్కటి ఆధ్యాత్మిక సంగీత కళా సంస్థ అయిన సత్కళావాహిని భక్తుల సంగీత సంస్థ మా తల్లిగారైన శ్రీమతి శ్రీనివాసమ్మ గారు స్థాపించిన సంస్థని ముందరే తీసుకెళ్తూ దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మహిళల్ని చైతన్యపరిచే విధంగా ఈ సత్కళావాహిని తీసుకెళ్తూ దాంట్లోనే సంక్రాంతి మంజరి సంగీత కళాశాలని ఒక అనుబంధ సంస్థని, యువవాహిని గానవాహిని అనే అనుబంధ సంస్థలతో పాటు కళా సత్కళను సంగీత ఆధ్యాత్మిక మాసపత్రిక కూడా నిర్వహించుకుంటూ మన కళారంగానికి కొన్ని సేవలు చేస్తున్నాం. కళారంగంతో సమాజ సేవలు కూడా చేయాలనే ఒక సంకల్పం కూడా నాకు, ఎందుకంటే రైల్వేలో డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు నేను ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, ప్రయాణికుల యొక్క కష్టతరాలన్నీ చూసిన తర్వాత ప్రజలకి కొంతవరకు సేవ చేయాలనే బాధ్యత ఉన్నాను. భగవంతుడు తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తే మా డిపార్ట్మెంట్, ఎక్స్ డిపార్ట్మెంట్ మా రైల్వేలోను, మరి ఇతర కళారంగంలో కూడా మరిన్ని సేవలు చేసి ముందరికి తీసుకెళ్లగలిగిన సమాజాన్ని సవినగా మనవి చేసుకుంటూ, మా మహిళా సోదరీమణులు కూడా ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి వచ్చారు. మా రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని శ్రీమతి వి మణికుమారి గారు ఈ యొక్క సమాజ సేవ కానీ మరి వారి డిపార్ట్మెంట్ అనుభవాన్ని కానీ నేర్పవలసిందిగా కోరుతున్నాను.
3: నేను వి మణికుమారిని, రైల్వేలో కాకినాడ పోర్ట్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నేను 2007 మార్చిలో రిటైర్ అయిపోయాను. ఇంక తర్వాత అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమంలో ఏ ఊరు ఎక్కడికి ఎప్పుడు పిలిచినా మాస్టర్ కార్యక్రమంలో, సంగీత కార్యక్రమంలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ పాల్గొనడానికి ఆయనతో సహకరిస్తున్నాను.
1: మణికుమారి గారు, మీరు రిటైర్ అయ్యారు కదా రైల్వేలో, రైల్వే రిటైర్డ్ ఉద్యోగ సంఘంలో కూడా మీరు పనిచేస్తున్నట్టుగా నాకు తెలుసు, దాని మీద ఒకవేళ చెప్తారు.
3: రైల్వేలో ఎప్పటికప్పుడు జనవరి జూలై నెలలో వచ్చే డిఏలకు ఎప్పటికప్పుడు అందరికి అందుతున్నాయా లేదా అని సెక్రటరీ గారిని కనుక్కొని, ఎవరికి ఏమి రావట్లేదో ఒక వాళ్ళకి తెలుసుకొని, వాళ్ళ బాగోగులు కనుక్కొని ఆయనకి చెప్పి ఆయనకి రికమెండ్ చేసి రావాల్సిన విధంగా వచ్చేటట్టుగా చేసేటందుకు సహకరిస్తున్నాను. నా సాయశక్తుల సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను, చేస్తున్నాను కూడాను.
1: రిటైర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ మాతృభూమిని కూడా మర్చిపోకుండా దానికి కొన్ని సేవలు చేయాలని, మీ యొక్క సేవలు మాకు చాలా ఆనందంగా ఉంది, మీరేమన్నా అంటారా?
3: రేడియో కార్యక్రమంలో మాత్రం చాలా నేను మార్నింగ్ నుంచి కార్యక్రమం ఫాలో అవుతూ ఉంటాను. 6 గంటల భక్తి రంజనే, 6:30కి చింతన అనే కార్యక్రమం మట్టుకు రెగ్యులర్గా వింటాను. తర్వాత 8:30కి విశాఖపట్నంలో వచ్చే 100 సంవత్సరాలు వెలుగు జులుగులు అనే కార్యక్రమం చాలా ఇంట్రెస్ట్గా వింటాను. తర్వాత 9:30కి వచ్చే శ్రోతలు కోరిన పాటలు మాత్రం, నా బుధవారం వచ్చే నాటికలు, 10:30కి వచ్చే పాత సినిమా పాటలు అంటే చాలా ఇష్టం నాకు, అందుకని రెగ్యులర్గా అవి మటుకు వింటూ ఉంటాను. విశాఖపట్నం స్టేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఏది మానకుండా వింటూ ఉంటాను.
1: ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం వారికి మన అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మనకి కాచాయని గారు చర్చలో మీరు ఏ ఉద్యోగం చేశారు, మీ అనుభవాన్ని ఏమైనా చెప్తారా?
4: నా రిటైర్మెంట్ తదనంతరం నేను ఎక్కువ జీవితకాలాన్ని సత్కళా వాహినిలోనే గడుపుతున్నా. అంటే అమ్మ అనే పదంతో ఒక చిన్న 4 అక్షరాలు మాత్రమే చెప్తాను. ఆ అనగానే విచ్చుకొని, మా అనగానే కలుసుకునే అద్భుతమైన పదం అమ్మ. అమ్మ మాట మధురం, అమ్మ పాట మధురాతి మధురం, అమ్మ పదం అద్భుతం, అమ్మ చేతి గోరిముద్దలు అమృతమయం. అమ్మే నా ప్రాణం, అమ్మే నా జీవం, అమ్మే

0: ఏనా సకలం అమ్మేనా సర్వం, నా జీవన గమనానికి మార్గదర్శం అమ్మ.
1: చాలా బాగా చెప్పారమ్మా. మీ యొక్క రిటైర్డ్ ఉద్యోగ అనుభవంతో పాటు చక్కని కవితను కూడా రాసి కళాత్మకంగా చక్కటి కవిత వినిపించారు. మీకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నుంచి ధన్యవాదములు. ఈ చర్చలో రవణమ్మ గారు కూడా పాల్గొన్నారు. వెంకటరమణ గారు, మీ రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఉంది చెప్పండి.
2: నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో స్టెనోగా జాయిన్ అయ్యి 2012లో రిటైర్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు శిశిర్వేత్తి పసుర్వేత్తి వేత్తిగాన పనిహేని మా నాన్నగారు ఎప్పుడు కూడా సంగీతం పాటలు పాడించేవారు, భాగవతం పుస్తకంలో చదివించేవారు. నా వయసు 5 సంవత్సరం నుండి కూడాను అది అలాగా ఎప్పుడు పాడుకుంటూ ఉండటమే తప్ప నేను ఎప్పుడు సంగీతం నేర్చుకోవాలని కూడా అనుకోలేదు. కానీ ఈ సత్కళావాహిని మంజరి సంగీత కళాశాలలో జరిగే ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాలకి వచ్చి నాకు ఎంతో ఆనందం అనిపించింది. అప్పుడే మన సంగీత కళాశాల సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. 3 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు కూడా ఎవరన్నా ఇందులో పాల్గొవచ్చు అన్నారు మాస్టర్. అనగానే నేను నాకు నేర్తారా స్వామి అన్నాను. అనేసరికి రెండమ్మా మేము నేర్తాము అన్నారు. వారి యొక్క ప్రోద్బలంతో నాకు ఇంకా సంగీతం బాగా నేర్చుకుని డిప్లొమా కూడా కట్టాలని వారు ఎన్నో రకాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా రిటైర్మెంట్ లైఫ్ సంగీతంతో ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను.
1: భక్తి సంగీతం ప్రధాన లక్ష్యంగా వికాస్ తరగని తత్కాలమైన సంస్థల్లో మీరు చేస్తున్న సేవలు ఆజంద్రార్కం అజరామరం కాగలవని చెప్పి ఆశిస్తూ ఈ చర్చా వేదికలో మరి పాల్గొన్న ఆత్మీయులైన సోదరి సోదరి మనందరికీ కూడా అభినందనలు అందజేస్తున్నాను.
0: ఇప్పటి వరకు చర్చా వేదికలో పాల్గొన్నవారు శ్రీయుతులు శ్రీ ఇవి కృష్ణమాచార్యులు, శ్రీ కె భాస్కర్ రామం, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమల్లి మణిబాబు, శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, వి మణికుమారి, బివి రమణమ్మ, చివరగా వైద్య నారాయణ హరి. సమాజ సేవలో వైద్యం డాక్టర్లుగా ఎనలేని పేరు ప్రఖ్యాతులుగాంచి సమాజ సేవలు అందిస్తున్న డాక్టర్ ఎం సుబ్బారావు గారు, డాక్టర్ చిక్కాల సరోజిని గారు వారి యొక్క అనుభవాలను తెలియజేస్తారు.
3: గత 50 సంవత్సరాల నుంచి నేను కాకినాడ టౌన్లో నా రూపణ వైద్యం చేసేటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా చేసేటువంటి ఏర్పాటుగా నేను చేస్తున్నాను. ఈరోజు మనకి 20 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాల దాకా అయిపోవచ్చు. తర్వాత 3-4 సంవత్సరాలు అవుతుంది. సత్కళావాహిలో కూడా నేను డాక్టర్ సరోజిని గారు కూడా ఇద్దరూ కలిపి ఇక్కడ మేము ఒక డిస్పెన్సరీ ఓపెన్ చేసి రన్ చేస్తున్నాం. పేద ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా మేము ఫ్రీ సర్వీస్ చేసేటువంటి ఏర్పాటు ఎప్పుడూ కూడా జరుగుతుంది, జరుగుతూనే ఉంది, ఇంకా ముందు కూడా జరుగుతుంది. ఇంకా ఎటువంటి మనుషులు వచ్చినప్పటికీ కూడా మేము వైద్యం చేసేటువంటి ఏర్పాటు మా ఇద్దరిలోనూ కూడా చక్కటి పొజిషన్లో రన్ అవుతుంది. మా వృత్తికి కూడా ఆయన ధర్మం చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు.
4: నేను డాక్టర్ చిక్కాల సరోజిని అండి. నేను పూర్వము అంటే నేను ఈ కాకినాడ కాలేజ్ స్టూడెంట్ని. నేను సౌదీ అరేబియా నుంచి వచ్చి 4 సంవత్సరాలు అయింది. దానికంటే ముందు 92 నుంచి కూడా కృష్ణమాచార్య గారు వాళ్ళ అమ్మగారు శ్రీనివాసమ్మగారి దగ్గర నేను కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత ఆవిడే స్థాపించారు సత్కళావాహిని. తర్వాత నేను సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. వచ్చేసే ముందు రిజైన్ చేసే ముందు అందరూ అడిగారు, మీరు అంత బిజీగా ఉంటారు కదా కాకినాడ వెళ్ళి అందులో ఏం చేస్తారు అని. అప్పుడు చెప్పాను సత్కళావాహిని అనే సంస్థ ఉంది, మన రిటైర్మెంట్ అయిన తర్వాత అటువంటి సంస్థల్లో మనం ఉండటం చాలా మంచిది అని అనుకుని ప్రతి శనివారం కూడా నేను డాక్టర్ సుబ్బారావు గారు ఇద్దరం 5 నుంచి 7 గంటల వరకు కూడా ప్రతి వాళ్ళకి ఫ్రీగా చేస్తాం. మొన్న ఈ మధ్య ఇంకొకటి కూడా అనౌన్స్ చేశాము కంపెనీ వాళ్ళకి, వాళ్ళు ఎటువంటి మొబైల్ క్యాంప్స్ చేసినా సరే మా సంస్థ నుంచి మేము కూడా రూరల్ ఏరియాస్కి వచ్చి మేము సేవలు అందిస్తామని చెప్పాము. సో ఆ విధంగా కూడా కొంత మా సత్కళావాహిని ద్వారా రూరల్ ఏరియాకు కూడా సర్వీస్ చేయాలనే మోటివేషన్ ఉంది మాకు. సో ఎవరికైనా ఇప్పుడు అవసరం వచ్చినా రూరల్ ఏరియాలో మా సంస్థ నుంచి మా డాక్టర్ల తరపున మా ఇద్దరు తరపున ఎల్లప్పుడూ మా హెల్ప్ ఉంటుందని. ముందు ఇక్కడ వృద్ధాశ్రమం పెట్టాలి అని వచ్చాను 4 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఒక 1 ఇయర్లో వృద్ధాశ్రమం కూడా ఉంటుంది.
0: ఇప్పటి వరకు డాక్టర్ ఎం సుబ్బారావు, డాక్టర్ చిక్కాల సరోజిని వారి యొక్క అనుభవాలను చక్కగా

0: చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది.
1: కాకినాడ సత్కళావాహిని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీయుతులు శ్రీ వి కృష్ణమాచారి, శ్రీ కె భాస్కర్ రామం, శ్రీ రావి రాధాకృష్ణమూర్తి, శ్రీ నల్లమల్లి మణిబాబు, శ్రీమతులు గుజ్జారి కాత్యాయని, వి మణికుమారి, బివి రమణమ్మ, డాక్టర్ ఎం సుబ్బారావు, డాక్టర్ చిక్కాల సరోజిని.
2: ఇంతవరకు మీరు సత్ కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక కార్మిక గీతం వింటారు.

ఇంతవరకు మీరు కార్మిక గేయం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలో వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. గోవింద గోవింద ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి బంగళపూడి అనిత సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రంలోని ఆక్వారంగం, మామిడి, పొగాకు పంటల పరిస్థితి, రైతులకు అందిస్తున్న మద్దతు, మార్కెట్

0: టింగ్ సౌకర్యాలు, ఎగుమతుల అవకాశాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యాలయాలపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో కొనసాగుతున్న అభివృద్ది పనులను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ టెర్మినల్ నిర్మాణ పనులను మరో 4 నెలల్లో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకురానున్నామని అన్నారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పనతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రు రైల్వే పైవంతెన ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ రైల్వే లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉండటంతో 142 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆర్బీఓ నిర్మాణం పూర్తయిన తరువాత మంగళగిరి, నిడమర్రు, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని తెలుపుతూ,
1: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. ఉండవల్లి సెంటర్ లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అది డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్ అవన్నీ మొదలైన వర్క్, సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి నేచురల్ గా ఫార్మ్ అయిపోతుంది. దాని వల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదేపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసిన అవకాశం ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది, అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు, భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తే కావాల్సిన వసతులు గానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం.
0: సింగపూర్లో రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మెరీనా బే శాండ్స్ లో ఉన్న సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ కార్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్ కొలిన్ గోతో మంత్రి సమావేశమయ్యారు. సింగపూర్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రతకు సంబంధించి అమలు చేస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం గురించి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సింగపూర్లోని తువాసు సౌత్ వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు పెద్దపీట వేయడంతో పాటు రక్షణ సాంకేతికతలో స్టార్టప్ల అభివృద్దికి ప్రోత్సాహం లభించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశ భద్రతా వ్యవస్థలో వచ్చిన మార్పులపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ దేశ భద్రతను మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశ భద్రత, రక్షణ రంగాల బలోపేతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నవభారత నిర్మాణానికి దోహదపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ప్రాచీన వారసత్వమని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో యోగా ఆరోగ్యకరమైన జీవితానికి మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: మన ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. రెగ్యులర్ మన లైఫ్ స్టైల్ లో యోగాను ఒక పార్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు కలెక్టర్ గారు విజయకృష్ణ గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ క్రికెట్ పోటీలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. విజయవాడ సన్ షైనర్స్, తుంగభద్ర వారియర్స్ మధ్య తొలి మ్యాచ్ కడపలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ టోర్నీలో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసమకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేటి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి శ్రీమతి పత్తిపురపు రమాదేవి గారి ప్రసంగం వింటారు.
7: ప్రపంచం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉంది. సాంకేతిక విప్లవం శరవేగంగా మానవ జీవితంలో రోజుకో కొత్త మార్పుని తీసుకొస్తుంది. ఈ ఆధునిక కాలంలో వేగవంతమైన అభివృద్ధిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలు మన దైనందిన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ఫోన్, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ డివైజెస్, మైక్రోఫోన్లు, పెన్ డ్రైవ్లు, క్యాలిక్యులేటర్స్, ఇంటర్నెట్, శాటిలైట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఎక్కువగా ఉంది. దేశ భద్రత, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా యువతి యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య, వైద్య, వృత్తి సంబంధమైన డిజిటల్ పేమెంట్స్, ఇలా చాలా రకాలుగా ఈ పరికరాలు మన నిత్య జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. పూర్వకాలంలో పుస్తకం హస్తభూషణం అనేవారు. ప్రస్తుతం సెల్ఫోను హస్తభూషణంగా మారింది. మనిషి నిత్య జీవితంలో సాంకేతిక అవసరాల ఆవశ్యకత బాగా పెరిగింది. వీటి వలన ఉపయోగం ఎంత ఉందో, ప్రమాదం కూడా అంతే ఉంది. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ డిజిటల్ మీడియా మాయా ప్రపంచానికి ఆకర్షితులవుతున్నారు. వీటి కారణంగా ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన చదువుని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. సెల్ఫోన్ కొనివ్వలేదనే కారణంతో స్తోమత లేని తల్లిదండ్రులపై భౌతిక దాడులు చేయడం, చిన్న చిన్న విషయాలకే అలిగి ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పెద్దవారి నుంచి నెలల వయసున్న పసిపిల్లల వరకు ఎలక్ట్రానిక్ వస్తువుల మాయలో పడిపోతున్నారు. యువత యువకులు ఎక్కువ వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ డిజిటల్ మీడియా అని చెప్పవచ్చు. ఈ మధ్య క్రొత్తగా AI పరిజ్ఞానం, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అందుబాటులోకి వచ్చింది. దీని వలన మానవాళికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా తీవ్రమైన ప్రమాదం కూడా పొంచి ఉంది. AI టెక్నాలజీ మనుషుల యొక్క పనిభారాన్ని, వారి రోజువారీ జీవిత అవసరాలను సులభతరం చేసినప్పటికీ ఉద్యోగ మరియు వ్యక్తిగత భద్రతకు, అలాగే సమాజము, దేశం యొక్క రక్షణ ప్రయోజనాలకు తీవ్రమైనటువంటి ముప్పు పొంచి ఉంది. ముందుగా AI వలన ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. AI ముఖ్యంగా మానవ మేధస్సుని అనుకరించే సాంకేతిక విప్లవం. దీని ద్వారా పనులను అత్యంత వేగంగా సమర్థవంతంగా చేయవచ్చు. తప్పులు జరగకుండా ఈ టెక్నాలజీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఉపయోగాలు మాట్లాడుకుందాం. మనిషి శరీరంలో రాబోయే వ్యాధులను ముందుగా గుర్తించడంలోనూ, కొత్త మందులను ఆవిష్కరించడంలోనూ, శస్త్రచికిత్సల్లోనూ చాలా ఉపయోగపడుతుంది. డేటా అనాలిసిస్, పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించి భవిష్యత్తులో తీసుకోబోయే కొత్త కొత్త వ్యాపార నిర్ణయాలకు ఈ ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. సైబర్ భద్రత, ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీనివలన చాలా విధాలుగా మానవ జీవితానికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో వ్యాపార లావాదేవీల్లో అకౌంట్స్లో సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోయి ఒక మనిషి

0: చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సంపదనంతా ఒక్క ఫోన్ కాల్ డేటా చోరీ జరిగి, ముఖ్యంగా మధ్యతరగతి వారు, అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేనివారు ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సైబర్ దాడులను పసిగట్టడం, హ్యాకింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో మరియు సురక్షిత వాతావరణాన్ని ఏర్పరచడంలోనూ సహాయపడుతుంది. ఇప్పుడు ఏఐ వలన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం అధికంగా ఉంది. మనుషులు చేసే పనులను రోబోట్లు చేయడం వలన మనుషులతో పనిచేయడానికి అంతగా అవసరం రాదు. ఒక వ్యక్తి ఎప్పుడు చేయని పనులను లేదా తన జీవితంలో ఎన్నడూ మాట్లాడని మాటలను చేసినట్టుగా, మాట్లాడినట్లుగా మార్చబడి నకిలీ వీడియోలు లేదా అసభ్యకరమైనటువంటి ఫోటోలను ఏఐ ద్వారా సృష్టించి సామాజిక మరియు కుటుంబ బంధాలను విడదీయబడుతుంది. సున్నితమైన వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుంది. ప్రతి చిన్న విషయానికి ఏఐ మీద ఆధారపడటం వలన మనుషులలో సహజ సిద్ధంగా ఉండే ఆలోచన సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం చాలా ఉంది. అలాగే దేశ భద్రత కూడా ప్రశ్నార్థకంలో పడుతుంది. మనుషుల ఆంతరంగిక విషయాల్లో ఏఐ జోక్యం ఎక్కువవడం వలన వారిలో అభద్రతాభావం పెరిగిపోయి తీవ్రమైన ఒత్తిడి ప్రభావానికి లోనవుతారు. ముందు ముందు మనిషి సర్వస్వతంత్రుడుగా, స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా తన జీవితాన్ని గడపలేడేమోననేది సత్యం. ఇలాంటి ఉపద్రవాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే అనేది మనం గ్రహించాలి. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోని మిగతా దేశాలన్నిటికంటే విశిష్టమైన మరియు పటిష్టమైనటువంటి స్థానంలో ఉంది. ఏదో ఒక వేడుక కానీ, పండుగ సందర్భం కానీ, బంధువులు స్నేహితులు కలుసుకునే సందర్భం వచ్చినప్పుడు పూర్వకాలంలోలాగా వారిని చిరునవ్వుతో పలకరించడం, బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడగడం, కాసేపు వారితో మర్యాదపూర్వక సంభాషణ కొనసాగించడం చాలా వరకు ఈ మధ్యకాలంలో తగ్గిపోతున్నాయి. నేటి యువతరం ల్యాప్టాప్ సెల్ఫోన్లలో తల ఎత్తకుండా, పక్కన ఏం జరుగుతుందో కూడా గమనించకుండా వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ కారణంగా సామాజిక బంధాలు చాలా బలహీనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు అతిగా వాడటం వలన వచ్చే ఆరోగ్య సమస్యలేంటో మాట్లాడుకుందాం. ల్యాప్టాప్ కంప్యూటర్లో కొన్ని గంటల పాటు నిరంతరాయంగా ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేయడం వలన మెడ వెన్నుపూస అలాగే కంటి సంబంధమైన వ్యాధులు, ఊబకాయం, చిరాకు, కోపం, మానసిక ఆందోళన, చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించడం, ఇలా చాలా సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటికి తగినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఏదైనా విషయం పెద్దవారి నుంచి నేర్చుకోవడంలో చాలా వేగంగా స్పందిస్తారు. పిల్లల ముందు పెద్దవారు సాధ్యమైనంత తక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం చేయాలి. రోజుకు ఒక గంట నుంచి 2 గంటలకు మాత్రమే వారి స్క్రీన్ టైం ఉండాలనే నియమం ఖచ్చితంగా పాటించాలి. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడం, బామ్మ తాతలతో సహా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అందరూ కలిసి భోజనం చేయడం, ఎక్కువ సమయం పిల్లలతో గడపడం వలన వారిలో అభద్రతాభావం లేకుండా చేయవచ్చు. వారిని వీలున్నంతవరకు విహారయాత్రలకు, దర్శనీయ స్థలాలకు తీసుకెళ్లడం వలన పిల్లల్లో మానసిక ఎదుగుదల బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కథలు ఇంట్లో పెద్దవారితో చెప్పించడం పిల్లలకి చాలా మంచిది. వారి సెలవు దినాల్లో వ్యాయామం, యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఆటలు మొదలైనవన్నీ నేర్పించాలి. కళల పట్ల వారి ఆసక్తిని గమనించి వారికి తర్పీదు నిప్పించడం లాంటివి చేయాలి. క్రమబద్ధమైన జీవితం గడిపే విధంగా రోజువారీ టైం టేబుల్ వారి కోసం ఏర్పాటు చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు ప్రతి తల్లిదండ్రులు తీసుకోవడం వలన ఇబ్బడి ముబ్బుడుగా మన ఇంట్లోకి వచ్చి పడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుండి రేపటి భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చు. మన అభిమాన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాల పండగ పూర్తి చేసుకుంది. భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్న గొప్ప ప్రసార మాధ్యమం మన ఆకాశవాణి. ఆకాశవాణిలో మన ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ చాలా ప్రాచుర్యం పొందిన కార్యక్రమాల్లో ప్రముఖముగా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి నెల ఆఖరు ఆదివారం 11:00 ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని. అలాగే ఆకాశవాణిలో ప్రతిరోజు సుప్రభాతం నుంచి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, పాటలు, కథలు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. పెద్దవారు, యువతి యువకులు, పిల్లలు, వృద్ధులు, రైతులు, మత్స్యకారులు, రకరకాల వృత్తుల్లో ఉన్నవారు ఎవరి పనికి ఆటంకం లేని విధంగా, ఎవరి పనిపాటలు వారు చేసుకుంటూనే రేడియో ప్రసారాలు వినవచ్చు. చివరగా చిన్న అభ్యర్థన, అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు మన పూర్వీకులు. మన నిత్య జీవితంలో ఏది ఎక్కువైనా దాని ఫలితం చేదుగానే ఉంటుంది. కంప్యూటర్ కానీ, సెల్ఫోన్ కానీ ఎంత అవసరమో అంతే వాడటంలో మనకి ఒక క్లారిటీ ఉండాలి. నమస్కారం.
1: మీరింతవరకు నేటి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పి. రమాదేవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈరోజు కార్యక్రమంలో పొడిబారిన చర్మం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఋతువులు మారే కొద్దీ చర్మపు స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. మృతకణాలన్నీ ఒంటి మీద పేరుకుపోయి ఉంటాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోతే అవి అలానే ఉండిపోయి మరికొన్ని ఇతర సమస్యలకు కూడా దారితీస్తాయి. అందుకే చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. చూడగానే ఆకర్షించే మన ముఖ సౌందర్యం చర్మం ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. వయసు పైబడుతున్నా యౌవనంగా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం కాంతు లేనేలా చేయొచ్చంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. ముందుగా చర్మం మీద మృతకణాలను ఎలా తొలగించుకోవచ్చో చెప్పుకుందాం. స్నానం పూర్తి కాగానే మంచి బాడీ లోషన్ ద్వారా కానీ క్రీమ్ ద్వారా కానీ సున్నితంగా మర్దనా చేయాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నీలి ఈ 5 రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు తరచుగా తింటూ ఉండాలి. బాగా పండిన ఒక అరటిపండు, ఒక అవకాడో, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి స్వయంగా బాడీ కండిషనర్ను తయారు చేసుకుని వాడుకోవచ్చు. కేవలం ఆలివ్ నూనె, కొబ్బరి నూనెతో మర్దనా చేసినా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన కొవ్వు లభించే అవకాడో, నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, చేపలు ఇంకా ముడి ధాన్యాలను తరచుగా తింటూ ఉండాలి. ఈ జాగ్రత్తల్లో ఏ కొన్ని పాటించినా చర్మ సంబంధమైన ఏ సమస్యలకు గురి కాకుండా చక్కటి నిగారింపును మన సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు చర్మానికి మెరుగు ఎలా తేవాలో తెలుసుకుందాం. చర్మ సౌందర్య పదార్థాలు చాలానే ఉండొచ్చు. అయితే అవి ఎంత ఉపయుక్తంగా ఉంటాయనేది ఎంత ముఖ్యమో, మనకు ఎంత అందుబాటులో ఉంటాయనేది కూడా అంతే ముఖ్యం కదా. అలా అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే సౌందర్య సాధనం కన్నా పదార్థం అంటే బాగుంటుందేమో. సౌందర్య పదార్థం ఒకటి ఉంది, అదే బియ్యపిండి. ఇది సహజ సిద్ధమైన చర్మ సౌందర్య సాధనం. దీనికి చర్మంలో అదనంగా ఉండే సిబంను పీల్చివేయడం ద్వారా చర్మాన్ని మృదువుగా తయారు చేసే లక్షణం ఉంది. స్నానానికి ముందు బియ్యపిండిని వాడే సంప్రదాయం ఎప్పటినుండో ఉన్నా ఇందులోని పోషకాలు, లవణాలు, సౌందర్య మూలకాల గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువే. నిజానికి బియ్యంలో ఉండే అమినో యాసిడ్లు, విటమిన్లు చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు కాంతిహీనం కాకుండా కాపాడతాయి. బియ్యం పిండిలో అరటి పండ్లు, ఆముదం కలిపి పేస్ట్లా తయారు చేసుకుని వాడితే ముఖం మీద ఏర్పడిన నల్లటి మచ్చలన్నీ తొలగిపోతాయి. మచ్చలతో పాటు సన్నని గీతలు ఈ పేస్ట్తో మాయమైపోతాయి. ప్రత్యేకించి ముఖం మీద అలసట లక్షణాలు పోయి ముఖం హాయిగా కనిపిస్తుంది. నిమ్మకాయ రసంలో కొన్ని నీళ్లు కలిపి ముఖం

0: తప్పకుండా వాడాలి. పండ్ల తొక్కలతో ముఖం మీద రుద్దడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. వాతావరణ కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, ఏ విటమిన్, ఇంకా సి విటమిన్, సిరం ఉన్న చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడుకోవచ్చు. ఆహారంలో ఎక్కువ భాగం పండ్లు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. కొబ్బరి నూనె శిరోజాలకు చాలా మంచిది. దీనివల్ల మొటిమలు, కురుపులు తగ్గుతాయి. అంతేకాదు, చర్మం మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది. ముడతలు పడదు, పొడిబారదు కూడా. వీటన్నిటికీ కారణం చర్మానికి కావలసిన తేమను అందించే గుణాలు కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉండడమే. రోజు కంటి చుట్టూ కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం ముడతలు పడదు. కొబ్బరి నూనె తేనెలను సమపాళ్లలో కలిపి పేస్ట్లా చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు, కురుపుల బాధ ఉండదు. పైగా చర్మం మృదువుగా ఉంటుంది. కొబ్బరి నూనె ముఖానికి పూయడం వల్ల చర్మంపై బ్యాక్టీరియా చేరనే చేరదు. చర్మం మీద కంటికి కనిపించని దుమ్ము పేరుకుపోతుంది. దాన్ని తొలగించాలంటే క్లెన్సర్ను మించింది లేదు. అయితే అందుకు రసాయనాలతో నిండిన క్లెన్సింగ్ ఉత్పత్తులు వాడటం కన్నా ఎటువంటి హాని కలిగించని పచ్చి పాలు వాడడం చాలా ఉపయోగం. ఇవి మంచి క్లెన్సర్గా పనిచేస్తాయి. అది ఎలాగంటే, పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. ఇప్పుడు ముఖంపై జిడ్డు పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. శనగపిండి చర్మంపై మలినాలను పోగొడుతుంది. ముఖం మీద ట్యాన్ పోవడానికి ఫేస్ ప్యాక్లా దీన్ని వాడుకోవచ్చు. శనగపిండిలో పెరుగు, నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుని 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే మన ముఖ సౌందర్యాన్ని, చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు. విన్నారు కదండి, పొడిబారిన చర్మం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
4: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
5: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
4: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
5: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
4: వేరే మార్గాల కోసం వెతకండి,
5: ఆకాశవాణిని సంప్రదించండి.
4: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
5: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలు, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నయీ రోషని చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: మీరు విన్న పాట జాన్ చిత్రం నుంచి. మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: కహానీ హై సునా రహీ ఆకాశవాణి ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్ జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్ కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్ जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రోతలు రెడీగా ఉన్నారా? ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ప్రశ్న అడిగేస్తున్నాను, అందరూ వాట్సాప్లోకి వచ్చేయండి. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం వసంతం చిత్రం నుంచి ఒక పాట విందాము.

మరి నేను ప్రశ్న ఇలా అడిగానో లేదో అలా ఆన్సర్స్ వచ్చేసినాయి. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ రాశారు. నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాంచ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలులంక, అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసిహెచ్ డేవిడ్, దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. వారందరి తరపున కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ, చిరంజీవి, పావని, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఎవరు పంపించారంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ అండి. వెంకట సుబ్బయ్య ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీకాంత్, సంధ్య వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కత్తి నారాయణ ఎడవల్లి గ్రామం రాచర్ల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోన్స్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, ప్రకాష్, సుష్మా వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి పోలు శివదాసురెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర ఇనమడుగు నుండి తుమ్మా పద్మావతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి తర్వాత పీర్జాదిగూడ శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
కొత్తపేట గణేశ్వరరావు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కాట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత

సమీనా నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతమంది పేర్లు చదివేశాక ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అవతరించింది? ఓకేనా అండి, క్వశ్చన్ విన్నారా? తర్వాత రామ్ వీరంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షాలేం రాణి చేబ్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మరి ఆన్సర్ చూసేద్దామా? ఓకే అండి, నేను అడిగిన ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, ఎవరో పంపించారు చూద్దాం. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అరుణాచల్ ప్రదేశ్లోని కీ పన్యోర్, ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రతిపాదించిన బయో హ్యాపీనెస్ అనే భావన ఆధారంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. దీనిని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇంకా అక్కడ జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి అమలు చేయడం జరిగింది. జీవ వైవిధ్య పరిరక్షణ, ఆహార భద్రత, ఇంకా స్థానికుల శ్రేయస్సును పెంపొందించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. బయో హ్యాపీ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్లోని కీ పెన్యూర్, ఓకేనా. మరి మనకి ఇంకా కొంతమంది పంపించారు ఇప్పుడు, వినయ్, శ్రీదేవి, శైలజ. ఎనీవే ఆన్సర్ చదివేసినా కూడా మరి పేరు చదువుతున్నా నేను. ఇంకోళ్ళ నుండి శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా పంపించారండి. పంపించిన వారు తిరిగి పంపించవద్దు. సత్యనాథ్ హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మరి మనం రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నేను అడగబోతున్న సెకండ్ క్వశ్చన్, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఏ సంస్థ రూపొందించారు? ప్రశ్న మరొకసారి, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఎవరు రూపొందించారు? ఓకేనా, ఈ ప్రశ్నకు సమాధానం చూసేలోగా సంతోషం చిత్రం నుంచి ఒక పాట విందాము.

నేను అడిగిన ప్రశ్న, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఏ సంస్థ రూపొందించారు అని అడిగాను కదా. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా

నెంబర్కి వాట్సాప్ చేశారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్, నెల్లూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కే రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అవినిగడ్డ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కత్తి నారాయణ, ఎడవల్లి గ్రామం, రాచర్ల మండలం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ప్రభ, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. వారణాసి నుండి రెంటచింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహబూబ్, సుభాని కరెక్ట్ ఆన్సర్ అండి. కడప నుండి వినయ్, శ్రీదేవి, శైలజ మీరు సగం ఆన్సరే పంపించారు. ఇంకా ఫుల్ ఆన్సర్ ఉంటుందండి. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్. రామ్, వీరంపల్లి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనాథ్, హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కోట, మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు నుంచి హాఫ్ ఆన్సరే పంపించారండి. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ అండి. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచారి రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఒకసారి చూసుకోండి. కరీంనగర్ జిల్లా ఆమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు, కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్, దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

వెంకటేష శ్యామల అయాన్స్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు ప్రకాష్ సుష్మా వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొల్లు నుండి శ్రీనివాసరావు శివకుమారి మోహనకృష్ణ రేవంత్ కుమార్ లక్ష్మి హారిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రమ్య మనోహర్ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి హాఫ్ ఆన్సరే పంపించారండి. పీర్జాదిగూడ శ్రీకాంత్ సంధ్య నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు కరెక్ట్ ఆన్సర్ అండి. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పీర్జాదిగూడ శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనూజ శ్రీవత్స హైదరాబాద్ నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తరువాత నెల్లూరు నుంచి రేవతి రాజశేఖర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హాఫ్ ఆన్సరే కరెక్ట్ అండి. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్న, యాంటీ పెస్టిసైడ్ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఎవరు రూపొందించారు, అనగా ఏ సంస్థ రూపొందించారు అని అడిగాను కదా. బెంగళూరులోని బ్రిక్ ఇన్స్టెమ్ సంస్థ, సెప్యో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో రూపొందించారు. ఇదేంటంటే రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ పెస్టిసైడ్ సూట్ అన్నమాట ఈ కిసాన్ కవచ్ అనేది. బ్రిక్ ఇన్స్టెమ్ అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి మనకి టైం తక్కువగా ఉండటం వల్ల జల్సా చిత్రం నుంచి ఒక పాట విందాం.

మరి కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుద్దాం. రేపటి యువలయలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సంస్కృత పాఠం వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్య కం అంశం బోధయతి?
2: మృచ్ఛకటికం నాటకంలో ద్వితీయ అంకంలో వసంతసేన ఉదార స్వభావం మరియు ఆనాటి సమాజంలోని జూదగాళ్ల పరిస్థితులను శూద్రకుడు చాలా చక్కగా చిత్రించాడు. దాన్ని వివరిస్తాను.
1: అవశ్యమార్యా.
2: ఉత్తమం. మాధురుడు కళ్ళు నులుపుకుంటూ, అరే దేహి దేహి, ఒరే నా డబ్బు మూటను ఎవరా, అంటే జూదరి భర్త, యావదేవ వయం దర్దురేణ కలహాయితాః తావదేవ స పురుషోపక్రాంతః, అయ్యా మనం దద్దునితో గొడవ పడుతుండగా ఇంతలో వాడు పారిపోయాడు. మాధురుడు, జోదగాడి పిరికిలు గుద్దు వల్ల ముక్కు పగిలి రక్తస్రావం అయింది కదా, ఆ గుర్తుల వెంట వెళ్దాం పద. వాటి వెంట వెళ్తూ వెళ్తూ జూదరి భర్త వసంతసేనాగృహం ప్రవిష్ట సహ, వాడు వసంతసేన ఇంటిలోకి దూరాడు. మాధురుడు, భూతాని సువర్ణాని, అయితే దీనారాలు దొరికినట్లే. జూదరి, రాజకులంగత్వా నివేదయామహ, రాజసభకు వెళ్ళి నివేదిద్దాము. ఇంతలో వసంతసేన మదనికకు అతనెవరో వివరాలు తెలుసుకోమని సంజ్ఞ చేస్తుంది. లోపలికి దూరాడు కదా సంవాహకుడు అతని గురించి. మదనిక, కుతః ఆర్యః, కోవా ఆర్యః, కశ్యవా ఆర్యః, కాంవా వృత్తిం ఆర్య ఉపజీవతి, కుతోవా భయం, తమరెక్కడి వారు అంటే ఏ ఊరు అని అడగడంలో అన్నమాట. తండ్రి ఎవరు, ఎవరివాడు, తమరి వృత్తి ఏమిటి, మీ జీవనోపాయం ఏమిటి, భయం దేనికి, ఇవన్నీ అడిగింది ప్రశ్నల పరంపర. సంవాహకుడు, శృణోతు ఆర్య, ఆర్యే మే పాటలీపుత్రం జన్మభూమి, సంవాహకస్య వృత్తిం ఉపజీవామి. ఓ పూజ్యురాలా విను, పాటలీపుత్రం నా జన్మస్థలం. ఇక్కడ ఆర్యే అంటే అమ్మ అనొచ్చు, అక్క అనొచ్చు, అనేక రకాలుగా శబ్దం. పెద్ద కాపు పిల్లవాడిని ఒళ్ళు పట్టే వృత్తిని చేపట్టాను. వసంతసేన, సుకుమారా ఖలు కళాశిక్షిత ఆర్యేణ, అత్యంత సుకుమారమైన కళ నేర్చుకున్నారే. సంవాహకుడు, ఆర్యే కళా ఇది శిక్షిత ఆజీవిక ఇదానీం సంవృత్త, అక్క కళా అనే నేర్చుకున్నాను, నేడు అదే జీవనోపాధి అయింది. అక్కడ మదనిక, అతి నిర్విణ్ణం ఆర్యేణ ప్రతివచనం దత్తం తతస్తత. తమరు అత్యంత విషాదంగా జవాబిచ్చారే. ఇంకా ఇంకా. సంవాహకుడు, తత ఆర్యే ఏష నిజగృహ ఆహిండకానాం ముఖాత్వాపూర్వ దేశదర్శన కుతూహలేనాహాగత, ఇహాపి మయా ప్రవిశ్యోజ్జయినీమేక ఆర్యః శుశ్రూషితః యస్తాదృశః ప్రియదర్శనః ప్రియవాదీ దత్వా నకీర్తయతి అపకృతం విస్మరతి కిం బహునా ప్రలపితేన దక్షిణతయా పరకీయమివాత్మానమవగచ్చతి శరణాగతవత్సలశ్చ. నేను మా ఇంట పాటలీపుత్రముననే ఊరూరు తిరుగువారి నోటి నుండి, అనగా బైరాగులు సన్యాసులు మొదలైనటువంటి వారి వలన విని కొత్త దేశాన్ని కొత్త ప్రాంతాన్ని చూడాలనే కోరికతో ఇక్కడకు వచ్చినాను. ఇక్కడను ఉజ్జయినిలోనే ప్రవేశించి అయ్యకు సేవ చేసి తిని సంవాహనాది చేత కాబోలు ఎవరైతే ఒకసారి చూచిన మాటిమాటికి చూడవలననిపించి క్రొత్త ఎందము అనగా సాటిలేనివాడుగా తోచువాడు, తీయని మాటలవాడు, దానమును బయటకి చెప్పనివాడు, దానే మౌనం అన్నట్లుగా ఉండేవాడు, అపకారమును మనస్సును ఉంచుకొననటువంటి వాడు, మరచిపోయేవాడు, అసలు ఇన్ని మాటలెందుకు, దయా మోమాటము వలన తనను ఇతరుని అధీనుని వశముననున్నవానిగా తలంచువానికి కావలసినదెల్లా సమకూర్చేటటువంటి వాడు, అనగా శరణన్నవారి ఎడ బిడ్డల వలే వాత్సల్యము కలవాడు అని ఇన్ని విశేషణాలు చెబుతూ ఉంటే మదనిక, క ఇదానీం ఆర్యాయా మనోరథాంతరస్య గుణాంశ్చోరై జననీ అలంకరోతి ఉజ్జయినీం అలంకరోతి, అంటే ఇన్ని సుగుణాలను దోచుకుని ఈ ఉజ్జయినీ నగరమునకు అలంకారముగా ఇందు కాపురమున్నవాడు నీ మనోరథము కంటే వేరెవరున్నారమ్మా? వసంతసేన: సాధు భంజే, మయాపి యవమేవ హృదయేన మంత్రితం. ఓ చెలి, లెస్సగా చెప్పావే, నేనును అలాగే ఆలోచిస్తున్నాను. మదనిక: ఆర్య, తతస్తత, ఇంకేమిటి చెప్పండి, ఆ తర్వాత ఏం జరిగింది? ఆర్యే: స ఇదానీం అనుక్రోశకృతై ప్రధానై. అమ్మా, తన ధనము అర్థులు అనగా కోరిన వారికి కోరినంత ఇచ్చుట చేత అతడిప్పుడు అంటూనే ఆగిపోయాడు. వసంతసేన అంటోంది: కిముపరత విభవ సంవృత్తం. ఏమి, అతని వైభవాన్ని విభవాన్ని కోల్పోయాడా? సంవాహ: అనాఖ్యాతమేవ కథమార్యయా విజ్ఞాతం. అమ్మా, నేను చెప్పకుండానే మీరు గ్రహించారే. వసంతసేన: కిమత్ర జ్ఞాతవ్యం, దుర్లభా గుణా విభవాశ్చ అపేయేషు తడాగేషు బహుతరముదకం భవతి. ఇక్కడ తెలియవలసిందేముంది, గుణములతో కూడినటువంటి వాడికి విభవమును అరుదు, అంటే వైభవం కోల్పోతూ ఉంటాడు లోకంలో. తాగడానికి పనికిరాని తటాకాలలో నీళ్ళెక్కువ. ఆర్య: కిం నామధేయక్కలు సహా? ఆర్య: అతని పేరేమిటో అని అడిగింది చెలికెత్తైన మదనిక. సంవాహుడు: ఆర్యే, క ఇదానీం తస్య భూతల మృగాంకస్య నామ.

0: न जानाति स खलु श्रेष्ठिचत्वरे प्रतिवसति शिलाघनीय नामधेय आर्यः चारुदत्तो नाम अका ఆ భూలోకపు చంద్రుని పేరు తెలియని వాడెవ్వడు. అతడు షాహుకారు చౌకులో కాపురమున్నాడు. మెచ్చిన పేరు గలవాడు చారుదత్తడని పేర్ల అతడు కీర్తిని పొందినటువంటివాడు. వసంతసేన సహర్షం ఆసనాదవతీరి ఒక్కసారిగా తాను కూర్చున్నటువంటి ఆసనం నుండి కిందకి దిగినదై ఆర్యస్య ఆత్మీయమేతద్గేహం చేటి దేహి అస్య ఆసనం తాళవృంతకం గృహాణ పరిశ్రమ ఆర్యస్య బాధతే. వెంటనే ఆ కూర్చున్న కుర్చీలోంచి లేచి, అయ్యా, ఈ ఇల్లు తమదిగా భావించవచ్చు. ఓ చెలి, ఈయనకు ఒక ఆసనమిమ్ము, వింజామర పుచ్చుకొను. ఆర్యుడు మిక్కిలి అలసి ఉన్నాడు. ఎప్పుడైతే అతడు అతనికి చారుదత్తుడికి సన్నిహితుడని తెలిసిందో వెంటనే ఆవిడీ సపర్యలు చేయమంది మదనిగా అలాగే చేసింది. సంవాహకుడు స్వాగతంలో అనుకుంటున్నాడు లోపల. కథమార్య చారుదత్తస్య సంకీర్తనేన ఈదృశో మే ఆదరః సాధు. ఆర్య చారుదత్త సాధు, పృథివ్యాం త్వమేకో జీవసి శేషః పునర్జనః స్వసితి ఇతి పాదయోః నిపత్య భవతు ఆర్యే భవతు ఆసీనేషీదతు ఆర్య. ఏమి, చారుదత్తుని పేరు చెప్పినంత మాత్రము చేతని నాకింత ఆదరము జరుగుతున్నదే, శబాష్. చారుదత్త శబాష్. ప్రపంచములో నీ ఒక్కడవే జీవించియున్నాడు. బతుకనగా నీవే బ్రతుకువలను గాని తక్కినవారు ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే బతికి ఉన్నారు అని ఆమె కాళ్లపై పడి, అమ్మా, నాకు ఈ ఆదరము చాలు, మీరు పీఠంపై కూర్చోండి అన్నాడు. వసంతసేన వెంటనే ఆసనంలో కూర్చుని, ఆర్య కుతః స ధనికః, అయ్యా ఆ ధనికుడెక్కడా అని అడిగితే సంవాహకుడు వసంతసేనతో చారుదత్తుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఇలా చెబుతున్నాడు. ఐశ్వర్యం కంటే సజ్జనత్వమే గొప్పదని వర్ణిస్తూ ఈ శ్లోకం చెప్పాడు. విను.
1: అవశ్యమార్యా.
0: సత్కారధన ఖలు సజ్జన కస్య నభవతి చలాచలం ధనం యః పూజయితుమపి జానాతి స పూజా విశేషమపి జానాతి. ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: సత్పురుషులకు ఇతరులను ఆదరించడం గౌరవించడమే నిజమైన నిరంతర సంపద. లోకంలో డబ్బనేది ఈరోజు ఒకరి దగ్గర ఉంటే రేపు మరో దగ్గరికి వెళ్తుంది. అది ఎవరికీ స్థిరంగా ఉండదు. కానీ చారుదత్తుడు ఎలాంటి వాడంటే ఎదుటి వారిని మనస్ఫూర్తిగా గౌరవించడమే కాకుండా ఎవరికి ఏ సమయంలో ఎలాంటి సహాయం చేయాలో ఎలా సత్కరించాలో తెలిసిన గొప్ప సంస్కారవంతుడు అని భావం. తెలిసింది కదా?
1: అర్థమైంది ఆచార్య.
0: అస్తు, ఇక నాటకంలో వసంతసేన ఇలా అంటుంది. వసంతసేన అంటోంది తతస్తత, ఇంకా చెప్పండి, చారుదత్తుడు గురించిన మాట ఇంకా చెప్పండి. తతస్తేనార్యేణ సంవృత్తి పరిచారక కృతోస్మి చారిత్రావశేషే చ తస్మిన్ ద్యూతోపజీవీ అస్మి సంవృత్త తతో భాగదేయ విషమతయా దశ సువర్ణం ద్యూతే హారితం. అమ్మా, నేనా మహాపురుషుణ్ణి సేవిస్తున్నాను. ఆయన విభవమును కోల్పోయిన పిదప నేనీ జూదంలో ప్రవేశించా. నా మందభాగ్యం చేత నేడు 10 సువర్ణములు అప్పు పడ్డాను. మాధూరకుడు ఉత్సాదితోస్మి ఉషితోస్మి, నన్ను మోసం చేసి పారిపోతివి కదరా అంటున్నాడు సంవాహకుడు. ఏ తౌ తౌ సభిక ద్యోతకరౌ మామనుసంధత్త సాంప్రతం శ్రుత్వా ఆర్యా ప్రమాణం. అమ్మా, ఆ సభికుడు ఈ జోదగాడును నన్ను వెతకుచూ ఇటే వస్తున్నారు. వారి మాటలు వినండి, తమదే భారం. వసంతసేన మదనికే వాసపాద విసంస్థులతయా పక్షిణి ఇతస్తతోపి ఆహిండంతే చేటి తద్గచ్చ ఏతయోః సభిక ద్యోతకరయోః అయమార్య ఏవ ప్రతిపాదయతీతి ఇదం హస్తాభరణం త్వం దేహి. ఓ మదనిక, తాము గూండ్లు కట్టుకుని కాపురమున్న చెట్లు పడిపోగా నాలుగు వైపులకు చెదిరిపోయిన పక్షుల విధంగా ఉన్నది ఇది. ఆ సభిక జూదరులకు ఈ హస్తాభరణమును ఇతడిచ్చిరని ఇచ్చిరమ్ము అని కంకణం తీసి ఇచ్చింది తన చేతికొన్నదాన్ని. మదనిక గృహీత్వా యదా ఆర్య ఆజ్ఞాపయతి, అమ్మా, మీరు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. ఆర్య కతర యువయోహో సభిక, మీలో సభికుడెవ్వడు? అప్పుడు మాధురుడు వసంతసేనను ఉద్దేశించి, వసంతసేన అందాన్ని, ఆమె హావభావాలను వర్ణిస్తూ, ఆమె మాట్లాడే తీరును పరిహసిస్తూ, ఆశ్చర్యపోతూ వర్ణిస్తున్నటువంటిది ఈ సందర్భం. ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు, చెప్తాను విను. కస్యత్వం తను మధ్యే అధరేణ రతదష్ట దుర్వినీతేన జల్పసి మనోహర వచనమాలోకయంతి కటాక్షేణ. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం చెప్తాను విను.
1: అవశ్యమార్యా.
0: ఓ సుకుమారమైన నడుము కలిగిన సుందరి, నువ్వు అసలు ఎవరిదానవు? ప్రేమ క్రీడలో దంతక్షతానికి గురైనట్లుగా ఉన్న నీ కింది పెదవితో ఇంత మధురమైన మాటలు పలుకుతూ ఓరచూపులతో నన్ను చూస్తున్నావు అని భావం.
1: ధన్యవాదః ఆచార్య, సాధయామి.
0: శుభమస్తు, సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాజగిరి వెంకటరత్నం బృందం వారిచే జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి రాజగిరి వెంకటరత్నం బృందం వారిచే జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు, అలాగే రేపు ప్రసారం కానున్నటువంటి ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ముందుగా ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విందాం. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం 21 యోగా దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఎస్విఏ ప్రసన్నలక్ష్మి. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వేసవిలో కూరగాయల సాగు గురించి కేవీఎస్ శాస్త్రవేత్త డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:15 నుండి రాత్రి 11:46 వరకు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పిఎల్ నరసింహారావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన వింటారు. అనంతరం గ్యాస్ సమస్య, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఏ శ్రీదేవి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం కవితాగానం ప్రసారమవుతుంది. కవితాగానం రచన మరియు సమర్పణ శ్రీమతి తోట సులోచన గారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ఎనిమిది 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా కోరుకునేటువంటి సినీ గీతాలు ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మినుము పంట సాగు మరియు యాజమాన్యం గురించి డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:15 రాత్రి 11:46 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు. సమయం 5:05. మరి ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో అంశాలను పరిచయం చేస్తున్నటువంటి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మీకోసం సిద్ధంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో పిల్లల పెంపకం అని చెప్పడం కంటే ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నది కూడా హాలిడేస్ని ముగించుకొని అందరూ కొత్త కొత్తగా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎంటర్ అవుతూ వారు కలలుగన్న ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారన్నమాట. సో కొంతమంది స్కూలింగ్ని ఫినిష్ చేసుకొని కాలేజ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నారు, మరికొంతమంది చాలా సుదీర్ఘమైనటువంటి హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్స్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇలాంటి సమయంలో కొంతమంది పిల్లలు ఈ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయడానికి అలవాటు పడి స్కూల్కు వెళ్ళడానికి మారం చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పుడెప్పుడు స్కూల్స్ మొదలవుతాయి, ఎప్పుడెప్పుడు కాలేజెస్ ఓపెన్ అవుతాయి అని ఎదురు చూస్తూ ఎంతో ఆసక్తిగా వెళ్ళేవారు ఉంటారు. మరికొంతమంది కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా హోంవర్క్స్ చేయలేదు, మా తర్వాత చదవలేదు అని టీచర్స్ తిడతారేమో అని భయపడే వాళ్ళు ఉంటారు. సో రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి పిల్లల్ని మనం ప్రతిరోజు కూడా మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. అయితే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనం ప్రత్యేకించి వినబోతున్నటువంటి అంశం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతి వారం కూడా పిల్లల్ని మనం ఎలా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులుగా మనం ఎటువంటి సోర్సెస్ని పిల్లలకి అవైలబిలిటీలో ఉంచాలి, ఇలాంటి విషయాలనే వింటూ వస్తున్నాం. సో ఈరోజు కొంచెం భిన్నంగా, ముఖ్యంగా కాలేజెస్కి

లేటువంటి పిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఈ కంట్రోలింగ్ ఎమోషన్స్ అనేది ఎలా ఉంచుకోవాలి. సో పిల్లలకు మనం ఏ విధమైనటువంటి తర్ఫీదునిస్తే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ యొక్క క్రమంలో ఉంచుకుంటారు, ఇలాంటి ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం వినబోతున్నాం. సో కార్యక్రమాన్ని వినే ముందుగా ఒక మంచి సాంగ్తో అయితే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ని అయితే మనం కార్యక్రమంలో విన్నాం. అండ్ మనం వింటున్నాం వనితావాణి కార్యక్రమం. సో పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదన్న బాధతో కొందరు విద్యార్థులు ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం, అలాగే న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు. చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆవేశంతో ఊగిపోతూ చిన్న వయసులోనే రక్తపోటు తెచ్చుకునేవారు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన వ్యక్తుల నుంచి ఏదో ఆశించి అది జరగకపోయేసరికి అసంతృప్తికి గురవుతూ ఇంకొంతమంది. ప్రతి మనిషిలో సంతోషం, కోపం, బాధ, భయం, ఆతురత ఇలా అనేక భావోద్వేగాలుంటాయి. వాటిని సరైన సమయంలో సరైన మోతాదులో ప్రదర్శిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అవి నియంత్రణ లేకుండా బయటకు వచ్చినప్పుడే మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు కదా. దీంతో ఆలోచనలు, చర్యలు, మానవ సంబంధాలపై ప్రతికూలమైన ప్రభావం పడుతుంది. అందుకే భావోద్వేగాలపై నియంత్రణ కూడా ఎంతో ఎంతో అవసరమని మానసిక నిపుణులు నొక్కి వక్కా నుంచి చెబుతున్నారు. కోపం వస్తే వెంటనే కోప్పడతాం. ఎవరైనా కోప్పడితే దాని గురించి ఆలోచిస్తూ ఏడ్చేస్తాం. ఏదైనా మనకు నచ్చని విషయం జరిగినప్పుడు తెగ బాధపడిపోతాం. ఇలా ప్రతి భావోద్వేగాన్ని ప్రదర్శించడం చాలా సహజమే. కానీ ప్రస్తుత కాలంలో మనుషులకు సహనం అనేది ఉండట్లేదు. భావోద్వేగాలను అవసరమైన దానికన్నా ఎక్కువగా చూపిస్తున్నారు. సో దీంతో పర్యవసరాలు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే భావోద్వేగాల నియంత్రణ అనే పదం వెల్నెస్ బజ్ వర్డ్గా మారిపోతుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతిగా స్పందించకుండా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవడమే ఈ ఎమోషనల్ రెగ్యులేషన్. దీని అవసరంపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎన్నో చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ముఖ్యంగా ప్రత్యేకించి విద్యార్థులకు సంబంధించిన ఈ సెషన్లో ఈ ఎమోషనల్ కంట్రోల్ ఆర్ రెగ్యులేషన్ గురించి ఎందుకు చెప్తున్నాననేగా మీ సందేహం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, పిల్లల ఎమోషనల్ కంట్రోల్ అనేది ముఖ్యంగా కాలేజ్ దశలోకి చేరుకునే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమని. సో దాన్ని ఎలా నియంత్రించాలి అనేటువంటి విషయాలను కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ని వినేద్దాం. ఆవార చిత్రం నుంచి

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనం వింటున్నాం వనితావాణి కార్యక్రమంలో మీరు విన్నారు ఇంతవరకు ఆవార చిత్రం నుంచి యువన్ శంకర్ రాజ్య సంగీత సారథ్యంలో బ్యూటిఫుల్ సూపర్ హిట్ సాంగ్. కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: వనితవాణి కార్యక్రమంలో మనం వింటున్నాం ఎమోషనల్ రెగ్యులేషన్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ నియంత్రించకపోతే ఏమవుతుంది, నియంత్రించడం ఎలా అనేటువంటి విషయాల్ని. భావోద్వేగాలతో సమస్యలు అనేవి రావు, వాటిని ప్రదర్శించే తీరులోనే సమస్యలు వస్తాయి. సో నియంత్రణ లేనప్పుడు క్షణికావేశంలో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యలు ఇలాంటివి కూడా జరుగుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఎవరైనా ఒక మాట అంటే దాని గురించే పదే పదే ఆలోచిస్తూ మనం మనసు పాడు చేసుకుంటాం. కోపం వచ్చినప్పుడు ఏమీ ఆలోచించకుండా తిట్టేస్తారు, ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. ఎవరైనా చెప్పింది చేయనప్పుడు మాట్లాడడం ఒక్కోసారి మానేస్తాం. ఆవేశంతో ఉన్నప్పుడు అతిగా తినడమో నిద్రించడమో, సోషల్ మీడియాలో గంటల తరబడి మునిగిపోవడం, గతంలో జరిగిన ఘటనల ప్రస్తావన తీసుకొచ్చి వాదించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాం. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందో తెలుసా? జీర్ణక్రియలో సమస్యలు, నిద్రలేమి, రక్తపోటు, గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. మరి వీటిని నియంత్రించడం ఎలా? భావోద్వేగానికి గురైనప్పుడు దాన్ని ఒక నోట్బుక్లో రాసుకోండి. నాకు కోపం వస్తుంది, లేదా కష్టంగా అనిపిస్తుంది, బాధేస్తుంది, భయంగా ఉంది, విసుగ్గా అనిపిస్తుంది, ఇలా మీ భావానికి ఒక పేరు పెట్టడం వల్ల దాని తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నేరుగా అయినా మెసేజ్ రూపంలో అయినా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే స్పందించొద్దు, కొద్దిసేపు ఆగండి. ఉన్నతంగా ఆలోచించడానికి 10 నిమిషాలు, గంట లేదా ఒక రోజు సమయం తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వారు అనే మాటలకు వెంటనే స్పందించడం వల్ల ఊహించిన అనర్థాలు, తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. సో భావోద్వేగాలు తీవ్రమైనప్పుడు వెంటనే కాసింత నీళ్లు తాగడం, కొద్దిసేపు వాకింగ్ చేయడం, ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవడం, దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలడం వంటివి చేసి శరీరాన్ని నియంత్రించుకోవాలి. సో ఇలా నియంత్రించుకోవడం చాలా సులభం. అన్నిటికీ ఒక పరిధి పెట్టుకోండి. వాదనతో సమయం వృధా చేయొద్దు. ఇతరులు మీ భావోద్వేగాన్ని నియంత్రిస్తారని అస్సలు భావించొద్దు. మీ పరిస్థితిని భాగస్వామి,

తల్లిదండ్రులు, స్నేహితులు, ఇతరులు అర్థం చేసుకుంటారు. అంతే, నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని వాడి మీ యొక్క ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే మన నోరు, మనం చేసేటువంటి పనులు అన్నీ అదుపులోనే ఉంటుంది. సో ఆటోమేటిక్గా మన గోల్స్ నుంచి, మన యొక్క విషయాల నుంచి డిస్ట్రాక్ట్ మనం ఎట్టి పరిస్థితుల్లో అవ్వం. ఏమైతే అనుకున్నామో దాన్నే సాధిస్తాం. కాబట్టి ఎందుకు ఇంకా టెన్షన్? ఇకపైన ఇలాంటి టెన్షన్ కనుక మీ మైండ్లోకి వచ్చిందా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సింపుల్ టిప్స్ని మీరు ఎంచక్కా ఫాలో అయిపోవచ్చు. హ్యాపీగా లైఫ్ మొత్తాన్ని కూడా కోపం లేకుండా మనస్తృప్తిగా జీవించవచ్చు అనమాట. ఇది ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మనం వినేటువంటి సూపర్ డూపర్ హిట్స్, అలాగే సూపర్ డూపర్ టిప్స్ అనమాట. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీ డైలీ లైఫ్లో కూడా పాటించడానికి ప్రయత్నించండి. సో కార్యక్రమాన్ని ముగించుకునే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ని వినేసి కార్యక్రమాన్ని ఎండ్ చేసుకుందాం. చివరిగా విందాం హార్ట్ అటాక్ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్.

0: చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: హాయ్, హలో, వెల్కమ్ టు యువతరంగం కార్యక్రమం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోల్డ్ని విద్య ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. అండ్ ఇలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం ఎన్నో అద్భుతమైనటువంటి కెరీర్ గైడెన్స్తో సిద్ధంగా ఉంది, అలాగే ఉద్యోగ సమాచారంతో కూడా సిద్ధంగా ఉంది. మరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ మన జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. మనందరికీ ఈ విషయం తెలిసిందే కదా, ఈ కామర్స్ క్విక్ కామర్స్ రంగాలు ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందుతూ మనకు కావలసిన వస్తువుల్ని క్షణాల్లో మన ఇంటికే అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఈ రంగం ఇంకా వేగంగా విస్తరిస్తోంది. రాబోయే రోజుల్లో ఫుడ్, రీటైల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో ఈ కామర్స్ ఆధిపత్యం మరింతగా కొనసాగనుంది. డెలివరీ నుంచి డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ వరకు అనేక రంగాల్లో అవకాశాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సరైన నైపుణ్యాలుంటే ఈ కామర్స్ రంగం కెరియర్కు మంచి బూస్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ రంగంలో ఉద్యోగాలు, అర్హతలు, భవిష్యత్ అవకాశాల గురించి మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో తెలుసుకుందామా? ఎస్, తెలుసుకునే ముందుగా ఒక మంచి పాట తెతే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. గుణా చిత్రం నుంచి ఏలరాజ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు శైలజ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్. ఆ రోజు ట్రెండింగే, మరి ఇప్పుడున్నటువంటి కుర్రకారులు కూడా ఎంతో ట్రెండ్ సెట్ చేసినటువంటి పాట.
1: నాకు
2: రాయడం రాదు, ఈ మధ్య సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు
1: నీకు
2: నీ
1: రాసే
2: నేను రాసే
1: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే రా.
1: కమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చు. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
2: అదే
1: తొలికల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

గుణా చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ నేత మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్కు సంబంధించినటువంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరు కూడా 10th ఇంటర్ డిగ్రీ బీటెక్, మరికొంతమంది 10th ఇంటర్ అలాగే ఎంబీబీఎస్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ కొంచెం తెలివిగా ఆలోచించి మనకున్నటువంటి ఆర్థిక వెసులుబాటును బట్టి తొందరగా మనం స్థిరపడాలి, భవిష్యత్తులో అనుకున్న మంచి ఇన్కమ్తో మనం ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండాలి అనుకున్నా అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి కొలువులు కూడా ఈ కామర్స్లో చాలా విస్తృతంగా ఉంది. పలు తాజా నివేదికల ప్రకారం ఇటీవల సంవత్సరాల్లో ఈ కామర్స్ రంగంలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరిగింది, రాబోయే కాలంలో ఇంకా విస్తరించనుంది. ప్రత్యేకంగా టెక్నాలజీ విభాగంలో సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ ఎంఎల్ ఎక్స్పర్ట్, డైవ్ ఆఫ్ ఇంజనీర్ వంటి హోదాలకు భారీ డిమాండ్ కనిపిస్తుంది. ఇక అదే సమయంలో సప్లై చైన్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. డిజిటల్ స్కిల్స్, ఏఐ నైపుణ్యాలు ఉన్నవారికి అధిక వేతనాలు అందించేందుకు కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మరోవైపు క్విక్ కామర్స్ రంగం కూడా వేగంగా ఎదిగి లక్షల సంఖ్యలో కొత్త కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. సో అయితే ఈ కామర్స్ రంగంలో క్విక్ కామర్స్ రంగాలు వేగంగా విస్తరిస్తూ యువతకు విభిన్నమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం రీటైల్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ట్రావెల్ టెక్కింగ్ అండ్ జాబ్ పోర్టల్స్, హైపర్ లోకల్ సేవలు వంటి 5 ముఖ్యమైన విభాగాలు ముందంజలో ఉన్నాయి. అండ్ అలాగే డిజిటల్ లెర్నింగ్ పెరగడంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ కూడా బాగా వేగంగానే వృద్ధి చెందుతాయి. అలాగే కొత్త జాబ్ పోర్టల్స్, కెరియర్ ప్లాట్ఫామ్స్ పెరుగుతూ ఉద్యోగాల అన్వేషణను మరింత సులభతరం చేస్తున్నాయి. ఈ సేవల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్స్కు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఎంట్రీ లెవెల్ నుంచి మేనేజ్మెంట్, సీనియర్ స్థాయిల వరకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. సో ఎందుకు ఆలస్యం? ఈ కామర్స్ మీద కూడా కొంచెం మీరు దృష్టి సారిస్తే భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు కూడా మీ కైవసం అవ్వచ్చు కదా. సో విందాం, వీటి గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నాతో సిద్ధంగా ఉంది. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఆచార్య చిత్ర నుంచి

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఆచార్య చిత్ర నుంచి మణిశర్మ సంగీత సారథ్యంలో హరిక నారాయణ అలాగే సాహితీ చాగంటి అలపించిన బ్యూటిఫుల్ ట్రెండింగ్ సాంగ్ అయితే మీరు ఇంతవరకు విన్నారు. అండ్ యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం ఈ కామర్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఈ కామర్స్ రంగంలో లాజిస్టిక్ విభాగం కీలకమైన పాత్ర పోషిస్తూ ఉద్యోగ అవకాశాలని వేగంగా పెంచుతుంది. వినియోగదారు ఆర్డర్ చేసినప్పటి నుంచి అది సకాలంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అతని చేతికి చేరే వరకు మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడమే ఈ లాజిస్టిక్స్ బాధ్యత. ముఖ్యంగా రీటైల్ సెగ్మెంట్లో వేగవంతమైన డెలివరీ అవసరం పెరగడంతో వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఆపరేషన్స్ రంగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. సో ఆధునిక టెక్నాలజీలు, ఆటోమేషన్ వినియోగంతో ఈ విభాగం మరింతగా అభివృద్ధి చెందుతూ యువతకు మంచి కెరీర్ అవకాశాలని అందిస్తుంది. అండ్ అలాగే ప్రస్తుతం ఈ కామర్స్ రంగంలో అందుబాటులో ఉన్న జాబ్ రోల్స్ను పరిగణలోకి తీసుకుంటే ట్రెడిషనల్ డిగ్రీ మొదలు టెక్ నిపుణుల వరకు అందరికీ వారి వారి అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి. 10వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికి అవకాశాలకు వేదికగా ఈ కామర్స్ రంగం నిలుస్తుంది. మరి ఈ సంగతి మీకు తెలుసా? ఈ కామర్స్ సంస్థలో ప్రస్తుతం ప్రోడక్ట్ డిజైన్ మొదలు బ్రాండింగ్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ ఇలా పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సంస్థలు బ్రాండింగ్, మార్కెటింగ్కు ప్రాధాన్యమిస్తూ ఇందుకు సంబంధించి ఎస్ఈఓ, ఎస్ఈఎం, సిఆర్ఎం, మార్కెటింగ్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పొందిన వారికి అధికమైన ప్రాధాన్యతనిస్తుంది. సో ఫిన్టెక్ సంస్థల్లో ఫైనాన్స్ నిపుణుల అవసరం కూడా పెరుగుతుంది. ఈ కామర్స్ రంగంలో ఏఐ టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు కూడా బాగానే ఊపందుకుంటుంది. దీంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు ఉన్నవారి కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఇందుకోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు, ఐఐటీలు, నిట్లు వంటి ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని సైతం నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా రోబోటిక్ స్కిల్స్ ఉన్నవారికి కూడా బాగానే డిమాండ్ పెరుగుతుంది. చూసారుగా ఈ కామర్స్ అనేది ఎన్ని రంగాల్లో ఎంతగా మనకు చొచ్చుకొని పోతుందని. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి దేవిశ్రీప్రసాద్ మరియు సాగర్ ఆలపించగా సంగీతం అలాగే సాహిత్యాన్ని చేకూర్చింది దేవిశ్రీప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మన వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో ఈ కామర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ కామర్స్ రంగంలో డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ ఎక్స్కు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది తెలుసా. వినియోగదారుల డేటాను విశ్లేషించి వారి అభిరుచులకు తగ్గ పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ని సూచించడం ద్వారా కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించేందుకు డేటా అనలిటిక్స్ దోహదపడుతుంది. ఏఐ ఆటోమేషన్ సహాయంతో కస్టమర్ బిహేవియర్ను అర్థం చేసుకొని కొత్త కొత్త ఆఫర్స్, ప్రోడక్ట్స్ని అందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ కారణంగా డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ వంటి ఉద్యోగ లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. సంబంధిత కోర్సులు, సర్టిఫికేషన్లు చేసిన వారికి మంచి అవకాశాలతో పాటు ప్రారంభ స్థాయిలోనే ఆకర్షణీయమైన వేతనాలు కూడా లభిస్తున్నాయి. ఇక ఈ కామర్స్ సంస్థల్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్, ప్రోగ్రామ్స్కు కూడా డిమాండ్ బాగానే పెరుగుతుంది. కోడింగ్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఎగ్జిక్యూటివ్స్గా సంస్థలు నియమించుకుంటున్నాయి. ఎంట్రీ లెవెల్లోనే సగటున 400,000 రూపాయల వరకు వార్షిక వేతనం అందుతుంది. ఏ సంస్థ అయినా వినియోగదారుని ఆకట్టుకోవాలంటే ముందుగా సదరు సంస్థ వెబ్సైట్ ఆకర్షణీయంగా ఉండాలి. సో ఇందుకోసం వెబ్ డిజైనర్స్, డెవలపర్స్, వెబ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్స్కు సైతం డిమాండ్ బాగానే ఉంది. వీరికి ప్రారంభంలోనే 3,00,000 రూపాయల వరకు వార్షిక వేతనం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ కామర్స్ రంగంలో సాంప్రదాయ అవకాశాలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఎస్ఈఓ, ఎస్ఈఎం నిపుణులు, డెలివరీ అసోసియేట్స్, ప్యాకర్స్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్, వేర్ హౌస్ మేనేజర్స్ వంటి అనేక హోదాలున్నాయి. 10వ తరగతి నుంచి సాధారణ డిగ్రీ వరకు చదివిన వారు ఈ ఉద్యోగాలను సులభంగా పొందగలరు. ముఖ్యంగా సేల్స్, కస్టమర్ సర్వీస్, డెలివరీ వంటి విభాగాల్లో ఎంట్రీ లెవెల్ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అదే సమయంలో లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్ వంటి కోర్ విభాగాల్లో కూడా ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నవారికి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభ స్థాయిలోనే 10,000 రూపాయల నుంచి మనకు జీతం అనేది ప్రారంభమవుతుంది. ఇక ఆ తర్వాత నైపుణ్యాలు, అనుభవం పెరిగే కొద్దీ నెలకు 30,000 నుంచి 50,000 రూపాయల వరకు లేదా అంతకంటే ఎక్కువ వేతనం పొందే అవకాశం కూడా ఉంది. చూసారు కదా, సో ఎంత మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి.

ఈ ట్రెండ్కి అనుగుణంగా మనం కనుక కొంచెం ఐడియాతో ముందుకెళ్తే కనుక సక్సెస్ఫుల్ కెరియర్ అనేది మనదే అవుతుందన్నమాట. కాబట్టి టెన్షన్ ఎందుకు దండగా, ముఖ్యంగా ఇవన్నీ కూడా వింటూ ఉండండి. యువతరంగం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మీకు అందరికీ కావాల్సినటువంటి ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ కూడా అందిస్తూ ఉంది. సో చక్కగా మీ కెరీర్ని మీరు బిల్డప్ చేసుకోండి. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం వినేటువంటి యువతకు ఉపయోగపడేటువంటి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. కార్యక్రమం కూడా ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి కార్యక్రమాన్ని ముగించే ముందుగా ఎంతవాడు కానీ చిత్రం నుంచి చిన్మయి ఆలపించగా హారీష్ జయరా సంగీతాన్ని విని కార్యక్రమాన్ని ముగించుకుందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్ది క్షణాలలో హిందీల వార్తలు, అలాగే 6:05 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:00

0: 154, while Kishan contributed 125. In reply, Afghanistan were 18 for no loss in 3.4 overs. That is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. వార్తల వివరాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉడాన్ పథకంతో దేశంలోని చిన్న మధ్యతరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పథకంతో విమాన సౌకర్యం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుందని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజలకు రోడ్డు, రైలు, విమాన, నౌక రవాణా, కార్గో సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు శ్రీనివాస్ వర్మ వెల్లడిస్తూ,
1: దేశంలో పెద్ద ఎత్తున ఎయిర్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 824 కోట్ల బడ్జెట్తో ఇవాళ విజయవాడలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు సంవత్సరానికి 35 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటువంటి దిశగా ఇవాళ ఎయిర్పోర్ట్లో నిర్మాణం జరుగుతుంది. ఈ విమానాశ్రయం పూర్తి కాబోతా ఉంది రాబోయేటువంటి 6 నెలల్లో.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బాధితుల సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని చెప్పారు. 1167 కోట్ల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం జరుగుతోందని మంత్రి పేర్కొంటూ,
2: చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము, మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం. అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్, E13 అవన్నీ మొదలైన ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ కొత్త తయారవుతుంది.
0: విశాఖ నగరంలోని ఋషికొండ మీద గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు పరిశీలించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్కేష్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి భవనాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 452 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై ఉపసంఘం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా నగరంలోని హరిత యాత్రి నివాస్ అధికారులతో

0: హరితయాత్రి నివాసులో అధికారులతో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం ఋషికొండ భవనాల వినియోగం మీద సమగ్రంగా చర్చించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి క్షేత్రస్థాయిలో నిఘా పెంచడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ యూజీ పునఃపరీక్ష శ్రీకాకుళం జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరగనున్న నీట్ పరీక్షపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కెవి మహేశ్వర రెడ్డితో కలిసి ఆయన ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, 4 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈ నెల 21న రాష్ట్రంలో నిర్వహించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో రాష్ట్ర ఎస్పీఎఫ్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫిట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగా ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆఫ్ఘనిస్తాన్కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 4 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 154, ఇషాన్ కిషన్ 125 పరుగులతో సెంచరీలు చేసి రాణించారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే 9 మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో అతిసారం నిలిపివేద్దాం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించామని, దీనిని జూలై 31 వరకు నిర్వహిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. అతిసారం వల్ల సంభవించే చిన్నారుల మరణాలను నివారించడంతో పాటు ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన నీటి వినియోగంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. విశాఖలోని ఋషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉప సంఘం ఈరోజు పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
2: Go for PLI.
3: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
4: EM आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झा आदौ मुख्याः वार्ताः G7 इत्यस्य नेतारः वैश्विक स्थिरतां सुरक्षा सहकारं बहुराष्ट्रीय संघटित अपराधस्य प्रतिकार प्रयत्नांच केन्द्रीयमानाः घोषणानां श्रृंखलाः स्वीकृतवन्तः फ्रांस देशस्य इवियान नगरे G7 इति शिखर सम्मेलनेन समं प्रधानमंत्री नरेन्द्र मोदी अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन सह मेलनं करिष्यति सह फ्रांस देशस्य भ्रमणं भागत्वेन अद्य सायंकाले पेरिस नगरं प्राप्स्यति रक्षामंत्री राजनाथ सिंहः भारतस्य सार्वभौमता निर्विवाद्यमिति कथयन् आतंकवादं विरुध्य सर्जिकल स्ट्राइक्स बालाकोट ऑपरेशन सिंदूर इत्येतानि च निर्णायकानि कार्याणि इति उदघोषयत् भारतस्य रक्षोत्पादनं निवर्तमान वित्तीय वर्षे 0.78 लक्षं कोटि रूप्यकाणि अभिलेख्यं यावत् वर्धितम् 21-21 वर्षात् 10.1% वर्धितमस्ति विद्रोह प्रतिरोध कार्याणि अभिलक्ष्य रक्षाबलानि सम्पूर्णे मणिपुरे सजगाः सक्रियाश्च सन्ति त्रयः आतंकवादिनः गृहीताः 26 अवैध अन्तः भूमियानि गुहास्थानानि नष्टानि अपि च क्रीडावार्तासु पुरुष क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान देशयोर्मध्ये त्रिक्रीडा श्रृंखलायाः द्वितीया एकदिवसीया क्रीडा लखनऊ नगरे प्रचलति अथ वार्ताः विशदीकृत्य G7 देशैः वैश्विक स्थिरतायाः सुरक्षा सहयोगस्य अथ सीमापार संघटित अपराध निवारणस्य उद्देश्येन विभिन्नाः प्रमुखाः घोषणाः विहिताः मुख्य वक्तव्ये नेतृभिः अमेरिका ईरान देशयोर्मध्ये संजातं संधि निश्चयम् अभिनन्दितम् सहैव होर्मुज जल संधौ सुरक्षित समुद्रीय परिवहनस्य महत्वं प्रतिपादितम् क्षेत्रीय सुरक्षा संवर्धनाय च समर्थनं प्रदत्तम् अन्य घोषणापत्रे G7 देशैः मादक द्रव्यस्य अवैध कार्यं निरोद्धुं संकल्पो विहितः अस्मिन् अभियाने ब्राजील दक्षिण कोरिया देशौ अपि सहमतिं प्रदर्शितवन्तौ अवैध मार्गान् रोद्धुं G7 प्लस पोर्ट्स नेटवर्क इति नवमञ्चस्य प्रस्तावः दत्तः फ्रांस देशस्य इवियन नगरे चलायमाने G7 शिखर सम्मेलने प्रधानमंत्री नरेन्द्र मोदी सर्वहितकारी सतत आर्थिक विकासः इत्याख्ये मुख्य विषये आयोजितायां महत्वपूर्ण कार्यगोष्ठ्यां भागं भजते सत्रेऽस्मिन् G7 देशाः सहभागी राष्ट्राणि अन्ताराष्ट्रिय मुद्रा कोषस्य OECD इत्यस्य च प्रतिनिधयः उपस्थिताः सन्ति अत्रावधेयं यत् अद्य सायं प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अमेरिका राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेण सह बहुप्रतीक्षिता द्विपक्षीय वार्ता भविष्यति 25-2000 फरवरी मासात् परं द्वयोः नेत्रोः इदं प्रथमं प्रत्यक्षतया सम्भाषणमस्ति अमेरिका ईरान युद्ध विरामस्य अथ होर्मुज जलसंधेः पुनः उद्घाटनस्य पृष्ठभूमौ एषः संवादः अतीव महत्वपूर्णो वर्तते उभौ नेतारौ द्विपक्षीय व्यापार संधिं समेत्य अतिरिक्तं वैश्विक समाह्वानानां समाधानाय चर्चां करिष्यतः एतदतिरिच्य प्रधानमंत्री कृत्रिम बुद्धिमत्तायाः सुरक्षित प्रभावी उपयोगः इति विषयमधिकृत्य कार्यमध्याह्न भोजे अपि भागं ग्रहीष्यति यत्र प्रमुख AI विपणीनां मुख्याधिकारिणः समुपस्थिताः भविष्यन्ति प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस देश प्रवासस्य भागत्वेन अद्य सायं पेरिस नगरं प्रतियेति। तत्रत्यः भारतीय समुदायः तदीय स्वागतार्थं महदुत्साहेन सज्जो वर्तते। श्वः प्रातः प्रधानमंत्री प्रमुख विपणीनां मुख्य कार्यकारिभिः सह चर्चां करिष्यति, या मध्याह्न पर्यन्तं प्रचलिष्यति। तदनन्तरं सः यूरोप महाद्वीपस्य प्रमुख प्रौद्योगिकी मञ्चे विवाटेक शिखर सम्मेलने भागं ग्रहीष्यति, तत्र च स्वसंबोधनं प्रदास्यति। सायंकाले असौ एकस्मिन् सामुदायिक कार्यक्रमे भारतीय प्रवासिभिः सह संवादं विधास्यति। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। रक्षामन्त्री राजनाथसिंहः अवोचत् यत् भयोत्पादनं विरुध्य शून्य सहिष्णुतायाः नीतिमनुसृत्य सर्जिकल स्ट्राइक्स, बालाकोट, ऑपरेशन सिन्दूर इत्यादीनि निर्णायक कार्याणि यावत् भारतदेशः स्पष्टं सन्देशं प्रेषितवान् यत् तस्य संप्रभुता निर्विवाद्या अस्तीति। सामाजिक प्रसार माध्यमे श्री सिंहः उल्लिखितवान् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः योग्य नेतृत्वे भारते राष्ट्रिय सुरक्षा संरचनायाम् ऐतिहासिक परिवर्तनम् अभवदिति। सः इत्यपि अवोचत् यत् रक्षाक्षेत्रे आत्मनिर्भरतायाः विषये देशस्य संकल्पेन स्वदेशीय क्षमता सुदृढा, सशस्त्रबलानाम् आधुनिकीकरणं, भूमि समुद्र वायु साइबर अंतरिक्ष क्षेत्रेषु सज्जता च वर्धिता। रक्षामंत्री अधोरेखितवान् यत् गत द्वादश वर्षाणां यात्रा दृढतरां, सुरक्षितां, आत्मनिर्भरां, आधिक्येन आत्मविश्वासयुतां च भारत मातरं प्रतिबिम्बयति इति। रक्षामंत्री राजनाथ सिंहः अस्मिन् आर्थिक वर्षे भारतस्य वार्षिक रक्षा उत्पादनं सार्वकालिकं 0.78 लक्षं कोटि रूप्यकाणि यावत् औन्नत्यं प्राप्नोदिति अवोचत्। सामाजिक प्रसार माध्यमे श्री सिंहः अकथयत् यत् एषा उल्लेखनीया उपलब्धिः पूर्वतनस्य वित्तीय वर्षस्य 0.54 लक्षकोटिरूप्यकाणाम् उत्पादनस्य अपेक्षया 0.65% यावत् प्रभावोत्पादिका वृद्धिः 20-21 वित्तीय वर्षाच्च 10.1% अस्ति। मणिपुरे सुरक्षाबलैः उदग्रवाद विरोधाभियानानि तीव्रीकृत्य 3 उदग्रवादिनः निगडिताः, सहैव 26 अवैध भूमियानि गुहास्थानानि विनष्टानि। आरक्षिबलानुगुणं निगृहिताः उदग्रवादिनः प्रतिबन्धित संघटनस्य पीपल्स लिबरेशन आर्मी PLA इत्यस्य सक्रिय सदस्याः सन्ति। ये पश्चिम इम्फाल मण्डलात् गृहिताः। एते अनेकेषु हिंसाचार अपराधेषु संलिप्ताः आसन्। अपरपक्षे कामजोंग उख्लोल मण्डलयोः सशस्त्र समूहैः उपयुज्यमानाः 26 अवैध गुहास्थानानि ध्वस्तीकृतानि। क्रिकेट क्रीडायां लखनऊ नगरे स्पर्धा त्रयाणां श्रृंखलायाः द्वितीयायां एकदिवसीय अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडायां अफगानिस्तान देशं विरुध्य 1-0 अग्रस्थं भारतं 3-400 धावनांकानां लक्ष्यं अददात्, यत्र दलनायकेन शुभमन गिलेन 150 ईशान किशनेन च 75 धावनांकानि रचितानि। इतः प्राग अफगानिस्तान देशः पणकं विजित्य प्रथमतया क्षेत्ररक्षणम् अचिनोत्। पुनः एकवारं मुख्याः वार्ताः। G7 इत्यस्य नेतारः वैश्विक स्थिरतां, सुरक्षा सहकारं, बहुराष्ट्रिय संघटित अपराधस्य प्रतिकार प्रयत्नांच केन्द्रीय मानाः घोषणानां श्रृंखलाः स्वीकृतवन्तः। फ्रांस देशस्य एवियान नगरे G7 इति शिखर सम्मेलनेन समं प्रधानमंत्री नरेन्द्र मोदी अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन सह मेलनं करिष्यति। रक्षामंत्री राजनाथसिंहः भारतस्य सार्वभौमता निर्विवाद्यमिति कथयन् आतंकवादं विरुध्य सर्जिकल स्ट्राइक्स बालाकोट ऑपरेशन सिंदूर इत्येतानि च निर्णायकानि कार्याणि इति उदघोषयत् भारतस्य रक्षोत्पादनं निवर्तमान वित्तीयवर्षे 10.78 लक्षं कोटि रूप्यकाणि अभिलेख्यं यावत् वर्धितम् इति वार्ताः
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 ఇప్పుడు విందాం గ్రామదర్శిని కార్యక్రమం

నెల్లూరు నగరంలోని ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో గల గణేష్ ఘాట్ వద్ద సామూహిక యోగాను బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహించామని కలెక్టర్ హిమాంశు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేపట్టారు. భారీగా అందరూ తరలివచ్చారు.

ఆదిశంకర కమ్యూనిటీ ఇంక్యుబేటర్ సెంటర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్లో ఇంక్యుబేషన్ పొందుతున్న భారత్ ఆల్ట్ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి విప్లవాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్ ఓఆర్బీఈకి డిజైన్కు పేటెంట్ను అధికారికంగా మంజూరు చేసినట్లు ఆదిశంకర డీమ్ టు బి యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ వంకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టార్టప్లు అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరణలు చేయగలవని ఈ పేటెంట్ నిరూపిస్తుందన్నారు. దీని ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా దృష్టిని బలంగా దృఢపరుస్తోందన్నారు. ఓఆర్బీఈను ఆధునిక డిజైన్తో పట్టణ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఆదిశంకర ఏసీఐసీ కేంద్రం ద్వారా మొబిలిటీ, క్లీన్టెక్, అధునాతన ఇంజనీరింగ్ రంగాల్లో స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఆదిశంకర చైర్మన్ డాక్టర్ వంకి పెంచలేయ ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా నూతన ఆవిష్కరణలకు భారతీయ తయారీ రంగానికి మద్దతు అందిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ నెల 28-29 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని పిహెచ్సి వైద్యాధికారి మోహిసినా సుల్తాన్ కోరారు. మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆమె పల్స్ పోలియోపై సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 ఏళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గేయ పూజిత, సిహెచ్ఓ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా అందజేస్తున్న కుట్టు మెషిన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో మంగళవారం రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కుట్టు మెషిన్లు అందించారు. ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్య అధ్యక్షంలో మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లోని పేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు బాగా నేర్చుకునే వారికి జీవనోపాధి కల్పించే క్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కుట్టు మిషన్లు పంపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ మునిగిరీష్, క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు బుధవారం ఐటీఐ ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు గూడూరులోని ఐటీ అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీధర్ తెలిపారు. గూడూరు రెండో పట్టణంలోని ఐటీఐలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, గత ఏడాది నాటికి ఐటీఐలోని వివిధ రకాల ట్రేడ్లలో పాసైన వారికి ప్లేస్మెంట్స్ ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్లేస్మెంట్లకు డిఎల్టీసీ, ఐటీఐలలో పాసైన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఈ ప్లేస్మెంట్ల కోసం పలు ప్రాంతాల్లోని పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతారని, నచ్చిన వారికి ప్లేస్మెంట్స్ ఇస్తారని తెలిపారు.

0: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని అల్లూరు నగర పంచాయతీ కమిషన్ ఫణికుమార్ అన్నారు. అల్లూరు టౌన్లో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా పలు ఏరియాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ జాబితాలో పేర్ల నమోదుపై ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంపిణీ చేసిన ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ వెరిఫికేషన్, కొత్త ఓట్ల ప్రక్రియ సజావుగా కొనసాగేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీడీఓ వరప్రసాద్, బీఎల్ఓలు పాల్గొన్నారు. వ్యవసాయ భూముల సారవంతం కోల్పోకుండా పంటలను సాగు చేయాలని ఏవో విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని గంగులవారి చెరువుపల్లి గ్రామంలో మంగళవారం ఆయన రైతులకు ఖేత్ బచావో అభియాన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట మార్పిడి, విత్తన ఎంపిక, భూసార పరీక్షలే అధిక దిగుబడులు సాధించేందుకు ప్రధానమన్నారు. మెట్ట పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మండల కేంద్రమైన చేజర్ల యూటీఎఫ్ భవనంలో మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మంగళవారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. చిన్నపిల్లలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని కలగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆకాష్ రెడ్డి తెలిపారు. సిద్దనకొండూరులో సంచార చికిత్స, స్టాఫ్ డయేరియా కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి 5 ఏళ్లలోపు పిల్లలను పరిశీలించారు. పిల్లల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, చేతుల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత వంటి విషయాలను వివరించారు. మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. వైద్య సిబ్బంది నర్సయ్య, మహాలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం 2వ భాగం ఇప్పుడు విందాం. పరిచయకర్త శ్రీమతి ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగం వింటారు. సమర్పణ శ్రీమతి ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి.

0: మధుమేహము, రక్తపోటు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటివి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా యోగా చేయొచ్చా?
1: అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యోగా చేయాలి. ఎందుకంటే నేను కొన్ని ఆర్గనైజేషన్స్ లో చూశాను, అది వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ అని చెప్పి, దానికి మెడ్రాస్ లో మెయిన్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళ డివోటీస్ మెడ్రాస్ లో అక్కడక్కడ ఇళ్ల దగ్గర ఈ యోగా కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక 2005లో నేను అక్కడ కార్యక్రమాలకు అటెండ్ కావడం జరిగింది. ఒక వ్యక్తి 40 సంవత్సరాల వయసులో షుగర్ వచ్చి 50 సంవత్సరాల వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు షుగర్ మెడిసిన్స్ వాడి, తర్వాత ఈ యాక్టివిటీస్ చేయడం ద్వారా తను పూర్తిగా దాంట్లో నుంచి ఎరాడికేట్ అయ్యానని చెప్పి చెప్పారు. అదేవిధంగా బీపీకి కూడా, బీపీకి సింపుల్ ఏంటంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా

0: బీపీ అనేది రిలాక్స్ అవుతుంది. అదే విధంగా కీళ్ళ నిప్పులు కూడా మజిల్ జాయింట్స్ ని మూవ్ చేయడం, మనం రెగ్యులర్ లైఫ్ లో ప్రత్యేకంగా జాయింట్స్ ని మూవ్ చేయం. అది మనకు ఏంటంటే యోగాలో సూక్ష్మ వ్యాయామాలు, యోగాన్ని చేయడానికి ముందు ఆసనాలు ప్రాణాయామం చేయడానికి ముందు బాడీని ప్రిపేర్ చేసే సూక్ష్మ వ్యాయామాలు చేయడం వల్ల ఆ జాయింట్స్ కి సపోర్ట్ గా ఉన్న లిగమెంట్స్, ఆ జాయింట్ కి సపోర్ట్ గా ఉన్న మజిల్స్ అవన్నీ రిలాక్స్ అయ్యి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యి చాలా మటుకు మనం పూర్తిగా ఈ కీళ్ళ నిప్పులను తగ్గించుకోవచ్చు. ప్రత్యేకించి వెన్నుముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఏంటంటే మనం డాక్టర్ గారి సలహా తీసుకొని అక్కడ ఏ ప్రాబ్లం ఉందనే దాన్ని ఐడెంటిఫై చేసి మనకు భుజంగాసనం, ఉష్ట్రాసనం, కందరాసనం, అర్ధచక్రాసనం ఇటువంటి ఆసనాలు చేసుకొని చాలా సులభంగా మనం వెన్ను నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సలహా ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని సందర్భాల్లో డిస్క్ ప్రొలాప్స్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎటు పడితే అటు ఆసనాలు చేయడం వల్ల సమస్యలు పెద్దవయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారి సలహా కూడా తీసుకొని దాని ప్రకారం మనం చేసుకుంటే మన ఆ వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా నయం చేయొచ్చు.
1: చాలా చక్కగా వివరించారండి. ఈ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందాలంటే యోగా చేస్తే మంచిది అని చెప్తున్నారు కదా. మరి ఈ యోగా సాధన ఏ వయసు నుంచి ప్రారంభించితే ఉపయోగం ఉంటుంది, అంటే ఏ వయసు నుండి ప్రారంభించడం మంచిది అంటారు?
0: మంచి ప్రశ్న వేశారమ్మ. మామూలుగా మనం పిల్లల్ని 6 సంవత్సరాల వయసులో స్కూల్కి పంపిస్తాం. అంటే అప్పటికి వాళ్ళకి కొంత ఫిజికల్గా మానసికమైన ఒక మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి, అంటే మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుని చేయగలిగిస్తాయి. అందుకని 6-8 సంవత్సరాల మధ్యలో మనం యోగా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్పుంది. ఈ లాస్ట్ ఏజ్ మాత్రం లిమిట్ ఏం లేదు, గాలి పీల్చుకోగలిగే ఏ వ్యక్తి అయినా యోగా చేయొచ్చు. అంటే ఆయన ఆసనాలు ప్రాణాయామాలు చేయలేకపోవచ్చు, కుర్చీలో కూర్చొని బీకేఎస్ అయ్యంగ్ గారు ఇటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇన్స్ట్రుమెంటల్ యోగా, తర్వాత చైర్ యోగా ఇటువంటి ఎన్నెన్నో టెక్నిక్స్ ఆయన ప్రిపేర్ చేశారు. ప్రజెంట్ ఆయన తర్వాత కూడా చాలా మంది రకరకాల టెక్నిక్స్ ప్రవేశపెట్టారు. కాబట్టి సూక్ష్మ వ్యాయామాలు చేసుకుని కొంచెం ప్రాణాయామం చేసుకుని మెడిటేషన్ చేసుకోవచ్చు. దానికి ఏజ్ లిమిట్ ఏం లేదు, 80 ఏళ్ళు చేయొచ్చు, 100 ఏళ్ళు భగవంతుడు ఆయుష్ ఇస్తే 100 ఏళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం వాళ్ళ కుటుంబాల్లో పరంపరగా యోగా చేసేవాళ్ళు 2 సంవత్సరాల వయసు నుంచి కూడా యోగా ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ అంత చిన్న వయసు అంత సజెస్టబుల్ కాదు. కనీసం 5 నుంచి 6 సంవత్సరాల వయసులో నుంచి ఈ యోగా అనేది ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.
1: ఆనంద్ గారు, ఇంట్లోనే ప్రతిరోజు చేయదగిన సరళమైన యోగా సాధనా క్రమాన్ని సూచించగలరా?
0: సూచించొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక సిలబస్ ఇచ్చారు, అది 45 సంవత్సరాల ప్రోగ్రామ్, అది 45 నిమిషాల ప్రోగ్రామ్. దాన్ని జాతీయ స్థాయిలో యోగాలో ఎంతో నిష్ణాతులైన వ్యక్తులు ఆయుష్ డిపార్ట్మెంట్ లో వాళ్ళంతా కూడా కలిసి ఏర్పాటు చేశారు. మనం యోగా చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం చేయగలుగుతామో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మనం ఏం చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, అదేవిధంగా హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్యాక్వర్డ్ బెండింగ్ చేయకూడదు. అట్లా కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అదే బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువగా హెడ్ను డౌన్ చేసే యాక్టివిటీస్ చేయకూడదు. కాబట్టి ఇవన్నీ లేకుండా ఏ వయసు వాళ్ళు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ప్రిపేర్ చేసిన ప్రోగ్రామ్ ఇది. దీన్నే ఇంటర్నేషనల్ యోగా డే సిలబస్, అదైనా చేసుకోవచ్చు. లేదంటే గొప్ప గొప్ప గురువులు, ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు సుదర్శన క్రియ అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, అది అద్భుతమైంది. అదేవిధంగా మనకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, అది చేసుకోవచ్చు. రామ్దేవ్ బాబా గారు 7 ఆసనాలు 7 ప్రాణాయామాలు 7 సింపుల్ బాడీ ఎక్సర్సైజ్ చేశారు. ఆ విధంగా అంతర్జాతీయ స్థాయి అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రాక్టీస్ చేసిన యాక్టివిటీస్ మనకు రెడీమేడ్గా అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక 1 వారం రోజులు మనం సమయం ఇచ్చి ప్రాక్టీస్ చేసుకోగలిగితే, అట్లేదంటే కొంచెం క్వాలిఫైడ్ టీచరు, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచరు సమక్షంలో మన ఏజ్, మన ఫ్లెక్సిబిలిటీ, మనం చేయగలిగిన సామర్థ్యం, మనం ఇవ్వగలిగిన టైము, వీటిలన్నింటిని బేస్ చేసుకుని ఎవరికి వాళ్ళు సపరేట్గా ఒక ప్రోగ్రామ్, ఒక 30 నుంచి 45 మినిట్స్ ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు క్వాలిఫైడ్ టీచర్ సహకారంతో.
1: అంటే నిర్దిష్ట సమయంలో యోగాని చేసుకోవచ్చు అంటారు.
0: ఏ వయసు వాళ్ళు, వాళ్ళకున్న ఆల్రెడీ వాళ్ళకున్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి స్పెసిఫిక్గా ఏం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనకు మనమే డిజైన్ చేసుకోవచ్చు.
1: యోగా అనేది యువతకు, శారీరకంగా దృఢంగా ఉన్న వారికి అని కొందరు భావిస్తారు. ఈ అపోహపై మీ అభిప్రాయం తెలియజేస్తారా?
0: శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజులు, గేమ్స్ ఇవమ్మా. శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు, శారీరకంగా దృఢంగా లేని వాళ్ళైనా కూడా ఈ యోగానే చేసుకోవచ్చు. మేము మా చిన్నతనంలో కుస్తీ నేర్చుకునేవాళ్ళు, రెజ్లింగ్ అంటారు. ఆ రెజ్లింగ్ లో కూడా ఈ యోగా అనేది పార్ట్ అండ్ పార్సల్ గా ఉండేది, చక్రాసనము, శీర్షాసనము, సర్వాంగాసనము వేయడం అనేది. కాబట్టి ఫిట్ గా ఉన్న వాళ్ళకి యోగా పనికి వస్తుంది, మిగతా యాక్టివిటీస్ చేయలేని, ఫిజికల్ స్టామినా లేని చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ యోగా చేసుకోవచ్చు. కాకపోతే ఒక క్వాలిఫైడ్ పర్సన్ యొక్క సమక్షంలో ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ డిజైన్ చేసుకుని అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే కొంతమంది ఉత్సాహంతో ఎక్కడెక్కడో చూసి కొన్ని టిపికల్ ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తారు. అటువంటి ఆసనాస్ ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా ఒక గురువు ద్వారా కొంత నేర్చుకొని దాని తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది.
1: చాలా చక్కగా వివరించారండి ఆనంద్ గారు. యోగా ప్రారంభించిన వారు సాధారణంగా ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు, అలాగే కుటుంబ సభ్యులు తమ ఇంటి పెద్దలను యోగా వైపు ప్రోత్సహించడానికి ఏం చేయాలంటారు?
0: జనరల్గా మనకు ఒక నానుడు ఉందమ్మా, పిల్లలు మనం చెప్పింది చేయరు, చేసిందే చేస్తారని. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే అది సెకండ్ చైల్డ్హుడ్, పిల్లలు అదేవిధంగా పెద్దలు వీళ్ళిద్దరు కూడా ఒకే రకమైన మైండ్ సెట్ని కలిగి ఉంటారు. కాబట్టి మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు దాన్ని ఆచరించరు. వాళ్ళని దారిలోకి తేవాలంటే ముందు మనం ఆచరించాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు తొందరగా మన మార్గంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు మనం ప్రాక్టీస్ చేయాలి, చెప్పడం కన్నా చేయడం.
1: అంటే ఆచరణ ద్వారా చేస్తూ చెప్పేదానికే విలువ ఎక్కువ అంటారు మీరు. ఓకే, చాలా.
0: పిల్లలు అయితే మనం చేసేటప్పుడే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తోటి వచ్చి చేస్తారు. పెద్దవాళ్ళు మాత్రం మనం చేస్తూ వాళ్ళకి 2-3 సార్లు చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా వచ్చేసేదానికి అవకాశం.
1: అదే, ఏదైనా ఒక మంచి విషయం చెప్పేటప్పుడు ముందు మనం చేసి గనక ఎదుటి వాళ్ళకి చెప్తే అది ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుందంటారు. చాలా సంతోషకరమైన విషయం అండి ఇది. యోగాతో పాటు ఇంకా ఏమైనా పాటించాల్సినటువంటి అలవాట్లు ఉన్నాయంటారా?
0: వృద్ధాప్యం అనేది శరీరానికే గాని మనసుకు లేదు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలకు దగ్గర పడ్డారు. ఆయన రోజులో ఈ రోజు కూడా 10-15 గంటలు పనిచేయగలుగుతారు. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా మోడీ గారు వయసే. ఆయన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఏం ఇబ్బంది లేకుండా చేయగలిగారు. ట్రంప్ గారు 80 సంవత్సరాలు, ఆయన అమెరికా దేశానికే ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. కాబట్టి వృద్ధాప్యం అనేది శరీరానికే గానీ మనసుకు కాదు.
1: మంచి విషయం అండి, చక్కగా వివరించారు. నిజం, వృద్ధాప్యం అనేది శరీరానికే గానీ మనసుకైతే యోగా ద్వారా దాన్ని సాధించవచ్చు.
0: దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఏంటంటే లైఫ్ స్టైల్ పెట్టుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం. మంచి ఫుడ్ అంటే కాస్ట్లీ ఫుడ్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బాదం పప్పు కేజీ 1000 రూపాయలు ఉంటుంది, జీడిపప్పు 500 ఉంటుంది, వేరుశనగ పప్పు మనకు 100 రూపాయలకే వస్తుంది. కాబట్టి వాటిలో ఏముంటుందో వీటిల్లో కూడా అదే ఉంటుంది. యాపిల్ కాయలో ఏమి ఎనర్జీ ఉంటుందో మనకు జామకాయలో కూడా అదే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్, ఒక వయసు పెరిగిన తర్వాత నాన్ వెజ్ కొంచెం తగ్గించడం, మటన్ చికెన్ లాంటివి తగ్గించి లిమిటెడ్గా ఫిష్ ఎగ్ లాంటివి తీసుకోవడం, పెరుగు పాలకు బదులు పెరుగు లాంటివి వాడుకోవడం, ఆకుకూరలు కూరగాయలు పండ్లు సీజనల్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, అనవసరమైన విషయాల్లో ఇంటర్ఫియర్ కాకుండా ఉండడం, మనకి భావసారూప్యం కలిగిన వ్యక్తులతోటి మనం మాట్లాడడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఏ ఇంట్లో అయితే మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారో ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని పెంచేటప్పుడు వీళ్ళు బిజీగా ఉండడం వల్ల పిల్లలతోటి వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యిండ్రు. పిల్లలకన్నా కూడా మనవాళ్ళు మనవరాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి వీళ్ళు టైం ఎక్కువ గడుపుతారు. కాబట్టి మనవాళ్ళు మనవరాళ్ళతో గడిపే పెద్దవాళ్ళకి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని నా అవగాహన నేను చూసి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనవాళ్ళు మనవరాళ్ళతోటి కలిసి ఉంటే మంచిది. వాళ్ళకి వీళ్ళ ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్లో ఉంటారు, వీళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్లో ఉంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, రెగ్యులర్గా శారీరక వ్యాయామం, ఆహార నియమాలు, తర్వాత వచ్చి మనకు నచ్చిన పని చేయడం, మన భావసారూప్యం కలిగిన వ్యక్తులతోటి కలిసి ఉండడం, అనవసరమైన విషయాల్లో మనం ఇంటర్ఫియర్ కాకుండా ఉండడం, పిల్లలతోటి మనవాళ్ళు మనవరాళ్ళతోటి గడపడం, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ చేయడం ద్వారా మామూలు కన్నా కూడా మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉండొచ్చు, మన మెడికల్ బిల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు.
1: ఆనంద్ గారు, యోగా మరియు ధ్యానం వీటికి సంబంధం ఏమైనా ఉందంటారా?
0: చాలా మంది ఈరోజు సమాజంలో ఉన్న పొరపాటు ఏంటంటే యోగా వేరు ధ్యానం వేరు అంటారు. వాళ్ళు అడగడం కూడా మీరు అడిగినట్టే అంటారు యోగా ధ్యానం. ధ్యానం అనేది యోగాలో ఒక భాగం. ఎందుకంటే మనకు అష్టాంగ యోగంలో యమము, నియము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, అంటే యోగాని 8 స్టెప్స్లో ధ్యానం అనేది ఒక పార్టు. అంతేగాని యోగా వేరు ధ్యానం వేరు కాదు. అదేవిధంగా హఠయోగంలో యమ నియమాలని పక్కన పెట్టినా కూడా మిగతా విషయాల్లో ధ్యానం అనేది ఉంది. అదేవిధంగా మనం ఈ రాజయోగంలోనే కాకుండా కర్మయోగులకి, భక్తి యోగులకి, జ్ఞాన యోగులకి అందరికి కూడా ఈ చాంటింగు, ధ్యానం అనేది ఉంది. కాబట్టి యోగ వేరు, ధ్యానం వేరు కాదు. ధ్యానం అనేది యోగాలో ఒక భాగం, ఒక అంగం.
1: చాలా చక్కగా వివరించారండి ఆనంద్ గారు. ప్రస్తుతం యువత కంప్యూటర్, మొబైల్ వీటిని ఎక్కువగా వాడుతున్నారు కదా, వారికి

0: ఎలా సహాయపడుతుంది?
1: యాక్చువల్ గా సెల్ ఫోన్ అడిక్షన్, కంప్యూటర్ అడిక్షన్ అనేది ఒక రకమైన మానసిక సమస్యగానే మనం చెప్పొచ్చు, కానీ అది కంపల్సరీ అయిపోయింది. ఈరోజు దానికి పిల్లల్ని మనం బ్లేమ్ చేయడానికి కుదరదు. తల్లులు బిడ్డ అన్నం తినకపోతే వాడికి సెల్ ఫోన్ ఇచ్చి అన్నం పెడతారు, వాడు ఏం తింటున్నాడో వాడికే తెలియదు. వాడు ఇట్లా 2-3 సార్లు ఇట్లా అయిన తర్వాత వాడు ప్రతిదానికి సెల్ ఫోన్కి వాడడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెల్ ఫోన్ అడిక్షన్లో నుంచి బయటకు తీసుకురావడానికి యోగా అనే దానికన్నా కూడా మన ఫ్యామిలీలో మనం పాటించే పద్ధతులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. రీసెంట్గానే మా ఫ్యామిలీలో చూశాను, నా మనవడికి 1 సంవత్సరం 3 నెలలు, నా కొడుకు 27 సంవత్సరాలు. నా కొడుకు ఎప్పుడు కూడా ఎక్కువ ఫోన్, అన్నం తినేటప్పుడు కూడా ఫోన్ చూస్తూ ఉంటాడు. నేను చాలాసార్లు చెప్పి ముగించుకున్నాను. ఈ మధ్య ఒకరోజు మా అబ్బాయి ఫోన్ చూస్తూ ఉంటే మా మనవడు కూడా ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ దెబ్బతోటి భయపడి మా అబ్బాయి ఫోన్ పక్కన పెట్టాడు. అంటే పిల్లల ముందు ఫోన్ చూడకూడదు అనే ఒక అవగాహన మనం వాళ్ళకి ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళకి చెప్పొచ్చు సెల్ ఫోన్ వాడడం వల్ల వచ్చే సమస్యలు, ప్రత్యేకించి కంటికి సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళం కూడా కొన్నిసార్లు ఫోన్లోకి వెళ్ళినప్పుడు, ఖాళీ సమయం ఉన్నప్పుడు గంటలు గంటలు తెలియకుండానే మనం దాంట్లోకి అట్రాక్ట్ అయిపోతాం. ఎందుకంటే ఏ విషయం మనకు ఇంట్రెస్టో ఆ విషయాలన్నీ కూడా దాంట్లో మనకు వస్తాయి కాబట్టి. కానీ దాంట్లో నుంచి మనం బయటకు రావడానికి ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, దానివల్ల వచ్చే నష్టాలు, మనకు మనంగా స్వీయ నియంత్రణ. ప్రతిరోజు కూడా మన రెగ్యులర్ కార్యక్రమాల్లో సెల్ ఫోన్ చూడడం, టీవీ చూడడాన్ని కూడా ఒక భాగంగా పెట్టుకోవాలి. ఆ భాగానికి ఒక టైం అనేది నిర్దేశించాలి, ఒక అరగంట గంట అనేది నిర్దేశించుకొని.
0: అంటే అమూల్యమైన సమయాన్ని ఎవరు కూడా వేస్ట్ చేసుకోకూడదు.
1: ఈ రోజుల్లో ఫోన్లో చూసి నీట్ టు క్వాలిఫై అయిన వాళ్ళు, పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఫోన్ కంప్యూటర్ని మనం పూర్తిగా నెగిటివ్గానే చెప్పడానికి కుదరదు. కాకపోతే దాంట్లో ఉన్న పాజిటివ్ని మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలనేది స్వయం నియంత్రణ అనేది వాళ్ళకు ఉండాలి.
0: అది
1: స్వీయ నియంత్రణ ఉండాలి. దానికి పెద్దల యొక్క సహకారం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోయినప్పుడు స్కూల్లో టీచర్స్ లేదంటే కౌన్సిలింగ్ సైకాలజిస్టులు లాంటి వాళ్ళు చెప్పాలి. నేను ప్రజెంట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా స్కూల్లో పనిచేస్తున్నాను. నన్ను ఇంటర్వ్యూలో కూడా ప్రత్యేకించి అడిగిన సమస్య అదే, సెల్ ఫోన్ అడిక్షన్కి సంబంధించి మీరు ఏం చేయగలుగుతారని దాని గురించి అక్కడ చెప్పడం జరిగింది.
0: చాలా సంతోషకరమైన విషయం అండి ఇది మాత్రం. ఇట్లా అవేర్నెస్ ఇస్తుంటేనే కొంతవరకన్నా ఈ సెల్ ఫోన్ల నుండి వాళ్ళు కొంత వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వాళ్ళు వినియోగించుకోగలుగుతారని ఆశిస్తున్నాము. ఇక యోగా దినోత్సవం సందర్భంగా మీరు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారా?
1: యోగాకి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు అంటూ ఏం లేదమ్మా. మామూలుగా ఏంటంటే ఇది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో గవర్నమెంటే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కాబట్టి యోగా ప్రొఫెషనల్స్ అందరూ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, మాకు ఒకరోజు చేయండి చేయండి అని చెప్పి. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఒక 4-5 సెంటర్స్లో, పోయిన సంవత్సరం విక్రమ్ సింపుర్ యూనివర్సిటీలో చేసాము, అదేవిధంగా గూడూరు దగ్గర ఒక మండల హెడ్ క్వార్టర్లో చేసాము, బీఈడీ కాలేజీలో చేసాము. ఆ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని బేస్ చేసుకుని మనం నెల్లూరు ధర్మరాజు సంగుళ్ళలో 1 మంత్ ఫ్రీ యోగా క్యాంపు
0: చాలా సంతోషకరమైన
1: చేసాము. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము. లాస్ట్ 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం స్కూల్స్ కాలేజెస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. మరి ప్రత్యేకించి లాస్ట్ 2 ఇయర్స్గా వాటి యొక్క పరిధి బాగా విస్తృతంగా పెరిగింది, ఎందుకంటే గవర్నమెంటే దాన్ని ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల.
0: ఆనంద్ గారు, యోగా సాధన చేయడానికి ఉత్తమమైన సమయం ఏదంటారు?
1: మామూలుగా శాస్త్రం ఏం చెప్పిందంటే బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం అంటే అందరూ తెల్లారుజామున 3-4 అనుకుంటారు, అది కొంతవరకు తప్పమ్మ. ఎందుకంటే సూర్యోదయానికి 45 నిమిషాల ముందుని బ్రహ్మముహూర్తంగా చెప్తారు. సూర్యోదయానికి ముందు నిద్రలేసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి తర్వాత యోగా చేసుకోవాలా. అట్లా కుదరినప్పుడు సాయంత్రం 4-5 ఆ ప్రాంతం, అంటే మనం ఆహారం ఏదైనా సాలిడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత 4-5 అవర్స్ అది మన జీర్ణాశయంలో ఉంటుంది. కాబట్టి ఆ జీర్ణాశయం ఖాళీగా ఉన్న సమయంలో యోగా చేయడం అనేది మంచిది. కొంతమంది శాస్త్రంలో మిడ్ డే కూడా యోగా ప్రాక్టీస్, ఇప్పుడు కాంపిటీషన్స్కి అట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎక్కువ సాధన చేయాలి కాబట్టి మధ్యాహ్నం మిడ్ డే కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా సివియర్గా పాత రోజుల్లో ఋషులు వాళ్ళంతా ఏంటంటే మిడ్ నైట్ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు 5 గంటలకు ఆహారం తీసుకుంటే మిడ్ నైట్కి జీర్ణాశయం ఖాళీ అయిపోద్ది, ఆ టైంలో కూడా సాధన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే ఉదయం 5-7, సాయంత్రం 5-7 అనేది బెటర్ టైమ్స్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైనది మాత్రం ఏంటంటే పొట్ట ఖాళీగా ఉండాలి, ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి. యోగా చేయడానికి ముందు స్నానం చేయాలి, యోగా చేసిన తర్వాత కూడా స్నానం చేయడం అనేది శాస్త్రంలో చెప్పి ఉంది.
0: చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమంటారు?
1: పెద్ద పెద్ద సందేశాలు పెద్దవాళ్ళు కొన్ని 1000 సంవత్సరాల కిందటే ఇచ్చారు. దాంట్లో మొదటిది వచ్చి మనం ఇంతకుముందు చెప్పుకున్న యోగాకి మొదట నిర్వచించిన వ్యక్తి

0: గాము, మనం ఏదో కోల్పోయామనే భావాన్ని పోగొట్టుకుంటాం. అదేవిధంగా టోటల్ సరెండర్నెస్ టు గాడ్. భగవంతుడితోటి ఎప్పుడు కూడా మనం అనుసంధానం అయి ఉండాలి. భగవంతుడితోటి మనం అనుసంధానం అయింటే మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్న అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ సక్రమంగా పనిచేస్తాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ సక్రంగా పనిచేస్తే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ సక్రంగా పనిచేస్తాయి. ఆ రెండు సక్రమంగా పనిచేస్తే మనం హెల్దీగా ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్టుగా యోగాలో భక్తి యోగం అనేది ఒక మార్గం. భక్తి యోగం అంటే భగవంతుడితో అనుసంధానం అయి ఉండడం, టోటల్ సరెండర్నెస్ టు గాడ్. ఈ భావన అనేది అతి సులభమైంది, అతి సరళమైంది. కాబట్టి ఈ నాలుగు విషయాల్ని మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనం ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఇవన్నిటికి కూడా దీంట్లో ఉన్న తమాషా ఏంటంటే వీటికి వేటికి కూడా మనం ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు కూడా మన పెద్దవాళ్ళు వాళ్ళ ద్వారానే మనకు తెలుస్తాయి, లేదంటే ఎవరైనా గురువుల ద్వారా, మనకు అందుబాటులో ఉన్న గురువుల ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకొని వాటిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం హాయిగా ఉంటుంది. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. మన దేశం ఆరోగ్యంగా ఉంటే మన సంకల్పం ఏదైతే ఉందో విశ్వ మానవ సౌభ్రతత్వానికి మన వంతు సహకారం మనం చేయొచ్చు. అదేవిధంగా విశ్వగురువుగా కూడా మనం రాణించవచ్చు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా జ్ఞానం అనేది భారతదేశం నుంచి పోవాలి. ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఒక ఆలోచన ఉంది, ఒక దేవుడు గురించి, దైవం గురించి, తాత్విక చింతన గురించి మాట్లాడాలంటే ఒక భారతీయుడు మాత్రమే మాట్లాడగలడు అనే విషయం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు అబండెంట్ నాలెడ్జ్ ఉంది. మనకు శరీరానికి, మనసుకి, సమాజానికి, ప్రకృతికి, దైవానికి సంబంధించిన ఏ విషయమైనా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అది మన జీనోమ్లోనే ఉంది. కాబట్టి మనం నోరు తెరిస్తే భగవంతుడు ఆ వాక్ అనేది ఇస్తాడు. కాబట్టి మన వారసత్వ సంపద ఏదైతే ఉందో దాని గురించి కొంచెం తెలుసుకొని దాన్ని మన రెగ్యులర్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే అంతకన్నా సులభమైన మార్గము, అంతకైనా మన జీవితానికి ఈ ప్రపంచానికి పరమావధి లేదు.
1: చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి విచ్చేసి మా శ్రోతలకు చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: అలాగే అమ్మా, నాకు కూడా మామూలుగా నేను క్లాసులో చెప్తుంటాను, అటువంటిది మీరు స్టూడియోకి పిలిచి ఎన్నో వేల మందికి, లక్షల మందికి నా మాటలు వినిపించే అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు కూడా నేను మీకు ఎంతో ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాను.

మీరింతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ కంచి ఆనందరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఎస్వీఏ ప్రసన్నలక్ష్మి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: బాబాయ్ మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7:00. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్నటువంటి బ్యూటిఫుల్ సాంగ్ యువరాజు చిత్రం నుంచి, సంగీతం చక్రవర్తి, సాహిత్యం దాసరి నారాయణరావు, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీలా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికలో యువరాజు చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నెత్తి విన్నారు. ఇంతటితో ఈనాటి సంచిక సమాప్తం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణార్థ దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరుగునున్న మొట్టమొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణ నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెరెజల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ధి చేసిందో, స్వయం సమృద్ధి జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగో పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని ఎన్టీఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా ఎన్టీఏ పంచుకుంది.
1: See, NTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो कॉप 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుసుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం, నక్సలిజాన్ నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్దతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్షణ సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్దతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లో శ్రోతలు వినవచ్చు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేసవిలో కూరగాయల సాగు గురించి. కేవీఎస్ శాస్త్రవేత్త డాక్టర్ జి నారాయణ స్వామి గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
2: నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి. నేను ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలలో హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఉద్యాన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా రైతులందరికీ కూడా వేసవి కాలంకు అనువైనటువంటి కూరగాయ పంటలు, వాటిలో మెలకువల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా గమనించినట్లయితే మనకు వేసవిలో కూరగాయలకు కావచ్చు, ఆకుకూరలకు కావచ్చు అధిక డిమాండ్ అనేది ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవడము, సాగులో మేలైన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వేసవిలో అధిక దిగుబడులతో పాటు అధిక ధరలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. వేసవి కాలంకు అనువైనటువంటి కూరగాయ పంటలు, వాటి రకాలను గమనించినట్లయితే ముఖ్యంగా టమాటా పంటలు. ఈ టమాటా పంట మనకి, ఈ టమాటాలో పూస వెర్లి డార్ప్, మారుతం, అర్కా వికాస్, పూస 120, శంకర రకాలైన నవీన్, అవినాష్ 2, అన్నపూర్ణ రకాలు వేసవి కాలంకు అనువైనటువంటి రకాలు. వంగ పంట విషయానికి వచ్చినట్లయితే పూస పర్పుల్ క్లస్టర్, భాగ్యమతి, హరిత, గ్రీన్లాండ్, ఉత్కర్ష, కల్పతరువు ఈ రకాలు మనకి వేసవిలో వేసుకోవడానికి అనువైనటువంటి రకాలు. మిరప విషయానికి వచ్చినట్లయితే మనకు CA 960 అంటే సింధూర్ అనే రకంతో పిలుస్తాము, ఈ రకం అనువైనటువంటి రకము. అదేవిధంగా మనకు బెండ విషయానికి వచ్చినట్లయితే అర్కా అనామిక, అర్కా అభయ్, వర్ష, ప్రియా, సుప్రియ రకాలు మనకి వేసవి కాలంకు అనువైనటువంటి రకాలు. బీర విషయానికి వచ్చినట్లయితే పూసా నాస్దర్, జైపూర్ లాంగ్, జగిత్యాల లాంగ్, సురేఖ, సంజీవని, మహిమా అనేటువంటి రకాలు అనువైనటువంటి రకాలు. సొరకాయ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే అర్కా బాహర్, కావేరి, స్వాతి, వరద అనేటువంటి రకాలు అనువైనటువంటి రకాలు. అదేవిధంగా కాకర విషయానికి వచ్చినట్లయితే అర్కా హరిత, MBTH 101, కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్ రకాలు అనువైనటువంటి రకాలు. గోరు చిక్కుడు విషయానికి వచ్చినట్లయితే మనకి పూసా సదాబహార్, పూజా నవబహార్, గౌరీ రకాలు వేసవి కాలంకు అనువైనటువంటి రకాలు. అదేవిధంగా మనకి వేసవి కాలంకు అనువైనటువంటి తోటకూర పంటలు రకాలు గమనించినట్లయితే ప్రధానంగా తోటకూరలో RNA 1 అర్కా రుణ రకాలు అనువైనటువంటి రకాలు. పాలకూరలో మనకి గమనించినట్లయితే ఆల్ గ్రీన్ అనేటువంటి రకము అనువైనటువంటి రకం. మెంతిలో గమనించినట్లయితే మనకు పూసా, ఎర్లీ, బంచింగ్ అనేటువంటి అనువైనటువంటి రకము. కొత్తిమీరలో స్వాతి, సాధన అనేటువంటి రకాలను వేసవి కాలంలో వేసుకోవచ్చు. టమాటా, వంగ మరియు మిరప నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నేలను 3-4 సార్లు దుక్కి దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నుల చొప్పున బాగా చివికినటువంటి పశువుల ఎరువును వేసి కలయదున్నాలి. దీనితో పాటు 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాషునిచ్చు ఎరువులను వేయాలి. అదేవిధంగా 40 కిలోల నత్రజని ఇచ్చేటువంటి ఎరువును 3 సమపాలుగా, అంటే నాటిన తర్వాత 30 రోజులకోసారి, 45 రోజులకోసారి, 60 రోజులకోసారి వేసుకోవాలి. పైపాటుగా నాట్లు వేసిన 2 రోజులలోపు అవసరాన్ని బట్టి కలుపు మందులను, ముఖ్యంగా పిండి మితాల్ అనేటువంటి కలుపు మందును మనము పిచికారీ చేసుకోవచ్చు. ఎకరానికి 1.5 లీటర్ల చొప్పున మనకి 200 లీటర్ల కలిపి తడి భూమి పైన, అంటే నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రధానంగా గమనించినట్లయితే బెండ, కాకర, బీర, సొర, దోస, గుమ్మడి, అదేవిధంగా కూరదోస, పొదచిక్కుడు, గోరుచిక్కుడు పంటలను నేరుగా ప్రధాన పొలంలో ఇత్తుకోవచ్చు. అనగా వీటికి మనము నర్సరీ విధానం లేకుండానే ప్రధాన పొలంలో విత్తుకోవచ్చు. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పంటను తప్పనిసరిగా నత్రజని స్థాపించేటువంటి అంటే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకుంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క బయో జీవన ఎరువులు కూడా మనకి ఈ పంటకు అందజేసిన వాళ్ళం అవుతాం. చివరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 నుంచి 32 కిలోల భాస్వరం, 20 నుంచి 24 కిలోల పొటాస్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా 32 నుంచి 40 కిలోల నత్రజని 2 దఫాలుగా అంటే విత్తిన 25 రోజులకోసారి మరియు 45 రోజులకోసారి పైపాటుగా వేసుకోవాలి. తోటకూర, పాలకూర, మెంతికూర మరియు కొత్తిమీర లాంటి ఆకుకూర పంటల కోసం నేలను 4 నుంచి 5 సార్లు బాగా దుక్కి దున్నాలి. ఎకరానికి 10 టన్నుల చొప్పున బాగా చివికినటువంటి పశువులను వేసుకోవాలి. వాటిని నీళ్ళన్నీ కూడా చదునుగా చేసి చిన్న చిన్న మడులుగా చేసి మనకి 2 x 1.5 మీటర్ల చొప్పున మడుల్లో పలుచగా విత్తనాలను విత్తుకోవాలి. విత్తనం ఇత్తేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి ఇత్తుకోవాలి. అనగా మనకు ఆకుకూర విత్తనాలని దానితో పాటు 10 రెట్లు సన్నన్న ఇసుకతో కలిపి కలుపుకొని ఇత్తుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నారుమడిలో పోసుకొని కూడా 20 x 20 సెంటీమీటర్ల దూరంలో కూడా మనం నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనకు విత్తనం అనేది చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ వేసవి కాలంలో పాటించాల్సినటువంటి జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా పూత మరియు పిండ రాలడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కావచ్చు, వేడి గాలుల వల్ల కావచ్చు పూత పిండ అనేది రాలడం జరుగుతుంది. దీనివల్ల దిగుబడులు తగ్గుతాయి. పూత పిండ రాలడాన్ని నివారించుకోవడానికి నేలలో తేమ అంటే తగినంత తేమ ఉండాలి. తేమలో వ్యత్యాసం అనేది ఉండకూడదు. అధికంగా నీళ్లు ఇవ్వకూడదు. అదేవిధంగా తేమ ఆరకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూత పిండ రాలకుండా పిండ బాగా పట్టడానికి టమోటా, వంగ లాంటి పంటలకు మనకి నాప్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అంటే ప్లానోఫిక్స్ 2.5 మిల్లీలు 10 లీటర్ల నీళ్ళలో కలిపి పూత దశలో 2 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అదేవిధంగా మిరప పూత దశలో ఉన్నప్పుడు ప్లానోఫిక్స్ అంటే నాప్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 2.5 ml 10 లీటర్ల నీళ్ళలో కలిపి పూత దశలో 2 సార్లు పిచికారీ చేస్తే పూత మరియు కాత అంతా కూడా మనకు నిలుస్తుంది. తీగజాతి కూరగాయలు అంటే కాకర, బీర, సొర మనకి ఈ తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల మగపూల సంఖ్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే మనకు ఆడు పుష్పాల సంఖ్య తగ్గి మగపుష్పాల సంఖ్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల దిగుబడి అనేది తగ్గేటువంటి అవకాశం

అవకాశం ఎంతైనా ఉంది. దీన్ని నివారించుకోవాలి అంటే మనకి ప్రధానంగా తీగజాతి కూరగాయల్లో 2 ఆకుల దశలో ఒకసారి, 4 ఆకుల దశలో ఒకసారి బోరాన్ను లీటర్ నీటికి 1 నుంచి 2 గ్రాముల చొప్పున కలుపుకొని 2 ఆకుల దశలో ఒకసారి, 4 ఆకుల దశలో ఒకసారి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మనకి సైకోసిల్ అనేటువంటి ప్లాంట్ హార్మోన్ను 2.5 గ్రాముల చొప్పున 10 లీటర్ నీళ్ళలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ మగపూల పుష్పాల సంఖ్య తగ్గి ఆడపుష్పాలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటి ఎద్దడి, తగినంత నీటి వసతి ఉంటేనే వేసవిలో మనము కూరగాయలు సాగు చేసుకోవాలి. కూరగాయల్లో సుమారుగా 85 నుంచి 90% నీరు ఉంటుంది. కాబట్టి నీటి ఎద్దడి వల్ల మనకి బరువు నాణ్యత తగ్గి దిగుబడి కూడా తగ్గేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కూరగాయల్లో 2 సున్నిత దశలుంటాయి. అవి పంట కోతకు వచ్చినప్పుడు ఒకసారి, అదేవిధంగా కోతకు ముందు 2 నుంచి 3 వారాలు ఈ ప్రధానమైనటువంటి దశలు, నీళ్ళు ఇవ్వాల్సినటువంటి దశలు. ప్రధానంగా మనకు కూరగాయల్లో గమనించినట్లయితే పిందెలు అంటే మనకి పూత ఏర్పడే దశ, అదేవిధంగా పిందెలు ఏర్పడేటటువంటి దశలు చాలా ముఖ్యమైన దశలు. నీరు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎప్పుడు మనకి నీరు ఇవ్వాలనేది ప్రధానంగా ఈ దశలను గుర్తుపెట్టుకొని రైతులు తప్పనిసరిగా ఈ వేసవిలో నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా నీరు ఇవ్వాల్సిన పద్ధతులు, ఎంత నీరు ఇవ్వాలనే 4 అంశాలపైన మనము దృష్టి పెట్టుకొని ఉంచాలి. అంటే మనము 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనము తేమను సంరక్షించేటువంటి పద్ధతులు కూడా చాలా వరకు వేసవిలో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో నేలలో ఉన్నటువంటి తేమను మనకు ఆవిరైపోకుండా సంరక్షించుకోవాలంటే దానికోసం పాదుల్లో 2 వరుసల మధ్య ఎండుగడ్డి కానీ లేదా వరిగడ్డి కానీ లేదా శనగ పొట్టు కానీ నేలపై పరిస్తే ఆ నేలలో నుంచి మనము నీరు ఇచ్చిన తర్వాత ఆవిరయ్యేటువంటి అవకాశం ఉండదు. దీనివల్ల మొక్కల పెరుగుదల బాగా పెరగడమే కాకుండా కలుపు పెరుగుదలను కూడా మనము నియంత్రణ చేయవచ్చు. అదేవిధంగా నీటి తడులు పంట స్వభావాన్ని బట్టి, అదేవిధంగా అంటే పంట యొక్క రకాన్ని బట్టి, నేల స్వభావాన్ని బట్టి ఇవ్వాలి. అవసరాన్ని బట్టి మనము నీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టమోటాకు ప్రతి 5 నుంచి 6 రోజులకు ఒక తడి ఇస్తూ పూత పింద దశల్లో శ్రద్ధ చూపాలి ముఖ్యంగా. అదేవిధంగా మనకు క్రమ పద్ధతిలో నీరు ఇవ్వకుంటే కాయ మీద పగుళ్ళు ఏర్పడేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వంగ పంట విషయానికి వచ్చినట్లయితే 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. నీటి ఎద్దడి వస్తే మనకు కాయ యొక్క రంగు కానీ పరిమాణం కానీ తగ్గి కాయల్లో మనకి చేదు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా వరకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క ప్రధానమైనటువంటి దశలు, పిందెలు ఏర్పడే దశ కానీ పూతలు ఏర్పడే దశ కానీ నీరు అనేది ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా బెండ పంట విషయానికి వచ్చినట్లయితే ప్రతి 4 రోజులకు ఒకసారి తడి అవసరము. పూత పింద దశల్లో మరియు కాయ ఎదుగుదల దశల్లో కంపల్సరిగా మనకు ఖచ్చితంగా నీటి ఎద్దడి వస్తే పూత ఆలస్యమై మనకు ఈ యొక్క ఖాత తగ్గేటువంటి అవకాశం ఉంది. పూత దశలో నీటి ఎద్దడి వల్ల పూత పింద రాలి దిగుబడి కూడా మనకు తగ్గుతుంది. బీర, సొర, కాకర, గుమ్మడి మనకి తీగజాతి కూరగాయలకు 1 వారం రోజులకు ఒకసారి మనము నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా పూత కాయ ఎదుగుదల దశల్లో నీటి ఎద్దడిగిన వస్తే కాయలు రాలిపోవడమే కాకుండా డొల్లపోయి అంటే ఎటువంటి నాణ్యత లేకుండా మనకు తయారవడం అనేటువంటి గమనించవచ్చు. అదేవిధంగా మొక్కలకు నీడనిచ్చేలా ఆముదము, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర మరియు దక్షిణ దిశల్లో మనకి 2 వరుసల్లో అక్కడక్కడ నాటుకోవాలి. దానివల్ల కొంచెం నీడ ఇచ్చే విధంగా మనము అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా రైతులకు వీలైతే అంటే షేడ్ నెట్లు అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ద్వారా కూడా మనకు ఈ ఎండ తీవ్రతను తగ్గించి వేసవి కాలంలో కూరగాయ పంటలను అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్క యొక్క సాంద్రత కూడా అధికంగా ఉండేలాగా మనం నాటుకోవాలి. మనము ఉదాహరణకు గమనించినట్లయితే
బెండలో వర్షాకాలం పంటకు ఎకరాకు

నాలుగు కిలోల విత్తనం వాడితే వేసవి కాలంలో 6 కిలోల విత్తనం వాడాలి. అంటే మనకు 6 కిలోల విత్తనం అవసరం అవుతుంది మొక్కల యొక్క సాంద్రతను పెంచుకోవాలంటే. అదేవిధంగా మనకు కొత్తగా నాటినటువంటి మామిడి కావచ్చు, జామ కావచ్చు, కొబ్బరి లాంటి పండ్ల తోటల్లో, అదేవిధంగా మనకి మొదటి 3 నుంచి 4 సంవత్సరాలుగా, అంటే మామిడి, జామ, కొబ్బరి, సపోటా వీటిలో అంతర పంటలుగా మొదటి 3 సంవత్సరాలుగా మనకు బెండ, సొర, బీర, గొమ్మడి, గోరుచిక్కుడు వంటి కూరగాయ పంటలను అంతర పంటలుగా వేసి అదనపు ఆదాయాన్ని మనము పొందవచ్చు. అదేవిధంగా మనము ముఖ్యంగా ఆకుకూరల పంటల విషయానికి వచ్చినట్లయితే ఆకుకూరల పంటల్లో దిగుబడి పెంచుకోవడానికి యూరియా 20 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి మనకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారి చేయవచ్చు. అదేవిధంగా పొటాస్ యొక్క ఎరువును మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాస్ రూపంలో సరైన మోతాదులో వాడితే నీటి ఎద్దడిని తట్టుకోవడమే కాకుండా చీడ పీడలను తట్టుకునేటువంటి స్వభావం, దాంతోపాటు కాయ యొక్క నాణ్యత కూడా మనకి ముఖ్యంగా కూరగాయ పంటల కాయ యొక్క నాణ్యత కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆకుకూరలో కూడా చీడ పీడలను తట్టుకునేటువంటి గుణాన్ని కూడా మనము మొక్కల్లో పెంపొందించవచ్చు. ఎండ ఏడికి యూరియా మనకు ఆవిరి కాకుండా ఉండాలి అంటే ఎక్కువ రోజులు ఉండేలా మనకు 9 కిలోల యూరియాకు 1 కిలో వేపపిండి కలిపి వేసుకోవాలి. అలా కాకుండా మనకి ప్రస్తుతం నీమ్ కోటెడ్ యూరియా, అంటే ఆ యొక్క వేప పిండితో ఒక కోటెడ్ లాగా ఉండేటువంటి నీమ్ కోటెడ్ యూరియా మనకు అందుబాటులో ఉంది. ఆ నీమ్ కోటెడ్ యూరియాని మనము పంటల్లో వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకి ఈ వేసవి కాలంలో అధిక దిగుబడులు పొందాలన్నా, అధిక ఆదాయాన్ని మనము పెంపొందించాలన్నా షేడ్ నెట్లో, అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో 50% షేడ్ నెట్లో ఆకుకూరలను పెంచుకోవడం ద్వారా, ముఖ్యంగా కొత్తిమీర పంటను వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు, అదేవిధంగా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇది ఒక మనకు ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అనేది, షేడ్ నెట్ అనేది చాలా ఉపయోగకరంగా రైతులకు ఉంటుంది. అదేవిధంగా మనకు సస్యరక్షణ, అంటే ఈ పురుగులు తెగులు విషయానికి వచ్చినట్లయితే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వలన మనకు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిలో ముఖ్యంగా గమనించినట్లయితే తెల్ల దోమ గాని, పేనుబంక, పిండి నల్లి, అదేవిధంగా మనకి నల్ల దోమ గాని ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిలో రసం పీల్చే పురుగుల వల్ల మనకు వైరస్ తెగుళ్లు కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ రసం పీల్చే పురుగుల నివారణ కొరకు సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులు తప్పనిసరిగా అవలంబించాలి. ముందుగా ఏమి చేయాలి అంటే కిలో విత్తనానికి ముందుగా 5 గ్రాముల ఇమిడాక్రోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా పొలం చుట్టూ కూడా 2 నుంచి 3 వరుసల్లో జొన్న, మొక్కజొన్న లేదా సజ్జ పంటను అడ్డు పంటగా, అంటే 2-3 నుంచి 3 వరుసల్లో వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం చాలా వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 నుంచి 6 చొప్పున పసుపు రంగు పూసినటువంటి రేకులు, ఎల్లో స్టికీ ట్రాప్స్ అంటాము, వాటిని మనం పెట్టుకోవడం వల్ల తెల్లదోమలను అరికట్టవచ్చు. అదేవిధంగా బ్లూ స్టికీ ట్రాప్స్, అంటే మనకి బ్లూ రంగులో ఉండేటువంటి ట్రాప్స్ని పెట్టుకోవడం వల్ల మనకు తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. మొక్కల యొక్క పెరుగుదల దశలో నాటిన తర్వాత 30 రోజుల నుంచి పూత వరకు, అంటే మనకు పూత ఏర్పడే వరకు 5% వేపగింజల కషాయము లేదా 10,000 PPM వేప నూనె 2 ml చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగుల నివారణ కొరకు మనకు ఇమిడాక్రోపిడ్ అనే మందును 0.5 ml లేదా థయోమిథోక్సామ్ అనే మందును లీటర్ నీటికి 0.3 ml చొప్పున కలుపుకొని నివారణ చేసుకోవచ్చు. తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవాలి అంటే మనకు పిప్రోనిల్ లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే తామర పురుగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా నల్లిని నివారించుకోవాలంటే, నల్లి రసం పీల్చే పురుగులు నివారించుకోవాలంటే మనకు

0: ప్రపార్ గైట్ లీటర్ నీటికి 1.6 ml చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా తీగజాతి కూరగాయల్లో మనకు పండుగ యొక్క బెడద చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ పండుగను నివారించుకోవాలంటే మనము విసపు ఎరలను తయారు చేసుకొని, అనగా మనకు మొలాసిస్ ద్రావణాన్ని కానీ లేదా బాగా పులిసినటువంటి కళ్ళు ద్రావణాన్ని కానీ లేదా బెల్లం పాకంని కానీ తీసుకొని దాన్ని దానికి మలాతి అనేటువంటి రసాయనిక మందుని కలిపి మూకట్లలో ఆ యొక్క పదార్థాన్ని తయారు చేసినటువంటి ఇసపేరును ఉంచడం ద్వారా ఈ తీగజాతి కూరగాయల్లో పండుగ యొక్క బెడదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ పండుగ ఈగను నివారించుకోవాలంటే ఫ్రూట్ ఫ్లైట్ ట్రాప్స్, పండుగ ఎరలు ఎకరానికి 4 నుంచి 6 చొప్పున పెట్టుకున్నట్లయితే ఈ పండుగ ఈగను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రధానంగా వేసవిలో కూరగాయల సాగు విధానంలో రకాల ఎంపికతో పాటు సంరక్షణ చర్యలు సమర్థవంతంగా పాటించినట్లయితేనే అధిక దిగుబడులు పొందడమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలను పొందడమే కాకుండా అధిక ఆదాయాన్ని కూడా రైతులు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా అన్ని జాగ్రత్తలను, అంటే రకాల ఎంపిక మొదలుకొని సస్యరక్షణ చర్యల వరకు అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే వేసవిలో కూడా నాణ్యమైనటువంటి కూరగాయలని పండించడమే కాకుండా అధిక ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా షేడ్ నెట్లు, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, షేడ్ నెట్లో ఆకుకూరల పంటలను, కొత్తిమీర పంటలను వేసుకోవడం కానీ అదేవిధంగా టమాటా పంటను వేసుకోవడం వల్ల కూడా మనము మా అధిక దిగుబడిని, నాణ్యమైనటువంటి దిగుబడిని, అధిక ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదములు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు వేసవిలో కూరగాయల సాగు గురించి కేవీఎస్ శాస్త్రవేత్త డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: మామిడి కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మన దేశంలో పండించే మామిడి పండ్లు మంచి రుచి వాసనతో వివిధ రకాల ఆకారం, పరిమాణం మరియు రంగుల్లో 1000 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మామిడి పండు తినడం ద్వారా ఒక్క రోజుకు మన శరీరానికి కావలసిన పీచు పదార్థంలో సుమారు 40% వరకు దొరుకుతుంది. తద్వారా కొలెస్ట్రాల్ పెరగకుండా, గుండె జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. మామిడి పండ్లలో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధికంగా దొరుకుతాయి. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్, కెరాటినాయిడ్స్, ఫ్లవనాయిడ్స్ వంటి సూక్ష్మ రసాయన పదార్థాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రపంచంలోనే భారతదేశం మామిడి పండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. మామిడిని సుమారు 80 దేశాలకు పంపిణీ చేస్తున్నారు. మన దేశంలో సంవత్సరంలో సుమారు 23,96,219 హెక్టార్లలో 2.39 మిలియన్ హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. తద్వారా 2,23,98,022.39 మిలియన్ మెట్రిక్ టన్నులు మామిడి పండ్ల ఉత్పత్తి జరిగింది. మన రాష్ట్రంలో సుమారు 13,07,175 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. తద్వారా 59,24,510 మెట్రిక్ టన్నులు మామిడి పండ్లు ఉత్పత్తి జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మామిడి ఉత్పత్తిలో 23.47% మరియు అత్యధిక ఉత్పాదకతతో మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో 2023-24 సంవత్సరంలో 32,104 మెట్రిక్ టన్నుల తాజా మామిడిని ప్రపంచానికి ఎగుమతి చేసింది. దీని విలువ సుమారు 60 మిలియన్ US డాలర్స్. ప్రపంచంలోనే మామిడి పండు గుజ్జు ఎగుమతులలో మన దేశం ప్రథమ దేశం. మరియు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం కోసం సూక్ష్మ ఆహార పరిశ్రమల అధికారీకరణ, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల ఆధునికీకరణ, ఒక జిల్లా ఒక రకమైన ఆహార ఉత్పత్తి కేంద్రం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పచ్చి మామిడికాయలతో ఆమ్చూర్ పౌడర్, మామిడికాయ పచ్చడి, మామిడి పండు జ్యూసు, మామిడి పండు లెదర్ బారు, మామిడి పండ్ల రైపనింగ్ చాంబర్, మామిడి పండ్ల జాము, జెల్లీ, గుంజెల్లీస్ మొదలైన

0: చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల ఏర్పాటు చేసుకుంటే ముడిసరుకు అందుబాటులో ఉంటుంది. మామిడి పండ్లలో ముఖ్యమైన వాణిజ్య రకాల విషయానికొస్తే బంగినపల్లి, సువర్ణరేఖ, నీలం, తోతాపురి, దశహరి, అల్ఫోన్సా, కేసర్, పైరి, చౌసా, లాంగ్రా, బాంబే గ్రీన్, రాజపురి, జామాదార్, మల్లిక మొదలైనవి ముఖ్యంగా చెప్పుకోదగినవి. మామిడి పండ్లు తినడం ద్వారా కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే మామిడిలో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ అధికంగా ఉండి ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి, కండ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. మామిడిలో విటమిన్ ఏ మరియు ల్యూటిన్ ఉన్నాయి. ఇవి మంచి దృష్టిని పెంపొందిస్తూ మరియు రేచీకటిని కూడా నిరోధిస్తాయి. మామిఫెరిన్, క్వెర్పిటిన్ మరియు పాలీఫినాల్స్ వంటి ముఖ్యమైన ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మామిడిలో అమిలేస్ వంటి ఎంజైమ్స్ మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండి మేలైన జీర్ణక్రియను ప్రోత్సహించడం మరియు మలబద్ధకాన్ని నివారించడం చేస్తాయి. సహజంగా మామిడిలో మామిఫెరిన్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మామిఫెరిన్, ల్యూపియల్ మరియు గాలిక్ ఆమ్లం వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. మామిడి కోత అనంతరం సాధారణంగా చేసే పొరపాట్ల విషయానికొస్తే సరైన పక్వ దశలో శాస్త్రోక్తంగా కాయకోత కోయకపోవడము మరియు ఒక చెట్టు నుంచి ముదిరిన మరియు ముదురుతున్నటువంటి కాయలను ఒకే సమయంలో కోత కోయడం, దీని వలన ముదిరిన కాయలు తొందరగా పండి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కోసిన కాయలను జాగ్రత్తగా చూసుకోకపోవడము, అలాగే దెబ్బతిన్న మరియు పనికిరాని కాయలను వేరు చేయకపోవడం, సరైన గ్రేడింగ్ విధానాలను పాటించకపోవడం, సరైన పద్ధతిలో తగినటువంటి ప్యాకేజీ మెటీరియల్లో ప్యాకింగ్ చేయకపోవడం, లోపభూయిష్టమైన రవాణా మరియు రవాణా సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇంకా నిల్వలో లోపాలు, అపరిశుభ్రత, ఇటువంటి కోత అనంతరం చేసే పొరపాట్లను సరిదిద్దుకున్నట్లయితే ఇంకా శాస్త్రీయ పద్ధతులను మేలైన సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించి పంట కోత అనంతరం జరిగే నష్టాలను తగ్గించుకోవచ్చు. తోటలో తెగుళ్లను సక్రమంగా యాజమాన్యం చేసుకోవాలి. సరైన దశలో కాయలను కోసుకోవాలి. ఇంకా మనం కొయ్యదగ్గ కాయలను చల్లటి సమయంలోనే కోసుకోవాలి. సరైన పనిముట్లతో మరియు సక్రమమైన పద్ధతులతో కాయలను కోసుకోవాలి. మేలైన ప్యాక్ హౌస్ పద్ధతులను పాటించి కాయలలో సొన తీసివేయాలి. ఇంకా నీటితో శుభ్రపరచడం, పనికిరాని మరియు దెబ్బతిన్న కాయలను వేరు చేయడం, కాయ సైజు మరియు రంగులను బట్టి వివిధ గ్రేడ్లుగా విభజించి ప్యాక్ చేసి అమ్మినట్లయితే లాభం ఎక్కువగా ఉంటుంది. సరైన పద్ధతిలో అనువైన పెట్టెలలో ప్యాకింగ్ చేసి నిర్దిష్టమైన వాతావరణంలో, అంటే సరైన ఉష్ణోగ్రత వాతావరణంలోని తేమ శాతంలో ప్రీ కూలింగ్ చేసుకోవాలి. ఇంకా కాయలను శీతల గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి. కంట్రోల్ వాతావరణంలో ఉంచడం, కోల్డ్ స్టోరేజ్ వాహనాలలో కాయలను రవాణా చేయడం, ఇంకా రైపెనింగ్ చాంబర్స్ ద్వారా కాయలను పండించడం, మార్కెట్ ఇంటెలిజెంట్ సమాచారంతో కాయలను మరియు పండ్లను మార్కెట్కు సిద్ధం చేయాలి. కృత్రిమంగా సురక్షిత పద్ధతిలో మామిడి కాయలను మాగబెట్టే విషయానికొస్తే కృత్రిమంగా మామిడి కాయలను మాగబెట్టడం ద్వారా మార్కెట్ డిమాండ్కు అనువుగా మామిడి పండ్లను సరఫరా చేయవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు పాడిపంటలు కార్యక్రమంలో. ఇంతటితో ఈనాటి పాడిపంటలు కార్యక్రమం సమాప్తం.

0: సమయం 7:45 అవస్తుంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటీ మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం.
2: ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎద్దులు పశువులు ఉపయోగపడేటివి. కాలం మారుతున్న కొద్దీ యాంత్రికరణ వైపు చాలామంది రైతులు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యంత్రాల ప్రభావము వ్యవసాయం పైన చాలా ఉంది. చాలామంది రైతు సోదరులు యంత్రాలు ఉపయోగించే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మరి యంత్రాలు కావాలంటే ఒక సంస్థ కూడా ఉండాలి. సంస్థ ఉంటేనే యంత్రాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. అలాంటి ఒక సంస్థ ఉంది, అది కూడా మన అదృష్టం కాబట్టి మన అనంతపురం జిల్లాలోనే ఉంది. అది ఎక్కడా కాదు, గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఎస్ఆర్ ఎఫ్ఎంటీ మరియు టిఐ అంటారు. అంటే సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్. దీన్నే తెలుగులో దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ అంటూ ఉన్నారు. మరి ఇది సదరన్ రీజన్ కాబట్టి ఇది ఇక్కడుంది. మరి ఇలాంటివి ఎక్కడున్నాయి, మరి అవి ఏం పనులు చేస్తున్నాయి, ఇక్కడుండే ఏదైతే ఈ ఫార్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారు స్టూడియోకు రావడం జరిగింది. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పిపి రావు గారు.
3: నమస్కారం అండి.
2: సార్, డాక్టర్ పిపి రావు గారు, సదరన్ రీజన్ ఫార్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది సదరన్ రీజన్.
3: అవునండి.
2: ఇలాంటివి ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి?
3: ముఖ్యంగా మన సదరన్ రీజన్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కలుసుకొని 4 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి దేశంలో. అయితే మొట్టమొదటి ఇన్స్టిట్యూటు సెంట్రల్ ఫార్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది బుద్ధినిలో భోపాల్కి 65 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ 1955లో ప్రారంభించబడింది. అయితే మనకి స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా ట్రాక్టర్లు వచ్చి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అయితే వీటిని మనం ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ట్రాక్టర్లు అయితే మన కమతాలకి మన భూములకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఒక టెస్టింగ్ సెంటర్ అనేది ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్లో చేశారండి. ఇప్పటికి కూడాను ఆ ఇన్స్టిట్యూట్లో మన భారతదేశంలో కేవలం ఒక్క బుద్ధినిలో అంటే మధ్యప్రదేశ్లో మాత్రమే టెస్టింగ్ అవుతూ ఉన్నాయండి. అట్లానే రెండో సెంటర్ని తీసుకుంటే నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది 1965లో ఇస్సార్లో ప్రారంభించబడింది. ఇది హర్యానా స్టేట్ కింద వస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మనం హార్వెస్టర్స్ అంటాము. అంటే
2: నూర్పిడి యంత్రాలు
3: అంటే పూర్తిగా చెప్పండి, ఇది కంబైన్ హార్వెస్టర్స్ అండి. మరి అంటే వీటినే నూర్పిడి యంత్రాలు అంటాము. ఇది కంబైన్ హార్వెస్టర్ అంటే ఈ మిషన్ ద్వారా మనము పంటను కోసుకుంటూ అలాగే తూర్పారు పెడుతూ మనకు వచ్చే ధాన్యం గింజల నుంచి క్లీన్ చేసుకుంటా అంటే ఏంటంటే విన్నోయింగ్ చేసుకొని మనకు బయటకు విడిచిపెడతాయండి. కొన్ని హార్వెస్టర్లో దీన్ని బ్యాగింగ్ కూడా ఉందండి. కాబట్టి ఇలాంటివి ఒకే టైంలో 4-5 ఆపరేషన్ చేస్తాయి కాబట్టి వీటిని కంబైన్ హార్వెస్టర్స్ అంటాము. ఇది కేవలం వచ్చి ఈరోజు మన భారతదేశంలో ఒక ఈ నార్త్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇస్సార్లో మాత్రమే జరుగుతూ ఉందండి. ఇక మూడో సెంటర్కి వచ్చేసరికి మన రాజుగారు చెప్పేటట్టు మనం చాలా అదృష్టవంతులం అండి. మనకు దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో గాలిదన్న మండలంలో ట్రాక్టర్ అనేది ఉంది. ఆ ట్రాక్టర్ నగర్లో ముఖ్యంగా 2-వీలర్ ట్రాక్టర్స్ లేకపోతే వాక్ బెహెన్ ట్రాక్టర్స్ అంటామండి. వాటినే మనం పవర్ టిల్లర్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇవి చిన్న చిన్న కమతాలకి అంటే కాకుండా ముఖ్యంగా హార్చార్డ్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఎక్కడుంటాయో వాటికి బాగా ఉపయోగపడతామండి. కాబట్టి అలాంటి మిషన్లు మన భారతదేశంలో ఈ ఒక్క ఇన్స్టిట్యూట్లోనే టెస్ట్ అవుతా ఉన్నాయండి.
2: మొత్తం భారతదేశం తరఫున ఇది ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రం టెస్ట్
3: అవుతున్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీలు కట్టి లోడు అనేది ఒక దగ్గర నుంచి రెండు దగ్గర షిఫ్ట్ చేస్తూ ఉంటామండి. వీటిని ట్రైలర్స్ అని కూడా అంటారు. అయితే భారతదేశంలో మన ఒక్క ఈ సెంటర్కే అంటే సదర్న్ రీజన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మన ఇన్స్టిట్యూట్లో ట్రాలీస్ కూడా టెస్ట్ చేస్తున్నామండి. వీటితో పాటుగా రైతు సోదరులు ఈరోజు మనం పంట పొలాల్లో వాడుతున్న ప్రతి అగ్రికల్చర్ పనిముట్టు లేకుంటే అగ్రికల్చర్ మిషనరీస్ అంటాము, అలాగే ఆధునిక మిషనరీస్ అనేవి మన ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ మన ఇన్స్టిట్యూట్ వచ్చి 1983లో స్థాపించబడిందండి. నెక్స్ట్ 4వ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అస్సాంలో ఉందండి, దాన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్ట్ అంటాము. అది విష్ణా చెర్యలో ఉంది. అది 1990లో ప్రారంభించబడిందండి. ఇక్కడ అన్ని రకాలైన అగ్రికల్చర్ పనిముట్లు టెస్టింగ్ చేయబడుతుందండి. అలాగే

0: ఏ పనిముట్లు అయితే వాడుతున్నారో వాటి అవగాహన గురించి రైతులకి, మరియు ఎవరైతే రైతాంగం గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ బాగా తెలియజేశారు రావు గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్లో ఉండే సదరన్ రీజన్ ఫార్మ్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది రైతు సోదరులకు మరి ఏమేమి సేవలు అందిస్తుందంటారు?
0: ముఖ్యంగా అండి, ఈరోజు రైతు సోదరులకి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే మా ఈ సంస్థలో ముఖ్యంగా ఏ పనిముట్లు అయితే అంటే వ్యవసాయ పనిముట్లు, ఆ వ్యవసాయ పనిముట్లు అలాగే మిషనరీస్ అంటే వ్యవసాయంలో వాడుతున్న ప్రతి మిషన్ కూడాను ఈరోజు మనం హైటెక్ మిషనరీస్ ఉంటున్నాం అంటే ఆధునిక పనిముట్లు వాడుతడం జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తూ అంటే శిక్షణ ఇస్తూ ఆ మిషన్ని మేము టెస్ట్ కూడా చేస్తున్నామండి, అంటే పరీక్షను చేస్తూ ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి కేవలం నాణ్యతతో కూడుకున్న పనిముట్లే అందించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఈ టెస్టింగ్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది, వాటి ద్వారా మేము వచ్చి నాణ్యత కూడా కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ పిపి రావు గారు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాధాన్యత ఎక్కువైపోయింది, మరి ఆ యాంత్రీకరణ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటారు?
0: ముఖ్యంగా అండి, భారతదేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే, వ్యవసాయ ప్రధాన దేశం అండి. మన దేశంలో కోట్లాది కుటుంబాలు నేరుగా అంటే ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారండి. గతంలో ఏంటంటే మీరు చెప్పేటట్టు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా చేతులతో అంటే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ ఉండేది, మన చేతులతోనే మనము చేసేవాళ్ళం. అంతేకాకుండా వ్యవసాయంలో ఈ పశువులు ఉండేవి, వాటి ద్వారా కూడాను మనం చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి కాబట్టి ఈ ఆధునిక యుగంలో కాలక్రమేగా జనాభా పెరుగుతూ ఉన్నారు, అలాగే కార్మికుల కొరత కూడా ఈరోజు బాగా ఉంది. వస్తున్న రోజుల్లో వ్యవసాయం చేయాలంటే మనం అగ్రికల్చర్ లేబర్స్ అంటాము, వీళ్ళెవరూ దొరకడం కూడా చాలా కష్టమండి. అంతేకాకుండా ఈ వ్యవసాయం అనేది ఏంటంటే రైతుకి ఒక రకంగా చెప్పాలంటే రైతు మాటల ద్వారా విన్నామంటే ఒక భారంగా తయారైంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఖర్చు పెరగటం వలన ఈ వ్యవసాయం పైన ఎక్కువగా మగ్గు చూపట్లేదండి. ఇంత చేసుకున్నాక టైంలో మనకి ఆ వ్యవసాయ పని కాకపోవటం, అట్లానే అంతా అయ్యాక వర్షాలు రాకపోవటం టైం సరికి, ఈ కారణాల వలన రైతు బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే మనం టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో చేయలేకపోవటం వలన ఈ కష్టాలు నష్టాలు రావటం ముఖ్యంగా మన వ్యవసాయంలో చూడటం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఒక ప్రారంభించడం జరిగిందండి. ఈ యాంత్రీకరణ ద్వారా ఇప్పుడు చెప్పే కష్ట నష్టాలు తొలగి మనం వచ్చి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి.
1: ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరక్క వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది.
0: అవునండి,
1: అందుకనే ప్రభుత్వం వారు యాంత్రీకరణ ప్రవేశపెట్టడం జరిగిందంటారు. డాక్టర్ పిపి రావు గారు, ఏదైతే ఈ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ఉందో ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలంలో, ఇది రైతులకు మరి ఏమేమి చేస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము రైతులకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పైన ట్రైనింగ్ అండి అంటే శిక్షణ, అలాగే టెస్టింగ్ అంటే ఈ వ్యవసాయ పనిముట్లు పైన ఈ పరీక్ష అంటాము టెస్టింగ్ చేస్తూ, అంతేకాకుండా ఈ వ్యవసాయ పనిముట్లపైన డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఏ రకమైన అయితే మేము డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం అనేది ఏంటంటే ఏ రైతులకైతే ముఖ్యంగా మిషన్ల పైన ఈ వ్యవసాయ యంత్రాల పైన అవగాహన కావాలనుకుంటారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి మా ఇన్స్టిట్యూట్ తెలిస్తే మేము వచ్చి అవసరమైతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ పొలాల్లోనే మేము వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ రైతు సోదరులు అయితే మన అగ్రికల్చర్ మిషనరీస్ కొనాలనుకుంటారో కొనే ముందు ఆ మిషన్ని మేము చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళ వాళ్ళ పొలాల్లో అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకున్న కమతాలు కానీ అక్కడున్న సాయిల్గా మట్టి కానీ ఒకసారి మీరు తీసుకునే కొనుక్కునే పనిముట్లు మీ పంట పొలాలకు సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి ఫోన్ ద్వారా తెలిపినా మేము ఆ మిషన్ మా ఇన్స్టిట్యూట్లో లేకపోయినా మేము దాన్ని అరేంజ్ చేసి మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము దాన్ని డెమాన్స్ట్రేషన్ ఇస్తామండి. అవసరం అనుకుంటే మీ ద్వారానే ఆ మిషన్ నడిపించి ఆ మిషన్ పైన అవగాహన కూడా కల్పిస్తామండి. ఇది డెమాన్స్ట్రేషన్ తరగతి పార్ట్ అండి. ఈ శిక్షణ భాగంలో ఏ రైతు సోదరులు అయితే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఈ వ్యవసాయ పనిముట్ల పైన ఇక్కడ

వ్యవసాయం అనేసరికి ట్రాక్టర్ అనుకుంటామండి. ట్రాక్టర్ అనుసంధానించే ప్రతి మిషన్ కూడా అండి, ఇప్పుడు హైటెక్ మిషనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ మిషన్లు కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా కొంటం ఒకటి పనులు చేయటం ఒకటండి. కాబట్టి పని

0: భాగాలను విప్పదీసి వాళ్ళతోనే మళ్ళీ అసెంబ్లీ చేయించి, అంటే వాటితో మళ్ళీ కట్టించి ఆ మిషన్ మళ్ళీ మొదట ఏ రూపంలో ఉండే అదే రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నడిపిస్తామండి.
1: ట్రైనింగ్ అండి, టెస్టింగ్
0: ఇక్కడ అండి,
1: అదే పేరు అనేది సార్థకమవుతా ఉంది. సార్, డాక్టర్ పిపి రావు గారు, పురుషులకే కాకుండా మహిళలకు ఏమైనా మీరు ఈ శిక్షణలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటారా?
0: తప్పనిసరిగా అండి. ఈరోజు మహిళా సోదరీమణులు వచ్చి వ్యవసాయ రంగంలో ఒక మేజర్ పోర్షన్ అండి, మోర్ దాన్ 40% వరకు మహిళా రైతులే ఈరోజు భారతదేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అమలు ఏంటంటే, ఒకప్పుడు వ్యవసాయమే మన భారతదేశం బ్యాక్ బోన్ అనేవాళ్ళము, ఇప్పుడు మనకి ఈ మహిళా రైతులు ఒక బ్యాక్ బోన్గా ఉంటూ టైంకి ప్రతి పని కూడా చేయగలుగుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే, రోజంతా పని చేయాలంటే ఇవి కొన్ని శ్రమతో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఏ పనులు అయితే సులభంగా చేయగలరో అలాంటి ఇంప్లిమెంట్స్, అంటే అలాంటి పనిముట్ల పైన మా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇస్తామన్నామండి. ఈ ట్రైనింగ్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ ఇంటి దగ్గరే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: ఇది పల్లెల్లోకే,
0: పల్లెల్లోకే వెళ్ళి ఆల్రెడీ మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ పూర్తి ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లు ఏంటంటే, వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ చేతులతోనే ఈ మిషన్ రన్ చేయిస్తున్నామండి. మా ఈ ట్రైనింగుల ద్వారా మేము మహిళా రైతులైనా కాకుండా ఏ రైతైనా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తా ఉన్నామండి. రోజుకి 200 రూపాయలు చెప్పిన
1: శిక్షణ ఇస్తూ స్టైఫండ్ కూడా ఇస్తున్నామండి.
0: అదే కానీ వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే అక్కడ ఉండటానికి మంచి హాస్టల్స్ ఉన్నాయండి. హాస్టల్ కూడా పూర్తిగా ఫ్రీ అండి. రైతులైనా కాకుండా ఎవరు వచ్చినా మా దగ్గర ట్రైనింగ్ ఇస్తే మా ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ఉండటానికి పూర్తిగా ఫ్రీ అండి. అంటే భోజనం అనేది కేవలం వచ్చి నామినల్ ఛార్జ్ ఉంటుందండి.
1: అంటే ఉండడానికి ఫ్రీ, భోజనం మాత్రం కొద్దిగా నామినల్గా
0: తీసుకుంటుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు, ఇప్పుడు మనము ఈ వికసిత్ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అలాగే ఏదైతే భారత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రైతు సోదరులకు కానివ్వండి మిగతా రంగాలకు కానివ్వండి చాలా ఉపయోగాలు సమకూరుస్తూ ఉంది. మరి మీ సంస్థ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి లక్ష్యాలను సాధించిందంటారు?
0: అదండి, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తీసుకుందాం. మన ప్రభుత్వం వల్లే కాకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047కి మన భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలనేది ఏంటంటే మన అందరి తాలూకా ఉద్దేశం, మన అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోర్ దాన్ 70% మనకు వచ్చి ప్రజలు వచ్చేవి పూర్తిగా ఈ వ్యవసాయం పైన ఆధారపడున్నారు కాబట్టి ఈ వ్యవసాయం అనేది మేజర్ పోర్షన్ ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం వలన మా ఇన్స్టిట్యూట్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల తరగా ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఇది కేవలం మన యాంత్రీకరణ ద్వారా తప్పనిసరిగా అయి తీరుతుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు, మీ సంస్థ ద్వారా రైతులకు ఏమేం సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ ఉండే యంత్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి శిక్షణలు అందిస్తూ ఉన్నారు, 2047కి వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ FMT మరియు TI దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు. కార్యక్రమంలో ఈనాటి మన మొదటి వాట్సాప్, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన వీరు కోరుకుంటున్నారు. రాగం చిత్రం నుంచి అమిత్ హేరీ సంగీత సారథ్యంలో ముత్తుస్వామి దీక్షితర్ గారి మహాగణపతి కీర్తన మా కోసం ప్రసారం చేయండి అంటూ మరి వీరి కోసం కార్యక్రమంలో మొదటి పాటగా ప్రసారం చేస్తున్న మీరు ఆనందించండి.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీరు ఇంతవరకు విన్నారు. అండ్ వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్, నెల్లూరు జిల్లా సంఘం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్ మస్తానయ్య, తబలా మస్తాన్, భాషా కుమారి మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు సుస్వాగతం. చిత్ర నుంచి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, సిరివెనెల సీతారామ శాస్త్రి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు బృందం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేర్లనైతే ఒకసారి వినేద్దాం. ఇవాళ మనకు మెసేజెస్ చేసిన వారు కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్, రవి మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అండ్ నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్ మరియు కుటుంబ సభ్యులు, అలాగే హైదరాబాద్ నుంచి రమాదేవి మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు మనకు మెసేజ్ చేశారు. అండ్ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు మరియు గంగా భవాని గారు మనకు మెసేజ్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, రవణమ్మ, బ్రహ్మానందరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం నుంచి మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి విద్వాన్, విహాన్ష్, రామకృష్ణ, పులిపాటి సత్యవతి మరియు పులిపాటి వెంకటేష్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అండ్ అలాగే తలుపులపల్లి గ్రామం పూతలపట్టు మండలం చిత్తూరు జిల్లా నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు కూడా మనకు మెసేజ్ చేయడం జరిగింది. అలాగే గద్వాల్ జిల్లా వల్లూరు గ్రామం నుంచి కే పద్మాభాయ్, నర్సింగ్, శివరాణి, జగదీష్ మరియు శ్రీవాణి మనకు మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద మరియు ఆయేష గారు మనకు మెసేజెస్ పంపించారు. సో ఇవాళ మెసేజెస్ పంపించిన శ్రోతలందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా జాజిమల్లి చిత్రం నుంచి మల్లికార్జున్ ఆలపించిన గీతంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు. కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
2: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుంది. 2014 మే 26వ తేదీన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2026 మే 26వ తేదీకి పూర్తిగా 12 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి.

0: ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సేవలు, మౌలిక వసతులు మరియు సామాజిక సంక్షేమ రంగంలో భారీ మార్పులు తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక ఆకాంక్షపూరిత దేశంగా తీర్చిదిద్దింది. మరి ఇందులో భాగంగా ఈ భారత ప్రభుత్వము గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైతులకు ఏమేం పథకాలు ప్రవేశపెట్టింది, మరి ప్రవేశపెట్టడంలో ఎలాంటి ప్రగతిని సాధించింది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు శ్రీ కె బాలాజీ నాయక్ గారు. వీరు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
1: నమస్కారం సార్.
0: బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో రైతులకు ఏమేం పథకాలు ప్రవేశపెట్టిందంటారు
1: సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ప్రధానమంత్రి గారు మొదటిగా రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్టార్ట్ చేశారు. తదనంతరం ప్రధానమంత్రి కిసాన్ అని, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన అని, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్, ఈనామ్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్,
0: అలాగే
1: ఎఫ్ఈఓస్, నానో ఏరియా పథకాన్ని, అలాగే డ్రోన్ టెక్నాలజీని, చివరిగా పిఎండిడికేవై అనేది కూడా ప్రధానమంత్రి గారు 12 పథకాలు మెజ్ చేసి పిఎండిడికేవైగా నూతనంగా ఆవిష్కరించబడిన పథకం ఇది.
0: సరే బాలాజీ నాయక్ గారు, చాలా పథకాలను మీరు తెలియచేయడం జరిగింది కదా, మరి ముఖ్యంగా ఈ పథకాలు రైతులకు ఏ విధంగా అందుతున్నాయంటారు?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలలో మొదటిగా చెప్పేది ఏమంటే ఫుడ్ గ్రెయిన్ సార్, మోర్ గ్రెయిన్ మోర్ గెయిన్ అనే, దీనివల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది 2013-14 పోల్చుకుంటే ఇప్పుడు 34% పెరిగింది సార్. 34% ఫుడ్ ప్రొడక్షన్ పెరగడంతో పాటు అలాగే ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్, 12 సంవత్సరాల క్రితం 27,633 కోట్లు రైతులకు వెల్ఫేర్ అమౌంట్ కేటాయించింటే ప్రస్తుతం 1.4 లక్షల కోట్ల మన ప్రధానమంత్రి గారు వెచ్చించారు సార్ 12 సంవత్సరాలలో. అలాగే ప్యాడీ వరి యొక్క మద్దతు ధర చూసుకున్నట్లయితే 2013-14 1310 రూపాయలు మాత్రమే ఉన్నింది, ఇప్పుడు అది కాస్త 2369 రూపాయలు, అంటే 80% పెరిగింది సార్. ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కడ ధాన్యాలు నిల్వ చేసుకోవాలనే దాని మీద గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ కోఆపరేటివ్స్ అనే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రొక్యూర్మెంట్, రైతులు ధాన్యాలు పండించిన తర్వాత నిల్వ చేసుకోవడం, నిల్వ చేసుకున్న తర్వాత మళ్ళీ రైతులకి ఇవ్వాలి, అటువంటిప్పుడు ప్రభుత్వాలు ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాయి ధాన్యాన్ని. అది కాస్త 2013-14 చూసుకున్నట్లయితే 7,000 క్రోర్స్లో దగ్గర తీసుకున్నది, ఇప్పుడు 12,000 లక్షల కోట్లు మనకి ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పి ధర పెరిగింది సార్, అంటే 71% పెరిగింది సార్. అలాగే ఫార్మర్స్ యొక్క ఫుడ్ ఎకానమీ మనం చూసుకున్నట్లయితే దగ్గర 2013-14 1.34 లక్షల కోట్ల ఫుడ్ ఎకానమీ ఉంటే ఇప్పుడు 2.24 లక్షల కోట్ల మనకి ఫుడ్ ఎకానమీ పెరిగిందండి. రైతులు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, 2013-14 చూసుకున్నట్లయితే 26 కోట్లు కార్డ్స్ను ఇష్యూ చేశారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే 7,400 కోట్లు డబుల్ పెరిగిందండి. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా నియర్లీ 8 కోట్ల మందికి అదనంగా ఇవ్వగలిగారు. సో ఇవన్నీ పథకాలు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చినప్పటి నుంచి చాలా వరకు రైతులకు అందుబాటులో ఉండే వెసులుబాటు కల్పించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతోనే చాలా వరకు మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో కూడా జీడిపి రేట్ అనేది పెరిగిందండి. పిఎం కిసాన్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు రైతులకి ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున
0: ప్రధానమంత్రి
1: కిసాన్ సమ్మాన్ నిధి కింద దగ్గర 9.52 కోట్ల మందికి రైతులకి చేరవేయడం జరిగింది. అది అమౌంట్ ఏంటంటే 4.3 లక్షల కోట్ల ఇవ్వడం జరిగింది సార్. ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వము చేయలేదండి. 12 సంవత్సరాలలో మన ప్రధానమంత్రి గారు మంచి ఇనిషియేషన్ తీశారు, దీనివల్ల రైతులకి ఆర్థికంగా సమయానుకూలంగా వాళ్ళకి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా మార్పు చేయగలిగారు.
0: సమయానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వ్యవసాయాన్ని బాగా కొనసాగిస్తున్నారు.
1: అవును సార్. అలాగే ఫామ్ ప్రొడక్ట్స్లో చాలా వరకు రసాయనిక ఎరువులు వాడేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్కి డైవర్ట్ కాండి అనే సదుద్దేశంతోనే 900,000 హెక్టార్లు ఇంతకుముందు చేసేవాళ్ళు సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2.36 లక్షల ఎకరాస్ అనేది టోటల్గా ఆర్గానిక్కి కల్టివేషన్ చేస్తున్నారు. దీనివల్ల మనకి హెల్త్ పరంగా కానీ లేకపోతే మనం కన్జ్యూమ్ చేయడంలో కానీ చాలా బెనిఫిట్స్ వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వారు నిర్ధారించడం జరిగింది. అలాగే రైతులు కూడా ముందుండి ఆర్గానిక్ ఫార్మింగ్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. క్రాప్ ఇన్సూరెన్స్లో చూసుకున్నట్లయితే గత పాలకుల్లో 4 crore ఫార్మర్స్ కవర్ చేస్తుంటే టోటల్గా ఈసారి 63% మనకి సిఎస్టీ బీసీ ఓబీసీ అన్ని కమ్యూనిటీల్లో 63% కవరేజ్ జరిగిందండి. అలాగే చూసుకున్నట్లయితే వాటరింగ్లో కూడా మనకి ఫీల్డ్స్లో స్మార్ట్ అంటే ఇంతకుముందు జస్ట్ ఒక పొలానికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పద్ధతి కూడా 50% మానేసి ఇప్పుడు టోటల్గా ఫీల్డ్స్లో స్మార్ట్ వే డైరెక్ట్గా సెల్ ఫోన్ ద్వారానే ఇక్కడ ఇంట్లో ఉండి కూడా మనం కరెంట్ వచ్చిందంటే స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, మన సెల్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా 63 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంపవరింగ్ ఆఫ్ ఫార్మర్స్లో కూడా మనకి 2013-14లో 7.3 లక్షల కోట్లు వెచ్చించడం జరిగిన ఇప్పుడు దగ్గర 28.67 లక్షల క్రోర్స్ ఫార్మర్స్ యొక్క ఎంపవర్మెంట్ అనేది పెరిగిందనమాట. సో ఈ విధంగా వ్యవసాయ రంగంలోనూ ఇరిగేషన్ సెక్టార్, సోయింగ్ సెక్టార్ అండ్ హార్వెస్టింగ్ ఏ సెక్టార్లో చూసుకున్నా కూడా మనకి గ్రోత్ రేట్ అనేది 12 సంవత్సరాలలో
0: బాగా పెరిగింది,
1: 68% పైగానే పెరిగిందండి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు లో లెవెల్లో ఉన్నింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 3.39 లాక్స్ మెంబర్స్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జరిగింది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల. అందులో 9,200 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. టోటల్గా ఇండియా వైడ్ 274 లొకేషన్స్లో 9,200 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంపవర్మెంట్ని పెంచగలుగుతున్నారు.
0: అంటే 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ జరిగాయి సార్. రైతులకు సంబంధించి
1: జరిగాయి సార్. ఇంకా చూసుకున్నట్లయితే అగ్రి స్టార్టప్స్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ 12,008 అగ్రి స్టార్టప్లు ఆపరేషన్లో ఉన్నాయి సార్ మన దేశంలో. అది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ లెవెల్లో ఇన్నోవేటివ్గా రైతులకి నేర్పించడం జరుగుతుంది.
0: సరే బాలాజీ నాయక్ గారు, మరి చాలా విషయాలని మీరు తెలియజేశారు. వ్యవసాయం అంటే పురుషులే కాదు మహిళలు కూడా చేదొడవాదడగా ఉంటేనే వ్యవసాయం కొనసాగుతుంది. చాలామంది మహిళా రైతులు కూడా ముందున్నారు వ్యవసాయ రంగంలో.
1: అవును సార్.
0: మరి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ఉన్నాయంటారా?
1: ప్రధానమంత్రి గారు మహిళలకి ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నమో డ్రోన్ దీది అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఇందులో చూసుకున్నట్లయితే చాలా వరకు సంఘాలు ఉంటాయి కదా సార్, ఎస్హెచ్జి సంఘాలు కానీ
0: గ్రూప్స్
1: ఉంటాం, సంఘాల ద్వారా ఒక డ్రోన్ తీసుకొని వచ్చి వాళ్ళే హైరింగ్ ఇచ్చుకోవచ్చు సార్. పర్ అవర్ లేకపోతే 1 ఎకర్కి 600 రూపీస్ తీసుకుంటారు సార్. సంఘాల ద్వారా డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది సార్. సో వీళ్ళు మహిళలు ఎకనామిక్ గా కూడా డ్రోన్ ద్వారా కూడా
0: ఎకనామిక్ గా ముందుకెళ్ళడానికి
1: అవకాశం ఉంది సార్. ఇది ముఖ్యంగా మన మహిళలకి, అలాగే పాడి పశువులలో దాంట్లో కూడా చాలా వరకు మహిళలకి ప్రధాన పాత్ర పోషించారు సార్. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఈ మిల్క్ ప్రొడక్షన్ సార్, మిల్క్ ప్రొడక్షన్లో మహిళలు చాలా వరకు కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే 69% మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెరిగింది సార్ ఈ మధ్య మనకి చూసుకున్నట్లయితే. అట్లానే పశువులలో కానీ ఈ సెక్స్ ఆర్టెడ్ సెమెన్ అనేది 90% మొత్తం టోటల్గా కవర్ చేస్తున్నారు సార్. అది ఎలా సాధ్యమైందంటే మహిళల పాత్ర ముఖ్యంగా ఉంటేనే ఈ విధంగా లైవ్ స్టాక్లో కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది సెక్స్ ఆర్టెడ్ సెమెన్ ద్వారా కల్పించడం, దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంది సార్. ఈ విధంగా టోటల్గా మనం చూసుకున్నట్లయితే 12 ఏళ్ల పాలనలో వరల్డ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ మనదే ఉంటుంది సార్,
0: భారతదేశం.
1: అలాగే డ్రై ఆనియన్స్ లో కూడా ఇండియా అనేది లార్జెస్ట్, వరల్డ్ లో లార్జెస్ట్ సార్,
0: భారతదేశం.
1: అట్లనే చూసుకున్నట్లయితే స్పైసెస్ సార్, స్పైసెస్ ప్రొడక్షన్ లో కూడా లార్జెస్ట్, వరల్డ్ లార్జెస్ట్ స్పైసెస్ ప్రొడక్షన్ ఎక్కడంటే మన ఇండియాలోనే జరుగుతుంది సార్. అలాగే చూసుకున్నట్లయితే కోకోనట్ సార్, కోకోనట్ ప్రొడక్షన్ కూడా మనకి హైయెస్ట్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ చూసుకున్నట్లయితే మన ఇండియానే ఉంటుంది సార్. అట్లనే పిఎం కిసాన్ కానీ, పథకాలు కానీ, ఇంకా పల్సెస్ ప్రొడక్షన్ కానీ, మిల్లెట్ ప్రొడక్షన్ కానీ చూసుకున్నట్లయితే ఏ దేశం కూడా మన సాటి రావట్లేదు సార్. మనమే ముందు అది బికాజ్ ఆఫ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవ, రైతుల పట్ల ఉన్న అభిమానం, ప్రేమతోనే ఇది సాధ్యమైంది సార్.
0: సరే బాలవినాయక్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే అంత డిజిటల్ వ్యవస్థ, అంటే ఏదన్నా కానీ అంటే డిజిటల్ రూపంలో వచ్చేసింది.
1: అవును సార్.
0: మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు అన్ని డిజిటలైజేషన్ చేశారు, అది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి వ్యవసాయంలో ఈ డిజిటల్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: చాలా వరకు చూసుకున్నట్లయితే మన వాతావరణానికి సంబంధించి కానీ, మార్కెట్ల ధరల నిర్ణయంలో కానీ, పంట సలహాలు ఇవ్వడంలో కానీ, ప్రస్తుతం జరిగేదంతా మొత్తం డిజిటలైజేషనే సార్. సో ఈ డిజిటల్ వ్యవసాయం అనేది ముఖ్యంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, అండ్ మొబైల్ యాప్స్, అలాగే ఇప్పుడున్న రీసెంట్గా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటారు సార్ తెలుగులో, ఏఐ ద్వారా, అలాగే డ్రోన్స్, అలాగే న్యూ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ద్వారా ఆధునిక పద్ధతులు ఉపయోగించడం వల్ల ఈ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మనం ముందుకు డిజిటలైజేషన్ ద్వారా కొనసాగించవచ్చు సార్. డిజిటలైజేషన్ యొక్క ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే రైతులకు సమయానికి సరైన వ్యవసాయ సమాచారం అందివ్వగలగడం సార్. అలాగే ఉత్పత్తి యొక్క ఖర్చులు తగ్గించి దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచగలగాలి సార్. అలాగే వ్యవసాయ నిర్ణయాలను శాస్త్రీయ ఆధారాలతో పాటు తీసుకునేటట్లు చేయగలగడం సార్. ఈ విధంగా మనం డిజిటలైజేషన్ చేయడం వలన ముఖ్యమైన మనకు యాప్స్ కూడా చాలా ఉన్నాయి సార్. వాతావరణానికి సంబంధించిన మేఘదూత్ యాప్ కానీ, అలాగే పంటల సాగులో సలహాలు వాట్సాప్ రూపంలో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్లు, ట్విట్టర్స్, ఈ విధంగా చాలా వరకు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ద్వారానే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలలో చూసుకున్నట్లయితే ముఖ్య పాత్ర అనేది కిసాన్ సారథి అనే యాప్ ద్వారా రైతులకు సమయానుకూలంగా ఏ టైంలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, చీడపీడలు ఉన్నప్పుడు ఎటు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్. సరైన పద్ధతిలో సరైన టైంలో శాస్త్రీయంగా సలహాలు ఇవ్వగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న చొరవ వల్లనే కిసాన్ సారథి అనే యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దే సార్.
0: అంటే ఇవన్నీ డిజిటల్ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు.
1: అవును సార్. ఒకటి ఈనామ్ మార్కెటింగ్ కూడా సార్. ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సార్. మా వ్యవసాయ మార్కెట్ల ద్వారా ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే డ్రోన్ సాంకేతికతను కూడా మనం పెంచుకోవచ్చు సార్.
0: బాగుందండి బాలనాయక్ గారు. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో ఏమేమి పథకాలు ప్రవేశపెట్టింది రైతులకు సంబంధించి, మరి ఆ పథకాలు ఏ విధంగా రైతులకు అందుతూ ఉన్నాయి, ముఖ్యంగా మహిళా రైతులకు ఏమేమి పథకాలు ఉన్నాయి, అలాగే వ్యవసాయంలో డిజిటల్ వ్యవస్థ రావడం వల్ల వ్యవసాయం అనేది ఏ విధంగా సులభతరమైంది, మరి చాలామంది యువకులు అంటే వ్యవసాయ రంగంలోకి మారడానికి ఈ పథకాలను ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు సార్.
0: శ్రోతలు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు వరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని

0: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ది దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఫ్రాన్స్లోని ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తం మీద ఆయన ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని సూచించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై భారతదేశ వృద్ధి ఆధారపడి సాగుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. హార్మో జలసంధి వద్ద వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారని అన్నారు. హార్మోజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందని, ఆ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు లేని స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. పూణేలోని రంజన్గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब, वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे, ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢ నిబద్ధతను చాటుకుంటోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఈరోజు పేర్కొన్నారు. Article 370 రద్దుతో పాటు దేశంలో నక్సలిజం నిర్మూలన, ఈశాన్య ప్రాంతంలో 12 ఒప్పందాలతో అంతర్గత భద్రతను బలోపేతం చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి వాటి ద్వారా సరిహద్దులో ఉన్న శత్రువులకు ధీటైన జవాబు చెప్పామని అమిత్ షా పేర్కొన్నారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ది దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల విలువ ఏకంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన వెల్లడించారు. ఆత్మ నిర్భర భారత స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సరికొత్త మైలురాయిని అధిగమించిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 110% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. దేశీయంగా తయారీ ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరగడం, ప్రైవేటు రంగం భాగస్వామ్యం మరింత విస్తరించడం, రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఈ భారీ వృద్ధికి దోహదపడిందన్నారు. దేశ రక్షణ రంగ బలానికి ఇది నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో రానున్న రోజుల్లో ఈ రంగం మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక సమావేశంలో జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 పనితీరును సమీక్షించారు. దానిని మరింతగా సంస్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను సులభతరం చేయడానికి కృత్రిమ మేధ AI వంటి వాటిని ఉపయోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫిర్యాదుకు సరైన పరిష్కారం లభించేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలన్నారు. అలాగే బ్యాంకు ఖాతాలను స్తంభింపు చేయడం వల్ల తలెత్తే ఫిర్యాదులను కూడా పరిష్కరించాలని అమిత్ షా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారించాలని G7 సదస్సు పేర్కొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 సదస్సు స్వాగతించింది. ఈ ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరాన్ అణ్వాయుధాలు

0: ప్రారంభించకుండా నిరోధించడానికి మంచి అవకాశమని పలు దేశాలకు చెందిన నాయకులు అభివర్ణించారు. హార్మో జలసంధి గుండా సురక్షితమైన సముద్ర రవాణాకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు G7 మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారు యోజన PMVBRY కింద సుమారు 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ఈ నెల 19న న్యూఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. ఉపాధి కల్పనను వేగవంతం చేయడం, ఉపాధిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడం, సామాజిక భద్రతా పరిధిని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలులో ఈ పంపిణీ ఒక ముఖ్యమైన మైలురాయని ప్రధానమంత్రి కార్యాలయం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది లబ్ధిదారుల ఉపాధి కల్పనకు ఈ పథకం ఇప్పటికే దోహదపడిందని తెలిపింది. దేశంలోని యువతకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని కోటాలో ఎకో ఆఫ్ స్టూడెంట్స్ పేరిట ఈరోజు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశంలోని యువత కలలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినీతికి అణచివేతకు వ్యతిరేకంగా యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ నిర్దేశించిన 403 పరుగుల లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 34 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 213 పరుగులు చేయాల్సి ఉంది. వాతావరణం. దేశంలోని పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అస్సోం, మేఘాలయ, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త త్రిసానుభానికి వెల్లడిస్తూ,
1: The southwest monsoon is likely to advance into some more parts of Telangana, Odisha, Jharkhand and Bihar and some parts of Chhattisgarh around 23rd of June. And isolated heavy rainfall likely over northeast India, sub-Himalayan, West Bengal, Sikkim, Bihar during the week. And heat wave conditions very likely in isolated pockets of Madhya Pradesh till 21st of June, Vidarbha till 20th of June, Telangana till 19th of June and over Chhattisgarh for today.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,808 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.52 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,329 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల కాలంలో దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. అతిథి గారు దయచేయండి. నాటిక రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.
1: ఏంటి వినోద్ సార్, కాలు స్లిప్ అయిందా లేదా కార్టే స్లిప్ అయిందా? మీరు భూమిని తప్ప
2: నిన్నే రమా, ఈవిడ గారు ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది?
3: స్టీల్ సామాన్లు ఇస్తాం, పాత బట్టలు తీసుకుని కొత్త స్టీల్ సామాన్లు ఇస్తాం, స్టీల్ సామాన్లు ఇస్తాం, పాత బట్టలు తీసుకుని కొత్త స్టీల్ సామాన్లు.
2: అమ్మాయ్యా పలికింది.
4: అబ్బాయి ఇదిగో స్టీల్ సామాన్లు. ఇప్పుడే అరిచాడు, ఇంతలోనే ఏమైపోయాడబ్బా? అబ్బాబ్బా, అలా ఊరికనే కూర్చునే బదులు ఆ వీధి చివరి దాకా వెళ్లి వాణ్ణి పిలుచుకురాకూడదండి.
2: ఎవరు? నేనా?
4: అవును మీరే.
2: చాలే ఊరుకో, ఇక్కడ అలాంటి వాడెవ్వడూ లేడు. నేను పిలిచినా రాడు.
4: ఎందుకు రాడు?
2: ఎందుకా, నేనే అలా గొంతు మార్చి పెద్దగా అరిచాను గనుక.
4: మీరా?
2: అవును సక్కుబాయ్, టిఫిన్ పెడతామని ఆశతో నిన్ను పదే పదే పిలిచా, పలకపోయేసరికి అలా అరిచా.
4: అవునా? మీరు దేనికైనా సమర్థులేండి, మనుషులు ఆరవగలరు.

0: కొరవగలరు.
1: నన్ను పొగుడుతుందా తిడుతుందా? ఏమోలే రమా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు.
0: టిఫిన్ తర్వాత. ముందు నిన్న రాత్రి నేను మీతో ఏమన్నాను ఒకసారి చెప్పండి.
1: నిన్న రాత్రి తినదే నాకు గుర్తుండదు, ఇంకా నువ్వు అన్నదేం గుర్తుంటుంది?
0: మీకు ప్రతి ఆదివారం ఆఫీసుకు ఎలా సెలవు ఉంటుందో అలా నాకు సెలవు కావాలి అని అడిగాను కదా, కనుక ప్రతి ఆదివారం వంటిల్లు బందు, హోటల్లో విందు. దీనికి మీరు కూడా ఒప్పుకున్నారుగా.
1: నేనా? ఆహాహా,
0: అదేంటండి రాత్రేమో అని ఇప్పుడు ఆ అని అంటారేమిటి?
1: అబ్బా, రాత్రి నిద్ర మత్తులో నేను ఊ అని మూలిగుంటాను, అది విని నేను ఒప్పుకున్నానంటే ఎలా?
0: అదేం కుదరదు. ఇప్పుడు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సినిమా, అన్ని ఈ రోజు బయటే. ఆ
1: అమ్మో, నీ గుంతెమ్మ కోరికలు తీర్చడం నా వల్ల కాదే.
0: మన పెళ్లిలో మీరు మీ వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ మా నాన్న తీర్చలేదు. అప్పుడు ఆయన తీర్చగాలేనిది, ఇప్పుడు తీరిస్తే ఏమొస్తుంది?
1: ఏడుపు వస్తుందే. అవునే, ఒక మధ్యతరగతి వాడు పెళ్లాంతో సినిమాలు షికారు చేసే రోజులేనా ఇవి? పైగా ఏది కొనాలన్నా ఏం తినాలన్నా ట్యాక్సులు అన్ని భరించి లెక్కలేసుకుంటే బోలెడవుతుంది. నెలాకరయ్యేసరికి నా పర్సుకు పెద్ద బొక్క పడుతుంది, అది తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది.
0: అవునా పాపం, ఇదిగోండి టవల్, కళ్ళు తుడుచుకోండి.
1: ఆ, నీకంతా వేళాకోళమే.
0: కాదు మరి, ఎక్కడికైనా వెళ్దామంటే దగ్గరలో ఏ బంధువులు లేరు. పోనీ బంధువులు ఎవరైనా మన ఇంటికి వస్తారనుకుంటే అదీ లేదు. కొంత స్తమానం ఇంట్లో ఉండి నాకెంత బోర్ కొడుతుందో మీకెలా తెలుస్తుందండి.
1: సర్లే, ఆ ముక్కు చేరకు.
0: అంటే మీరు మీరు
1: ఈ ఒక్కసారికి నీ కోరిక తీరుస్తాను, ఓకేనా?
0: మా మంచి శ్రీవారు, మీకు పైకి కనపడదు కానీ ఎంత మంచివారో. ఏమండి, 5 నిమిషాలు రెడీ అయి వస్తాను, ఓకేనా?
1: అలాగే రమ వచ్చేలోగా ఈ వారం నా వారఫలాలు చూసుకుంటా. ఈ వారం మీ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి, కుటుంబంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. అంటే కొంపదీసి దొంగలా? అయితే జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు పెరిగి అప్పులు చేస్తారు, మంచికి పోతే చెడిదిరవుతుంది. అమ్మో, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చీచి, ఏం వారఫలాలు ఏమో, ఒక్కటి మంచిదింటే ఒట్టు.
0: ఏమండి, పదండి వెళ్దాం.
1: తలుపులన్నీ జాగ్రత్తగా వేశావా?
0: అబ్బా వేశాను కాని, పదండి.
2: ఎవరండి ఇంట్లో?
1: ఏనెవరు? అటువైపు ముఖం పెట్టి ఇటువైపు నడుస్తున్నాడు.
0: అరేరే, ఆ పెద్దాయన పడిపోతారేమోనండి, పట్టుకోండి.
1: అరేరే, ఏమండవి ఆగండి, అరేరే ఆగమంటుంటే.
3: అంటే అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టేశాను అన్నమాట.
1: ఎవరండి మీరు? దేశమంతా ముందుకు పోతుంటే మీరేమిటి వెనక్కి నడుస్తున్నారు? గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలనే?
2: అబే అదేం కాదండి, నాకు కొంచెం పట్టింపులున్నాయిలేండి. కొత్తగా ఏ పనైనా చెయ్యాలన్నా, ఎవరింట్లోనైనా అడుగు పెట్టాలన్నా తూర్పుకు తిరిగి చేస్తుంటాను. పైగా మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే సూర్యుడికి వెనక భాగం చూపించాలి, అందుకే ఇలా.
1: ఏడ్చినట్టుంది, మీ కాలు దేనికైనా తగిలి తట్టుకొనుంటే మీ తల కొబ్బరికాయలా పగిలి మీకు స్వర్గం కనిపిస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక మాకు నరకం కనిపిస్తుంది.
2: పోనీండి, ఇవాళ చస్తే రేపటికి 2.
1: అవునవును, ఎల్లుండికి 3, ఆ మర్నాటికి 4.
0: అబ్బా పెద్ద ఆయనతో ఏమిటండి మీకు సరసాలు, మనం త్వరగా వెళ్దాం పదండి.
1: ఇంతకు ఎవరండి మీరు?
2: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నా.
1: ఎక్కడికి? ఇంట్లోకే? అవసరం లేదు, మేం బయటకు వెళ్తున్నాం, ఇక్కడే చెప్పండి.
2: అయ్యో అలాగా, సరేలే ఇక్కడే, ఇక్కడ ఆనందం అని.
1: నేనేనండి, నా పేరే ఆనందం.
2: అయితే నాకు కావలసిన వాళ్ళింట్లోనే కాలు పెట్టానన్నమాట. శుభం. అమ్మాయి రమణి, కాస్త ఈ బ్యాగ్ తీసుకోమ్మా.
3: ఏమిటి, ఇద్దరు అలా తెల్లమొహాలేసు చూస్తున్నారు, నన్ను ఇంకా గుర్తుపట్టలా?
1: బాగుంది, చూడగానే గుర్తుపడడానికి మీరేమైనా డైలీ సీరియల్లో యాక్టరా, పొలిటికల్ లీడరా, మాట్లాడవేంటే?
0: అవును బాబాయ్ గారు, మీరెవరో మాకు తెలియదు.
2: నేను నీకు బాబాయ్ వరసన అవుతానమ్మా.
1: అంటే నిజంగా బాబాయ్ కాదన్నమాట?
2: బాబాయ్ వరస అంటే అర్థం వరసకు బాబాయ్ అని గాని బంధువు కాదని కాదు. ఏమిటమ్మాయి, మీ ఆయనకు ఆనందం తక్కువ, అనుమానం ఎక్కువ అనుకుంటాను?
1: ఏమేవ్, ఈయన మన పెళ్లిలో కూడా ఎక్కడ

0: చూసినట్లేదే, వచ్చాడంటావా? లేకపోతే పీకల దాకా మెక్కేసి పీటల దాకా రాకుండానే చెక్కేశాడంటావా?
1: బాగుంది, సిగ్గుపడుతూ తలంచుకొని కూర్చున్నదాన్ని నేనెలా కనిపెట్టగలనండి?
0: నిజమేలే.
2: అమ్మాయి రమణి, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి, ఒక్కసారి ఇలా దగ్గరకు రామ్మా.
0: నువ్వు ఆగవే, ఎందుకో చెప్పండి.
2: నీకు మరీ అనుమానం. అతిథి దేవోభవ అన్నారు, అంటే అతిథి దేవుడితో సమానం అని. నా కాళ్ళ మీద పడితే నీకు పుణ్యం వస్తుంది.
0: పుణ్యం కాదు, నడు నొప్పి వస్తుంది.
2: నువ్వు ఉండవయ్యా, నువ్వు రావమ్మా, నువ్వు వంగబోయ్, శీఘ్రమేవ పుత్ర సంతాన ప్రాప్తి రస్తు.
1: థ్యాంక్స్ బాబాయ్ గారు, లోపలికి రండి, కాఫీ తాగుదురు గాని.
0: ఆగండి ఆగండి. ఏమిటే, మనం శుభమాంటూ సినిమాకి వెళ్తుంటే ఇప్పుడు ఈయన్ని లోపలికి పిలుస్తానంటావేంటి?
1: ఫెతో సినిమా పోతే పోనీయండి, ఇంకొకసారి వెళ్లొచ్చు. రాక రాక మన ఇంటికి బంధు వస్తే వాకిట్లో నుంచి వెనక్కి పంపించేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?
2: అబ్బబ్బా, ఏమిటయ్యా ఆనందం, నన్ను ఇట్లా నిలబెట్టేసి మీలో మీరే కబుర్లు ఆడుకుంటూ ఎట్లా? కాళ్ళు పీకుతున్నాయి.
0: సరే లోపలికి రండి.
1: రండి బాబాయ్ గారు, రండి, ఇలా కూర్చోండి, మంచినీళ్ళు పట్టుకొస్తాను.
0: ఏమండే, ఇంతకీ అసలు సంగతి చెప్పలేదు. అదేనండి, మీది ఏ ఊరు, ఏం పేరు, ఎందుకు వచ్చారు?
1: ఇదిగో బాబాయ్ గారు మంచినీళ్ళు.
2: ఇలా తెమ్మా. అబ్బా, నీ మనసులాగా నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయమ్మా. అమ్మాయి, మీ ఆయన సామాన్యుడు కాదమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయాల్సిన వాడు. అమ్మో అమ్మో, ఏం కూపీళ్ళు అవుతున్నాడు.
0: ముందు విషయం చెప్పండి.
2: నా పేరు బుచ్చయ్య, మాది అచ్చిరెడ్డి పాలెం. ఆనందం, ఇక నన్ను వదిలిపెడతా?
0: అప్పుడేనా, మాకు ఎలా చుట్టమయ్యారు అది చెప్పండి.
2: నీకు సంగీతం మాస్టర్ సామర్లకోట సాంబమూర్తి తెలుసా? ఆయన బావమరిది పిఠాపురం పిచ్చయ్యకు పిల్లనిచ్చిన పరమేశ్వరరావు భార్య పార్వతమ్మ చెల్లెలి మొగుడు చెంచురామయ్య. మీ ఆవిడ నాన్న దాయాదులు.
0: ఏమిటేమిటి, ఇంకోసారి చెప్పండి.
1: ఏమండి, ఈ బీరకాయ చుట్టరికాలు మనకు అర్థం అవుతాయా పెడతాయా చెప్పండి. ఇంకా ఆయన ఏం అడగండి.
2: అడగనివ్వమ్మా, మనసులో అనుమానం ఎప్పుడూ ఉండకూడదు. పోనీ ఇంకో చుట్టరికం చెప్తాను. ఆనందం, విన్నాయన, నీకు రామరప్పాడు రాధాకృష్ణయ్య తెలుసా? స్కూల్ మాస్టర్. అది లేదు. పోనీ గొల్లపూడు గోవిందయ్య, ఆయన కూడా తెలియదన్నమాట. ఆయన బామ్మర్ది గుణదల గోకర్ణం అని, అతని చెల్లెలు గజలక్ష్మి మామ, కామయ్యతోపు కాంతారావు అక్కయ్య శ్రీలక్ష్మి భర్త, నీకు పిల్లలిచ్చిన మామ షడ్రగులవుతారు. ఆ శ్రీలక్ష్మి కొడుకు నేను. ఎలా చూసినా అమ్మాయికి నేను బాబాయ్ వరసన అవుతాను.
0: ఇదంతా ఎందుకు గాని, మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా?
1: చాలే ఊరుకోండి, బంధుత్వాలకు ఆధార్ కార్డులకు లింక్ ఏమిటండి?
0: అప్ప ఉందే, నీకేం తెలుసు, రేపు మనం చస్తే వల్ల కార్డులు తగలియాలన్నా ఆధార్ కార్డు ఉండాలి, అది రూలు.
1: ఏమిటండి మీరు, ఇవాళ్ళుండి రేపు వెళ్లే బంధువులకు కూడా అడ్డమైన రూల్స్ అన్ని ఉంటాయా మీ పిచ్చి కాకపోతే?
2: పోనీవమ్మా, అబ్బాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఈ జనరేషనే ఇంత, వీళ్లకు తెలియదు, చెబితే పట్టించుకోరు.
1: చూడండి, ఇంకా మీరేం చెప్పకండి. పాపం పెద్ద ఆయన, మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఒక్క పూట ఉండనిస్తే ఆయన కోరిక తీరుతుంది, మనకు పెద్దవాళ్లకు సేవ చేసిన పుణ్యమూ దక్కుతుంది. సరేనా?
0: సరే, నువ్వింతగా చెప్తున్నావని ఊరుకుంటున్నా.
1: ఏమండి, మీరలా బజార్కు వెళ్లి చికెన్ పట్టుకురండి, ఈలోగా నేను వంట మొదలు పెడతాను.
0: అలాగే. ఇదిగో, ఎందుకైనా మంచిది, మీ బాబాయ్ మీద ఒక కన్నేసి ఉంచు.
1: ముందు మీరు బయటకు కదలండి. ఏంటి బాబాయ్, ఏం చేస్తున్నారు?
2: ఒక్క నిమిషం ఆగమ్మా, చెబుతాను.
1: అదేంటి బాబాయ్, ఈ కుర్చీలు సోఫాలు అన్ని ఉన్న చోటు ఉంచకుండా నట్టింట్లోకి మార్చారేమిటి?
2: వాస్తు దోష నివారణమ్మా, చెప్పానుగా, నీకు సంతానం కలగకపోవడానికి, మీ ఆయనకు ప్రమోషన్ రాకపోవడానికి కారణం వాస్తు దోషం, అందుకే ఈ మార్పులు. ఇలా ఇంట్లోని సామానంతా వారం పాటు అస్తవ్యస్తంగా ఉంచితే దోషం దూదిపింజిలా ఎగిరిపోతుంది, తరువాత అంతా మంచే జరుగుతుంది.
3: ఏమో బాబాయ్, ఆయన వస్తే ఏమంటారు ఏమో, నాకు మాత్రం భలే భయంగా ఉంది.
2: నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకు, ఆనందానికి నేను చెబుతానుగా.
0: రమా.

0: కాదుగో బాబాయ్, ఆయన వచ్చేసారు.
1: ఏంటి ఏమిటే ఇల్లంతా ఇలా ఉంది, ఆ కుర్చీలేంటి, నాలుగు మూలలో నాలుగు వేశారు, ఏమిటి ఇదంతా?
0: అది మరి మరి
2: అలా సర్దింది నేనే ఆనందం. ఎలా ఉందో
1: నా మొహంలా ఉంది
2: మా, మరీ అంత చండాలంగా ఉందా?
1: అయినా దీన్ని సర్దటం అంటారండి.
2: అనరు అనుకో, కానీ ఇలా ఎందుకు చేశాను తెలుసా?
1: తెలుసు, చేదస్తం ఎక్కువయ్యి
2: కాదు వాస్తు బలం తక్కువయ్యి.
0: ఎందుకండి బాబాయ్ మీద అలా విరుచుకుపడతారు? ఇప్పుడేం కొంపలంటుకుపోయాయని ఆయన ఏమన్నా అది పగలగొట్టండి, ఇది మార్చి కట్టండి అని ఏమన్నా కష్టపడుతున్నారా? పైసా పైసా నష్టం జరగకుండా ఇంట్లోని వస్తువుల్నే అటు ఇటుగా మార్చి ఇంటికి వాస్తు బలాన్ని పెంచుతున్నారు.
1: వాస్తు బలం కాదే ఈయన పెంచుతున్నది, నా ఖర్చు. అసలు ఈయన గారు వచ్చిన మర్నాడే సింహద్వారంలో దోషం ఉందని సిమెంట్ దిమ్మిని తెచ్చి గుమ్మం ముందు పెట్టాడా? గ్యాస్ సిలిండర్ తెచ్చేవాడు అది తగిలి బొక్క బోర్లు పడి కోమాలో పోతే 10,000 వదిలించుకుంది ఎవరు, నేనా ఆయన? ఈ సంగతి తెలిసి కూడా మళ్లీ ఆయన సమర్థిస్తావేంటే?
2: ఇదిగో ఆనందం, చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు తెలుసా?
1: అంటే మీ ఉద్దేశం?
2: ఆ రోజు ఆఫీసులో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆనందం.
0: అవునండోయ్, రోజు మీరు కూర్చునే చోటు ఉండే సీలింగ్ ఫ్యాను ఊడి కింద పడిపోలేదు.
2: అదే టైంలో ఆ గ్యాస్ వాడికి వైద్యం చేయిస్తూ హాస్పిటల్లో ఉన్నాం. అంటే కారణం ఎవరు? నేను కాదు ఆనందం, లేకపోతే ఆ రోజు ఎప్పట్లా టంచనగా ఆఫీసుకు వెళ్లి అదే సీట్ లో కూర్చునుండేవాడివి, ఆ ఫ్యాను నీ తల మీద పడి నువ్వు కోమాలోకి పోయి ఉండేవాడివి.
1: చే, అనవసరంగా మిమ్మల్ని కదిలించి తల నొప్పి తెచ్చుకున్నాను. రమా, కాస్త కాఫీ తెచ్చిపెట్టి.
0: అయ్యో, పొద్దున్న చెప్పటం మర్చిపోయాను, ఇంట్లో పంచదార అయిపోయిందండి.
1: అప్పుడేనా? మొన్నే కదా తెచ్చింది.
0: అంటే బాబాయ్ కొంచెం షుగర్ ఎక్కువగా తాగుతారు కదండి, అందుకే తొందరగా అయిపోయింది.
1: కర్మ తప్పుతుందా? ఇప్పుడే తెస్తాను.
2: అబ్బబ్బబ్బా, ఏమిటిది ఎంత గట్టిగా కొట్టినా ఈ గోడకు మేకు దిగడం లేదు. పోనీ ఆ గోడకు కొడితే తొందరగా దిగుతుందేమో, చూద్దాం.
1: అరే రే, ఏమిటండి మీరు, ఏంటి మీరు చేస్తున్న పని?
2: చూస్తున్నావుగా నాయన, గోడకు మేకు కొడుతున్నా.
1: అయ్యో, ఇది అద్దె కొంపండి, ఈ చప్పుడు ఇంటి ఓనర్ చెవిలో పడితే ఏం జరుగుతుందో తెలుసా?
2: కొడితేనేగా తెలిసేది, ముందు నన్ను కొట్టనివ్వు.
1: ఆపండి.
2: అదేంటి ఆనందం, అలా కసురుకున్నావు? నేను ఈ పని ఎందుకు చేస్తున్నానో తెలుసా?
1: తెలుసు, నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటించాలని. అంతేగా?
2: కాదు, మీ ఆవిడకు కడుపు పండించాలని.
1: ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ మేకుకి మా ఆవిడ కడుపుకి ఏమిటండి సంబంధం?
2: ఉంది నాయనా, ఉంది. అది వాస్తు సంబంధం. ఇంటి ఉత్తరం వైపు గోడకి బుద్ధుడి బొమ్మ తగిలిస్తే గృహస్థుకు గుమ్మడి పండు లాంటి మగబిడ్డ పుడతాడని వాస్తు శాస్త్రం చెబుతోంది నాయన.
1: ఇంటి ఓనర్ ఈ పాటికి బుసలు కొట్టుకుంటూ బయలుదేరి ఉంటాడని నా సిక్స్ సెన్స్ చెప్తోంది.
3: ఆనందం,
1: అదిగో అనుకున్నదంతా అయింది. ఆ వచ్చేది ఇంటి ఓనరే. ఓరే నాయనో, ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో.
2: ఎందుకయ్యా మరీ అంతగా భయపడతావు? ఆయన ఏమన్నా పీకుతాడా మేకు?
1: అప్పా, ఆయన గురించి మీకు తెలియదండి. ఈ సీన్ చూసి పూనకం వచ్చిందంటే శివతాండం చేస్తాడు తెలుసా? అసలు ఆయన పేరే కైలాసం.
2: అంతే కదా, చైనీ వాయ్ చైనీ. ఆయన శివతాండవం చేస్తే నేను విలయ తాండవం చేస్తాను.
1: చేసింది చాలు గాని లోపలికి పదండి. భగవంతుడా, ఈ గండం నువ్వే తప్పించాలి. పదండి.
3: ఆనందం,
1: నమస్కారం సార్. ఏమిటి ఇలా వచ్చారు?
3: ఎవరో గోడకు మేకులు కొట్టినట్టున్నారు, ఇందాక నుంచి ఒకటే శబ్దం, నీకు వినిపించిందా?
1: అబ్బే లేదే, ఎవరబ్బా?
3: ఆనందం, ఎందుకు చేశావు ఈ పని?
1: నేనా? ఏ పని?
3: ఆహా, ఏమి నటిస్తున్నావా? గోడకు మేకు కొట్టింది నువ్వే, నాకు తెలుసు.
1: అదే, నేనెక్కడ కొట్టాను సార్, చూపించండి.
3: ఆనందం, నిప్పు లేకుండా పొగ రాదు, శుద్ధి లేకుండా శబ్దం రాదు.
1: కొటేషన్ బాగుంది సార్.
3: కానీ నీ పద్ధతే బాగాలేదు. అదుగో అక్కడ శుద్ధి మేకు కనిపిస్తున్నా, కాదని బుకాయిస్తావే.
1: లేదండి, నేను కొట్టలేదు.
3: కొట్టావు.
1: కొట్టలేదు.
3: కొట్టావు.
1: కొట్టలేదు సార్.
3: కొట్టావు.
1: కొట్టలేదు సార్.
2: అబ్బాబా, ఆగండి. కొట్టామండి. అయితే ఏంటట?
3: ఆనందం, ఎవరి అపరిచితుడు?
2: అపరిచితుడిని కాదు, ఈ ఇంటికి వచ్చిన అతిథిని.
3: ఆనందం, నా పర్మిషన్ లేకుండా మీ ఇంట్లో తలదాచుకుంటున్న ఈ తలకు మాసినోడు మన తగాదలో చదువు చూస్తాడా? ఎంత ధైర్యం!
2: ఏం తలదూర్చడం తప్ప ఇంకా మాట్లాడితే ఈ గోడకు మేకు కొట్టబోయింది కూడా నేనే తెలుసా. అయినా ఈ గోడలు బండరాళ్లతో కట్టించావా, బ్లాక్ మనీతో కట్టించావా బాబు? ఎంత కొట్టినా చిన్న కంత కూడా పడలేదు.
1: అబ్బా మీరు వచ్చారేంటండి, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు లోపలికి వెళ్ళండి.
3: ఆనందం ఏమిటిది, ఎంత అందమైన గోడ,
2: మందంగా కూడా ఉంది.
3: అందుకని మేకులు కొడతావా?
2: కొట్టింది మేకులేగా, పిడకలు కాదుగా.
3: ఆనందం
1: అవతల ఆయన అరుస్తుంటే మాటకు మాట చెప్తారేంటండి మీరు? అదిగో ఆయనకు పోనుకో వచ్చేస్తుంది.
2: ఆల్రెడీ ఇక్కడొచ్చేసింది.
3: ఇంత అందమైన కూడా ఒక మేకు కొడితే ఏమవుతుందో తెలుసా?
2: తెలుసు, బొక్క పడుతుంది.
3: ఆ బొక్కను చూస్తే నాకు తిక్కరేగుతుంది.
2: నీకు తిక్కరేగితే నాకు పంబరేగుతుంది.
1: అబ్బా మీరు ఊరుకోండి, ఆయన ఇంటి యజమాని.
2: అయితే ఆయనకేమన్నా కొమ్ములున్నాయా?
3: అవ్వా యజమానికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా?
2: ఆ నెల నెల అద్దె ఇస్తున్నాగా, ఇంకా మర్యాద కూడా ఇవ్వాలా?
3: ఆనందం ఇక మీతో మాట్లాడడం అవసరం. నాకు చెప్పకుండా ఇంట్లోకి అతిథిని ఎలా వచ్చేసినందుకు నీకు 500 పెనాల్టీ. కట్టకపోతే రాత్రికి ఇంట్లో కరెంట్ కట్.
1: ఇదిగో
3: ఈ అతిథిని ఇంట్లో ఉన్నంత కాలం ఇంటద్ది 5,000 కాదు 6,000. అర్థమైందా? జాగ్రత్త, మళ్లీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. వస్తా.
2: ప్రస్తుతానికి వెళ్లి రండి.
4: బాబు ఆనందం సారీ నాయన, ఏదో ఇలా జరుగుతుంది అనుకోలేదు.
1: చేసిందంతా చేసి మళ్లీ కంటి తుడుపు మాటలేందుకు, వెళ్ళండి, మీ ముఖం నాకు చూపించకండి.
5: అమ్మాయి
6: రమణి, ఏంటమ్మా అలా మూలుగుతున్నావు, ఏమైంది?
5: గంట నుండి ఒకటే తలనొప్పి, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి.
6: అయ్యో పాపం, మాత్రం ఏదన్నా తీసుకురమ్మంటావమ్మా?
5: వద్దు బాబాయ్, ఇంట్లో ఉంది, వేసుకున్నానులే.
6: సరేలే అమ్మా, నువ్వెళ్ళి కాసేపు పడుకో, నా గురించి నువ్వేం బాధపడకు, అన్నం నేనే పెట్టుకు తింటానులే.
5: లేదు బాబాయ్, గ్యాస్ అయిపోతేను, ఈరోజు ఇంకా వంట చేయలేదు.
6: చేయలేదా? మరి ఆనందం ఏం చేస్తున్నాడు?
5: ఏం చేస్తారు, చేసి పెడితే తింటారు.
6: అంతేగాని వంట చేయడా?
5: ఆయనకు వంట రాదు బాబాయ్.
6: హవ్వా హవ్వా, వంట రాని మగాణ్ణి ఎట్లా పెళ్లి చేసుకున్నావమ్మా, మరీ ఇంత అమాయకురాలువే.
5: పోనీలే బాబాయ్, మీరున్నారుగా, మీరు చెయ్యండి.
6: నేనా ఈ వయసులోనా?
5: తప్పదుగా బాబాయ్.
6: తప్పదా?
5: తప్పదు.
0: ఎవండోయ్, మీకు శుభవార్త అండి.
1: ఏమిటి అది?
0: మా బాబాయ్ జంప్ అండి.
1: అవునా?
0: అవును, అంతా మీరు చెప్పినట్లే చేశాను, అనుకున్నట్లే జరిగింది.
1: వెరీ గుడ్.
0: నాకు ఒంట్లో బాగోలేదని నాటకం ఆడి వంట చేయి బాబాయ్ అని చెప్పానో లేదో, కాసేపటికి బ్యాగుతో సహా బాబాయ్ పరార్.
1: పేడ వదిలిపోయింది, లేకపోతే ఈ వాళ్ళుండి రేపు పోతాళ్లేని ఉండనిస్తే నెలల తరబడి తిష్ట వేసుకుని బాధిపారేస్తున్నాడు.
0: పోనీలేండి పాపం, వెళ్లిపోయాడుగా.
1: అయితే మాత్రం చేసిన పనులు మర్చిపోతావా? ఎంత నష్టపెట్టిపోయాడో.
0: అవును.
1: సర్లే, ఈ సంతోషాన్ని మనం ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాలరమ్మా.
5: ఏం చేద్దాం?
1: ఈరోజు సాయంత్రం హోటల్కి వెళ్దాం.
2: సాయంత్రం దాకా ఎందుకు ఆనందం, నేను తీసుకొచ్చానుగా.
0: బాబాయ్ అండి, బాబాయ్ బాబాయ్.
1: వెళ్ళిపోయాడన్నావు గదే.
5: అదే నాకు అర్థం కావటం లేదండి.
2: ఏమిటి అలా చూస్తున్నారు? ఇవేంటనా, ఇవి బిర్యానీ పొట్లాలమ్మా, ముగ్గురికి 3. మళ్ళీ సాయంత్రానికి కూడా ఒకేసారి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. ఆనందం నైనా, ఆ హోటల్ కుర్రాణ్ణి బయట నిలబెట్టి వచ్చాను గాని 1,000 రూపాయలు ఇచ్చి పంపించు బాబు.
1: 1,000?
2: అవునయ్యా 1,000. నువ్వు ఊరికే అలా అనుమానంగా చూడకు, బిల్లు 975, మిగతా పాతిక టిప్పు.
1: అబ్బో తెచ్చింది అప్పు, దానికి మళ్ళీ ఓ టిప్పు. ఇదిగోండి.
2: మరేం చేయమంటావాయ్, అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో గ్యాస్ లేదు, నీకా వంట రాదు, ఇక నాకు తప్పదుగా మరి.
5: అది సరే బాబాయ్, ఇందాక బ్యాగు తీసుకుని వెళ్ళావు కదా, ఎక్కడికి?
2: అదే సంగతి, బట్టలు ఇస్త్రీకి ఇచ్చాను, బ్యాగు రిపేర్కి ఇచ్చాను.
5: అవునా?
2: మరి వెళ్ళిపోయాను అనుకున్నావా?
6: భలేదానివే, చెప్పకుండా ఎలా వెళ్తాను? కుర్రాడికి డబ్బులు ఇచ్చి వస్తాను.
7: రామా
5: ఏమండి
7: ఏమిటే ఇది?
8: అయ్యో దేవుడో, అబ్బా అమ్మా.
1: డాక్టర్ గారు, మీరేం చేస్తారో ఏమో, తొందరగా పోయేటట్టు చేయాలి.
9: డోంట్ వరీ, నేను దేన్ని తేలిగ్గా మర్చిపోను. ఇంతకీ ఏంటి ఈయన జబ్బు?
1: చెప్పాను కదండి, మోషన్స్ అవుతున్నాయని.
9: ఏం తిన్నారేంటి?
5: మూడు బిర్యానీలు.
9: మూడు బిర్యానీలా? ఎన్నిసార్లు అయ్యా ఏంటి?
5: 10-15 సార్లు.
9: అయితే కష్టమే.
5: డాక్టర్ గారు, బాబాయ్.
9: ఏడోకమ్మా ఏడోకు, ఏం కాదులే, నేనున్నానుగా. ఇంతకీ పేషెంట్ మీకేమవుతాడు?
1: దూరపు చుట్టం అండి.
9: ఏం లేదు, ఎందుకైనా మంచిది, వీలునామా రాయించుకుంటారేమోనని.
1: ఆయన దగ్గరేముంది బూడిదా? నా డబ్బే ఈయన మొహాన్ని పెట్టి నేను అప్పులు పాలయ్యాను.
9: ఉండమ్మా, అయితే లాభం లేదు గాని వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: అదేంటి డాక్టర్, ఇంతకు ముందే ఏం కాదని చెప్పారుగా.
9: నిజమే, నువ్వే అప్పులు పాలయ్యానంటున్నావుగా. ట్రీట్మెంట్కు డబ్బులున్నాయో లేవోనని.
1: ఆ భయం ఏం పెట్టుకోకండి సార్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ముందు ఆయన్ని బ్రతికించండి.
5: అవును డాక్టర్ గారు.
1: ఈయన గాని హరి అన్నాడంటే మేము పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతాం డాక్టర్ గారు.
9: ఏంటో, ఆయన దగ్గర ఏమీ లేదంటారు, పోతే కష్టాల్లో పడాలంటున్నారు. సర్లే, నా ప్రయత్నం నేను చేస్తాను, ముందు కౌంటర్ లో డబ్బు కట్టండి.
8: బాబు ఆనందం, తొందరగా వెళ్ళవయ్యా.
9: ఆనందం
1: రండి కైలాసం గారు, లోపలికి రండి, కూర్చోండి సార్.
9: నేను వచ్చింది కూర్చోడానికి కాదు, నా అద్దె బాకీ ఇస్తే తీసుకుపోవటానికి.
1: ఇస్తాను సార్, ఇవ్వకుండా ఎక్కడికి పోతాను?
9: అంటే ఇప్పుడు కూడా ఇవ్వట్లేదన్నమాట.
1: చీటీ కడుతున్నాను సార్, అది పాడుకొని.
9: ఇది మొదట్లో చెప్పావు, ఇంకోటి చెప్పు.
1: లోన్ పెట్టాను సార్, రాగానే ఇస్తాను సార్.
9: ఇది రెండో నెలలో చెప్పావుగా, ఇంకోటి చెప్పు.
1: ఫ్రెండ్స్ అప్పడిగాను, ఇవ్వగాని ఇచ్చేస్తాను సార్.
9: ఆహా, ఏం చెబుతున్నావయ్యా అరికథలు? చెప్పిన కథ చెప్పకుండా చెబుతున్నావు గాని రూపాయి తీసి నా చేతిలో మాత్రం పెట్టావు.
1: ఉంటే ఇవ్వకుండా ఎలా ఉంటాను సార్?
9: కబుర్లు వద్దు, 2 రోజుల్లో నా బాకీ అయినా తెచ్చు, లేదా ఇల్లు అయినా ఖాళీ చెయ్యి.
1: రమా, నువ్వన్నా ఆయనకి చెప్పవే, నీ ముఖం చూసైనా ఆయన మనసు మారుతుందేమో.
5: కైలాసం గారు, ఒక్కసారి ఒకే ఒక్కసారి నా మొహంలోకి చూడండి.
9: చూడను, పొరపాటును కూడా చూడను.
5: ఏ,
9: ఇంతకు ముందు ఒకసారి మా పని మనిషి ముఖంలోకి చూశా, అంతే. మా ఆవిడ నన్ను 10 రోజులు పస్తు పెట్టింది.
1: పోనీ నా ముఖంలో చూడండి, మీ మనసు మారుతుందేమో.
9: చూడను, చచ్చిన చూడను, కాళ్ళు పట్టుకున్న ఆగను, మళ్ళీ 2 రోజుల్లో వస్తా.
5: ఏమిటండి కైలాసం గారు మరీ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు?
1: అద్దె బాకీ పెడితే ఎవరు మాత్రం మంచిగా మాట్లాడతారు? అయినా దీనికి అంతటికీ కారణం నువ్వు.
5: ఏమండి?
1: అవునే, ఆ రోజు వద్దని చెప్పినా వినకుండా బాబాయ్ని నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు, ఇవాళ రేపు అంటూ చూరు పట్టుకు వేలాడుతున్నాడు, కాని వదిలిపోవడం లేదు. ఆయన నిర్వాకం వల్లే నాకిన్ని కష్టాలు.
5: అంటే ఇందులో మీ తప్పేం లేదంటారా?
1: నేనేం చేశాను?
5: ఆ రోజు బాబాయ్ హోటల్ నుంచి బిర్యానీ తెచ్చినప్పుడు మనం కూడా తిందామండి అంటే విన్నారు, కోపంతో వద్దంటే వద్దన్నారు. తెచ్చింది వేస్ట్ అయిపోతుందనే కక్కుర్తితో 3 బిర్యానీలు బాబాయే తిన్నాడు. ప్రాణం మీదకు తెచ్చుకొని మనల్ని ఇంకా కష్టాల్లోకి నెట్టారు. అదే మనం తినుంటే బాబాయ్కి ఈ రోగం వచ్చేది కాదు, డాక్టర్ మొహాన డబ్బులు పోయాల్సి వచ్చేది కాదు.
1: అయితే నువ్వేమంటావు?
5: తప్పు నాదే కాదు, మీదే ఉంది అంటాను.
1: ఏమిటే, మాటకి మాట ఎదురు చెప్తున్నావు? నాకు మండిందంటేనా నిన్ను?
10: ఆగు, ఏం చేస్తావు, పెళ్ల మీద చేయి చేసుకుంటావు అంతేగా, అప్పుడు మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? చెల్లెమ్మా, నీకేం భయం లేదు, నేనున్నా. నువ్వు చెయ్యొచ్చు.
1: ఎవరండి మీరు?

0: ఏమే మీ అన్నయ్యకి కాఫీ పట్టుకురాదే.
1: అదేమీ వద్దు, నాకు పొగ తాగటం తప్ప ఏ అలవాటు లేదు.
0: మరైతే ఆ డబ్బు ఇచ్చేస్తారా?
1: అమ్మో అంత తేలిగ్గానా? సాక్ష్యం లేకుండా నేనే పని చెయ్యను.
0: నోట్ రాసిమ్మంటారా?
1: ఓహో అక్కర్లేదు అక్కర్లేదు, మీ ఇద్దరూ కాక మూడో మనిషి ఉంటే చాలు అంతే.
0: ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారబ్బా?
2: అమ్మాయి రమా, అమ్మాయి రమణే.
3: అరిగో బాబాయ్ సమయానికి వచ్చారు, రండి బాబాయ్ రండి.
0: అదేంటండి రమ్మంటే అడుదిరిగి నిలబడ్డారు, పైగా మొహానికి ఆ ముసుగేంటి?
2: అదే ఈరోజు మంచిది కాదు, కొత్త వాళ్ళ ముఖం చూస్తే నాకు చెడు జరుగుతుందట.
3: మీకు చెడు జరిగితే మాకు మంచి జరుగుతుంది, రండి బాబాయ్ రండి.
0: అరే రమ్మంటుంటే రారే,
3: ముందు ముసుగు లాగండి.
2: ఓయ్ ఆనందం ఉండవయ్యా ఉండు. అరే చెబితే ఏమిటయ్యా ఉండనే.
1: అరేరే బుచ్చిగా నువ్వంట్రా, వీడి సాక్ష్యం అయితే అసలే అక్కర్లేదు. ఆనందం గారు ఇటు రండి, ఇదిగోండి మీ డబ్బు తీసుకోండి.
0: ఏమిటి ఈయన గారు మీకు ముందే తెలుసా?
1: ఎందుకు తెలీదు, వీడిది మా ఊరేగా. ఈ బుచ్చయ్య తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు, బొత్తిగా ఏ పని చేయడు. ఎక్కడ పిండం దొరికితే అక్కడ కాకిలాగా వాళ్తాడు.
0: అమ్మో మేమెంత మోసపోయాం, 3 నెలల నుండి మా ఇంట్లోనే మకాం పెట్టాడు.
1: అవునా? అయితే బాగానే పడి తినుంటాడు.
0: ఆహా ఈయన వల్ల ఎప్పుడూ లేనిది అద్దె కూడా బాకీ పడి నానా మాటలు అనిపించుకున్నా.
1: అసలు వీడికి ఒక ఊరేం లేదు, ఒక ఇల్లం లేదు, ఎక్కడ మొఖమాటస్తులు దొరుకుతారా అని దుర్పిణి వేస్తాడు. కనపడగానే కాకిలా వాలి లేని చుట్టరకాలు అన్ని కలిపి దగ్గర చేరతాడు. వారు చేతులు ఎత్తేదాకా పడి తింటాడు, నిజం తెలియగానే జారుకుంటాడు.
2: అబద్ధం, ఇతను చెప్పేదంతా అబద్ధం.
3: చాలు చాలే, ఎవరు చెప్పేది అబద్ధమో మాకు తెలుసు, ఇంకా నమ్మటానికి మేమేమన్నా వెర్రివాళ్ళమా?
0: అతిథి ఇంటికొస్తే మళ్లీ మళ్లీ రమ్మనేలా ఉండాలి, కాని పొమ్మనేలా ఉండకూడదు. ఇప్పటిదాకా మా కొంపలో పడి మేసింది చాలు, నడవండి బయటికి.
3: ఆగండి ఇదిగోండి మీ బ్యాగు.
0: అతిథి గారు ఇక దయచేయండి.
3: అన్నయ్య గారు మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము.
0: అవునండి, సమయానికి దేవుళ్ళ వచ్చారు, వాడి బండారం బయట పెట్టారు.
1: బావుంది, నేను మీ ఆవిడికి దేవుడిచ్చిన అన్నయ్యని చెప్పుకుంటే మీరేంటి దేవుళ్ళ వచ్చానంటారు? ఇంతకీ నేనెవర్ని?
3: ఎవరా, దేవుడు పంపించిన దేవుడన్నయ్య మీరు.
1: అవునా?
4: అతిథి గారు దయచేయండి నాటిక మీరింతవరకు విన్నారు.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
6: ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి
7: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి శ్రీ డివి మోహనకృష్ణ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి. విలహరి రాగాలాపన తానం పల్లవి సాహిత్యం సరిగా పాలించవే మొరాలించవే నన్ను లాలించవే తల్లి రావే చతురస్ర జాతి త్రిపుట తాళం ఖండనడా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డివి మోహన కృష్ణ గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆత్రేయ సాహిత్యంలో ఘంటసాల సుశీల గానం, చిత్రం దాగుడు మూతలు.

0: அணுவணு நீடக மெல்ல மெல்ல மெல்லக
1: அணுவணு நீடக.
2: కార్యక్రమంలో తర్వాత ఆత్రేయ సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచిన గీతం వింటారు. పి సుశీల గానంలో చిత్రం డాక్టర్ చక్రవర్తి.

0: అదే అదే అదే
1: ఇంత నేను తెలుసుకున్నది.
2: కార్యక్రమంలో చివరిగా వినండి ఆరుద్ర సాహిత్యానికి ఘంటసాల గానం చిత్రం ఉయ్యాల జంపాల.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 11:10. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 102.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.